0: వజ్రము ఒకటి కలది, వెలని గోను వజ్రము ఒకటి కలది.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ వర్చ్యుయస్ అండ్ గుడ్ పీపుల్ ఇన్ లార్జ్ నంబర్స్, బట్ ఇట్ ఈస్ ఈజీ టు కమ్ అక్రాస్ bad and wicked people in any number. This may be compared to the availability of pebbles and ordinary stones all around and anywhere. But how difficult it is to get a very valuable and expensive and costly diamond.

0: అరుణ భూషణ చేయ పాప ఫలంబు.
1: If you criticize others, you will be committing sin.
0: విడువదెన్నటికి విశ్వమందు.
1: This would never leave a person who has committed a sin.
0: కరుడు కరుడు కాదు.
1: Really speaking, others are not really others.

0: extraordinary things in life which will be strange.
1: ఇట్టి ప్రసిద్ధమైనటువంటి సంఘటనలో జీవిత కళ ప్రధానమైనటువంటి.
0: Among various important things in life, the art of life is very important.
1: జీవితము వేరు, జీవిత కళ వేరు కాదు, జీవితమే కళ.
0: Life is not different from the art of living. In fact, both are the same.
1: మానవుడు మరణించిన తర్వాత కూడా కళ సజీవమై జగత్తు నందు నిలిచియే ఉంటుంది.
0: Even after the death of the person, the life which one has lived will be remembered and will remain.
1: అట్టి జీవితాన్ని కళను తెలుసుకోవటం అనుభవించటమే మానవుని ప్రధాన కర్తవ్యము.
0: The most important and primary duty of a man is to realize this particular truth and to live a life like that.
1: కాని ఈ జీవిత కళ కాక అనేక విధములైన అభిమాన కళలు కూడా ఉంటున్నవి.
0: In addition to this true art of living and life, there are quite a few things which are something like delusions.
1: Sangeeta, sahitya, shastriyam, bharatanatyam, nrutyam.
0: Among the other arts in life, music, dance and bharatanatyam, etc.
1: Ityadi kalalu yendu చదువు కూడా ఒక కళ.
0: అమంగ్ ఆల్ దీస్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఆర్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో.
1: ఆటలు పాటలు కూడాను అత్యంత అవసరమైన కళలు.
0: ప్లేయింగ్ అండ్ గేమ్స్ దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఆర్ట్స్.
1: ఈ కళలు ఇది కేవలం అభిమాన కళలుగా రూపొందుతాయి.
0: ఆల్ దీస్ స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ విచ్ హ్యావ్ బీన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ నౌ
1: అభిమాన కళలు ఐష్ట జగత్తునికి మాత్రమే సమన్వయమవుతాయి.
0: దీస్ ఆర్ట్స్ హ్యావ్ గాట్ రెఫరెన్స్ అండ్ రిలేషన్షిప్ విత్ ద ఫెనామినల్ వరల్డ్.
1: కానీ జీవిత కళ అంతరాత్మకే సంబంధించినటువంటి యొక్క ఆనంద కళ.
0: బట్ ది ఆర్ట్ ఆఫ్ కరెక్ట్ లివింగ్ అండ్ ట్రూ లివింగ్ రెఫర్స్ టు ది ట్రాన్సెండెంటల్ వరల్డ్.
1: ఒక చిత్రకారుడు అనేక వర్ణముల చేత చక్కని అందమైన చిత్రాన్ని వర్ణిస్తాడు, లిఖితం చేస్తాడు.
0: ఏ పెయింటర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ పెయింట్స్ విల్ స్కెచ్ ఏ బ్యూటిఫుల్ ఫిగర్.
1: ఈ వర్ణముల చేత ఒక ముడి అయినటువంటి యొక్క పదార్థములను చేర్చి కూర్చి చిత్రమైనటువంటి యొక్క రూపమును చిత్రించినట్టుగా మానవుడు మంచి భావములతో, మంచి తలంపులతో, మంచి ఆచరణలతో తన యొక్క జీవిత కళను అందమైన ఆనందమైనటువంటి జీవిత కళగా చిత్రించుకోవాలి.
0: జస్ట్ యాజ్ ఎ పెయింటర్ పెయింట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిగర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ కలర్స్ అండ్ పెయింట్స్, సో ఆల్సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్స్, గుడ్ ఫీలింగ్స్ has to live an art of life which will be very beautiful.
1: ikkada enta kaalam jeevinchadu aneetunte prashna pradhanamainatundi kaadu.
0: The question for how long a person has lived is not very important here.
1: ye reethiga jeevinchadu aneetunte vishayanni pradhananga manam lakshyam nandu teeskovali.
0: We should keep in view what is the type of living that he has lived. How has he lived is more important.
1: కాలము చాలా అమూల్యమైనటువంటిది.
0: టైమ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుయబుల్.
1: అమూల్యమైన కాలమును అరక్షణము కూడాను మనం వృధా చేయరాదు.
0: సచ్ వాల్యుయబుల్ టైమ్ షుడ్ నాట్ బి వేస్టెడ్ ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎ మోమెంట్.
1: రేపు చేయవలసినటువంటి మంచి కార్యమును నేడే చేయడానికి ప్రయత్నం చేయాలి.
0: వన్ హ్యాస్ టు ట్రై టు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ విచ్ విల్ నాట్ బి పర్ఫార్మ్డ్ ది నెక్స్ట్ డే టుడే ఇట్సెల్ఫ్.
1: కానీ ఈనాటి మానవుని యొక్క గుణ ప్రభావములు చాలా విచిత్రమైనటువంటి మార్గమును అనుసరిస్తూ ఉన్నవి.
0: బట్ ది మ్యాన్ ఆఫ్ టుడే టేక్స్ ఎ డిఫరెంట్ పాత్ ఆల్ టుగెదర్.
1: మంచి పని చేయడానికి కాలమును

0: ముందుకు జరుపుతూ ఉంటాడు, ముందుకు గడుపుతూ ఉంటాడు. టు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ మ్యాన్ టెండ్స్ టు పోస్ట్పోన్ అండ్ ప్రొక్రాస్టినేట్. చెడ్డ పనులు చేయడానికి అటు ముందుకు ప్రవేశిస్తుంటాడు. ఇఫ్ ఇట్ ఈస్ వికెట్ థింగ్స్ అండ్ ఈవిల్ డీడ్స్ హీ విల్ బి హేస్టీ టు డూ ఇట్. ఒక చిన్న ఉదాహరణ, వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మంచి పని చెయ్యాలి, ఏదో ఒక యాత్ర పోవాలి, పవిత్రమైన కార్యం చేయాలి, ఇలాంటి వీటికంతా కూడాను మానవుడు రేపు చేస్తాం, వచ్చే సంవత్సరం యాత్ర చేస్తాము, వచ్చే నెల ఈ కార్యం చేస్తాము అని కాలమును ముందుకు గడుపుతూ ఉంటాడు.
0: ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వన్ వాంట్స్ టు అండర్టేక్ ఎ పిల్గ్రిమేజ్ ఆర్ డూ ఎ చారిటీ ఆర్ డూ సమ్ గుడ్ థింగ్, దెర్ విల్ బి ఎ టెండెన్సీ ఆన్ హిస్ పార్ట్ టు పోస్ట్పోన్ ఇట్ టు ద నెక్స్ట్ డే, ద నెక్స్ట్ ఇయర్ అండ్ సో ఆన్.
1: దీని కారణం ఏమిటి, దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the reason for this and what is the inner significance?
1: నేడు చేయవలసిన మంచి కార్యమును మునుముందు ఏ సంవత్సరమునకో మనం మార్చుకోవటంలో ఉండినటువంటి అంతరార్థము, మనము ముందుకు జీవితంగా ఉండగలము అని జీవితం యొక్క సత్యాన్ని ఇతను గుర్తిస్తూ ఉంటాడు.
0: The reason is he has been able to recognize that he is going to live for a few more days and for a few more years and therefore he tends to postpone.
1: ఒక మంచి కార్యము చేయటంలో ఒక విధమైనటువంటి ఒక దీర్ఘాయుస్సు ఉండినట్టుగా భావిస్తుంటాడు.
0: For doing some good things he thinks that he will be having a very long life.
1: చెడ్డ కార్యము చేయటంలో ఈ విధమైన భావం ఉండదు.
0: But the same person while doing something bad or evil he does not think on the same lines.
1: ఎవరినైనా కొట్టదలిచిన లేక తిట్టదలిచిన రేపు తిడదాములే మొన్నాడు కొడదాములే అనేటువంటి కాలమును యాపన చేయడు. అప్పటికప్పుడే ఈ విధమైనటువంటి దుర్మార్గమైన విషయములందు తాను ప్రవేశిస్తుంటాడు.
0: ఇఫ్ ఇట్ ఈస్ క్రిటిసైజింగ్ సమ్మన్ ఆర్ హార్మింగ్ సమ్మన్ ఎల్స్ హీ డజంట్ టెండ్ టు పోస్ట్పోన్ ఇట్, హీ వాంట్స్ టు హేజన్ ఇట్ అండ్ డూ ఇట్ ఇమ్మీడియట్లీ అండ్ ఇన్స్టెంట్లీ.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి? మనం ఈ చెడ్డ కార్యం చేయటంలో మన జీవితము ముందుకు ఉంటుందో ఉండదో అనేటువంటి అనుమానమే దీనికి కారణం.
0: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ థింకింగ్ ఆఫ్ బిహైండ్ దిస్ ఈస్ దాట్ ఎ పర్సన్ థింగ్స్ దాట్ హీ మే నాట్ బి లివింగ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్, హీ షుడ్ నాట్ పోస్ట్ పోన్, హీ ఇమ్మీడియట్లీ టేక్స్ అప్ బ్యాడ్ డీడ్స్.
1: ఏ తర్వాత చెడ్డ కార్యములో షార్ట్ లైఫ్, మంచి కార్యంలో లాంగ్ లైఫ్ అనేటువంటిది మనకు స్పష్టమవుతుండాలి.
0: దిస్ గోస్ టు ప్రూవ్ conclusively and clearly that man thinks for doing bad things he may be having only a short life when he wants to hasten and for doing good things he wants to procrastinate thinking that he will be having a long life.
1: Kanuka manamu long life, happy life, healthy life manamu anubhavinchavalanante manaku manchi karyamulu yendu manchi talampulu yendu manchi kadalu yendu mana jeevithamunu ankitam cheyali.
0: If one wants to really live a long life, happy life and healthy life, one has to undertake good thoughts, good words, good deeds so that you will be able to enjoy these things.
1: Mukhyamga manava jeevita kalaku konni neemulanu haddulanu manam yerparchukovali.
0: Most importantly, one has to put down certain limits have to be set by each individual.
1: Kanuka balyam nundi ee vidhamaina kramashikshanu మనం అనుసరిస్తూ పోయినప్పుడు మన భవిష్యత్తు జీవిత కళగా రూపొందుతుంది.
0: రైట్ ఫ్రమ్ యంగ్ డేస్ ఇఫ్ వన్ లివ్స్ ఎ డిసిప్లిన్ లైఫ్, ఎ రెగ్యులేటెడ్ లైఫ్, వన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఎ హ్యాపీ లైఫ్ ఇన్ ఫ్యూచర్.
1: మొదటిది పని.
0: ఫస్ట్ థింగ్ ఈస్ వర్క్ అండ్ యాక్షన్.
1: రెండవది వాక్.
0: ద సెకండ్ వన్ ఈస్ వర్డ్.
1: మూడవది ఆహారము.
0: The third one is food.
1: నాలుగోది నిద్ర.
0: Fourth one is sleep.
1: ఐదోది వ్యాయామం.
0: The fifth one is physical exercise.
1: ఈ ఐదు క్రమశిక్షణలు కూడాను మనకు పంచ ప్రాణములుగా మనం భావించాలి.
0: We must treat all these five types of exercises and other things which are mentioned as five important life breaths.
1: మొట్టమొదటిది పని.
0: First one is work.
1: ఏ సమయంలో ఎప్పుడు ఏ విధముగా ఈ పనిని చేయాలి అనేటువంటి ఒక నియమాన్ని మనం అనుసరించాలి.
0: వన్ హాస్ టు ఫాలో ఎ రెగ్యులేషన్ అండ్ డిసిప్లిన్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్క్ హ్యాస్ టు బి డన్ అండ్ అట్ వాట్ అప్రోప్రియేట్ టైమ్ అండ్ హౌ టు డూ ఇట్. దీస్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ వ్యూ.
1: మనము 5 ప్రశ్నలు వేసుకోవాలి.
0: ఇన్ దిస్ రిగార్డ్ వన్ హ్యాస్ టు పుట్ 5 క్వశ్చన్స్.
1: ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏ విధంగా,
0: వాట్, వై, వేర్, హౌ అండ్ ఇన్ అండ్ విత్ హూమ్.
1: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేసుకుని మనం కార్యంలో ప్రవేశించాలి.
0: పుటింగ్ దీస్ క్వశ్చన్స్ టు అవర్ సెల్స్ దెన్ విల్ హావ్ టు ఎంటర్ ఇన్ టు డూయింగ్ ద వర్క్.
1: ఈ యొక్క పని యందు ఒక క్రమబద్ధమైనటువంటి కాలాన్ని నిర్ణయం చేసుకోవాలి.
0: వన్ షుడ్ హ్యావ్ సర్టన్ రెగ్యులేషన్ రిగార్డింగ్ ద టైమ్ వైల్ డూయింగ్ ద వర్క్.
1: ఎప్పుడంటే అప్పుడు, ఏ పని అంటే ఆ పని చేయడానికి ప్రయత్నించరాదు.
0: వన్ షుడ్ నాట్ అండర్టేక్ ఎనీ వర్క్ అట్ ఎనీ టైమ్.
1: కనుక మనము ఏ సమయమునందు ఏ పని ఏ విధంగా ఎక్కడ ఎవరితో చెయ్యాలి అనేటువంటి దాన్ని మాత్రమే మొట్టమొదట నిర్ణయం చేసుకోవాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వన్ హ్యాస్ టు టేక్ ఎ రెజల్యూషన్ అండ్ కమ్ టు ఎ డెసిషన్ రిగార్డింగ్ వాట్ వర్క్ హ్యాస్ టు బి డన్, వేర్ ఇట్ హ్యాస్ టు బి డన్, వెన్ ఇట్ హ్యాస్ టు బి డన్, హౌ ఇట్ హ్యాస్ టు బి డన్, విత్ హూమ్ ఇట్ హ్యాస్ టు బి డన్.
1: కానీ ఈ ప్రశ్నలు మనం వేసుకోకుండా పనిలో ప్రవేశిస్తున్నాం కనుకనే ఇందులో అశాంతి, కొన్ని విధమైనటువంటి అపకారము, కొన్ని విధమైనటువంటి విచారములు మనకు వెంటాడుతూ వస్తున్నాయి.
0: As we tend to undertake work without answering these questions, we tend to become worried. We also get into lack of peace of mind and other problems.
1: రెండవది వాక్కు.
0: The second one is word.
1: ఈ వాక్కు నాలుకకు సంబంధించినటువంటిది.
0: This is with in relation to the tongue, use of tongue.
1: నాలుక నాలుగు విధములైనటువంటి పాపములు చేస్తుండాలి.
0: Tongue tends to commit 4 types of sins.
1: మొదటిది అసత్యమాడటం.
0: The first one is telling untruth.
1: రెండవది దూషించిన పరులను దూషించటము.
0: The second one is criticizing others.
1: మూడవది చాడీలు చెప్పటము.
0: The third one is carrying complaints.
1: నాలుగవది అతి భాష మాట్లాడటం.
0: The fourth one is indulging in unnecessary and too much talk.
1: ఈ నాలుగు విధములుగా మన యొక్క నాలుక కొంత పాపముల్లో ప్రవేశిస్తుండాలి.
0: Our tongue tends to commit sins in these 4 directions.
1: ఈ నాలుగు విధములైనటువంటి పాపములకు మనము గురి కాకుండా ఈ యొక్క జీవిత కళను పోషించడానికి పూచుకోవాలి.
0: We have to develop the art of living a life without subjecting ourselves to these 4 kinds of sins.
1: ఇంకా ఐదవది చాలా ప్రధానమైనటువంటిది.
0: The fifth one is most important, very important.
1: ఇది మనము ఇచ్చేటువంటి యొక్క మాట యొక్క బలము.
0: And that is regarding making promises.
1: దీనిని మన ప్రాణము పోయినా కూడాను సరే ఈ మాటను మాత్రం మార్చకూడదు.
0: Even at the cost of losing one's life, one should not change his word. One should not give up his promise.
1: పురాణమునందు సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమునకు మించినటువంటిది, ప్రమాణమునకు మించినటువంటిది మరొక జీవిత కళ లేదు అని చెప్పని నిరూపించింది.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ ప్రూవ్డ్ బై అవర్ మైథలాజికల్ టెక్స్ట్ దాట్ దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
1: ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వెంటాడినా, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ మనము మనమిచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నట్టుకు ప్రయత్నించాలి.
0: Whatever be the difficulties we come across, whatever be the problems we face, whatever be the criticism that we have to encounter, we should live up to our word and keep our word at any cost.
1: Kanukane chakravarti ainatundi harishchandrudu vishwamitrudiki ichinatundi maata valana tana aalupitullu kudunu ammukoni ratna simhasanam paina kurchovalsinatundi vyakti hamsthurika paantu paina pavadinchavalsinatundi vyakti కేవలం శ్మశానమునందు కాటి కాపరిగా నిలచగలిగాడు. దీనికి కారణమేమిటి? తన మాటను తాను నిలబెట్టుకునే కోసమని.
0: దిస్ ఇస్ ది వెరీ రీజన్ వై ఎంపరర్ హరిశ్చంద్ర హ్యాడ్ టు గివ్ అప్ హిజ్ కింగ్డమ్, హిజ్ ఫ్యామిలీ, హెస్ టు సెలవే హిజ్ సన్ అండ్ యాక్సెప్ట్ వెరీ హార్డ్ డిఫికల్ట్ థింగ్స్ ఇన్ ఆర్డర్ దాట్ హీ కీప్స్ అప్ హిజ్ వర్డ్.
1: మాట పోవటము ప్రాణం పోవటమే.
0: Losing one's word is almost equal to losing one's life.
1: Ichina matanu kaapadukotame prana samrakshana.
0: Protecting one's own life really means keeping up
2: the word which one has given to
1: others. హరిశ్చంద్రుడు మరణించినప్పటికీ సత్య హరిశ్చంద్ర అనేటువంటి కళ యుగములు మారినా జగములు కదిలినా శాశ్వతమైనటువంటి పేరుగా సార్థకత నొందాడు.
2: దట్ ఈస్ ద రీజన్ వై ద నేమ్ ఆఫ్ హరిశ్చంద్ర ఈజ్ గోయింగ్ బై సత్య హరిశ్చంద్రాస్ నేమ్ అండ్ ఇట్ హస్ బీన్ సో పర్మనెంట్ వాట్ ఎవర్ విల్ బి చేంజెస్ ఇన్ ద టైమ్ విచ్ మే కమ్ అబౌట్.
1: తాత్కాలిక తృప్తి నిమిత్తమై, తాత్కాలికమైనటువంటి స్వార్థ నిమిత్తమై, తాత్కాలికమైనటువంటి జీవిత నిమిత్తమై శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఈ వాక్కును మనము మరణింపచేయరాదు, హింసించరాదు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ టెంపరీ బెనిఫిట్స్, టెంపరీ గెయిన్స్ అండ్ టెంపరీ అచీవ్మెంట్స్ అండ్ సక్సెస్, వీ షుడ్ నెవర్ గివ్ అప్ ది వర్డ్ అండ్ ది ప్రామిస్ విచ్ ఇస్ సో సేక్రెడ్, సో లాస్టింగ్, సో పర్మనెంట్.
1: మనము మరణించినా కూడాను మన సత్యము మరణించేటువంటిది కాదు.
2: ఈవెన్ ఇఫ్ వి డై, ద వర్డ్ దట్ వి హావ్ జస్ట్ గివెన్ అండ్ ద లైఫ్ దట్ వి హావ్ లివ్డ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి లాస్ట్.
1: ఇదే నిజమైనటువంటి జీవిత కళ.
2: దిస్ ఈజ్ ట్రూలీ స్పీకింగ్ ట్రూ ఆర్ట్ ఆఫ్ లైఫ్.
1: కనుకని వాక్కును ఒక పవిత్రమైనటువంటి రీతిగా, మన యొక్క ప్రామిస్ను, మన యొక్క వాగ్దానమును పవిత్రమైనటువంటిదిగా నడుపుకోవటమే జీవిత కళకు రెండవ శోభ.
2: A second thing which gets splendor to life is to keep up the promises which are given and to see that one lives up to one's word at any cost.
1: మూడవది ఆహారము.
2: The third one is food.
1: ఈ ఆహారము ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడ చిక్కితే అక్కడ, ఏది ఎవరు పెడితే అది, దాన్ని భుజించడానికి ప్రయత్నించరాదు.
2: One should not be ready to take food wherever he gets, in whatever form he gets, in whatever quantity he gets, he should not be ready to do that.
1: Kala ninnayanu gavinchukoni aa sakalam nandu maatrame manam chakkaga bhujinchali.
2: In keeping with the regularity of the timing, we'll have to just take the food.
1: Ee bhujinchadam kudanu hitamu gaanu mitamu gaanu undali.
2: The food that is taken also must be good in quality and also it should not be too much.
1: Idantha manam bhujinchi anarogyamulaku guri ayipoyi analochanalaku guri ayipoyi jeevithamunu vyaktamuga avinchukoraadu.
2: If we take whatever is available and whatever we come across, it is likely to lead to all sorts of wrong thinking and wrong actions and bad health, and the life itself might become a waste.
1: Atitindi matihani annaru.
2: Too much of food is likely to bring about
1: మిత తిండి అతిహాయి.
2: అండ్ ఇఫ్ యూ టేక్ రెగ్యులర్ క్వాంటిటీస్ ఆఫ్
1: అన్ని విధములైనటువంటి రోగములు మనం నివారణ చేసుకోవాలంటే కొంచెం ఆహారం మితముగా ఉంటుంది. డైట్ కంట్రోల్ చాలా అవసరం.
2: ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫిజికల్ డిసీజెస్, వన్ హ్యాస్ టు అబ్జర్వ్ సర్టన్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ద ఫుడ్.
1: ఇది కూడాను కాలమునకు తగినట్టుగానే తినాలి. 12 గంటలకు భోంచేస్తున్నాం, 12 గంటలకి నిత్యము భోంచేయాలి. ఒక దినం 11 గంటలకు, ఒక దినం 2 గంటలకు, ఈ విధంగా కాల మార్పు చేయటం వల్ల కాయముకులో ఉన్నటువంటి మార్పు కూడాను మనకు సంభవిస్తుంది.
2: వన్ హ్యాస్ టు కీప్ అప్ రెగ్యులారిటీ ఇన్ ది టైమింగ్స్ ఆఫ్ టేకింగ్ ఫుడ్. One day one taking food at 12 o'clock, another day at 11:30, and still another day at 1 o'clock. This is not correct. This will be creating problems of ill health.
1: Kanuka parimitamainatvanti yokka aaharamunu sakalamulo manavu bhujinchatamu idi kudunu jeevita kalaku moodava sopanam.
2: The third step in the art of living a good life is taking food in the limited quantities according to regular timings is very important.
1: ఇంకా నాలుగవది నిద్ర.
2: ద ఫోర్త్ వన్ ఈజ్ స్లీప్.
1: ఈ నిద్రకు మనము ఒక కాలాన్ని నిర్ణయం చేసుకోవాలి.
2: ఫర్ స్లీప్ ఆల్సో వీ షుడ్ హ్యావ్ సమ్ ఫిక్స్డ్ టైమింగ్.
1: మనకు ఉండినటువంటి 24 గంటల లోపల నాలుగు విధములుగా దీనిని భావించుకోవాలి.
2: ది 24 అవర్స్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎ డే ఫర్ అస్, వీ హ్యావ్ టు డివైడ్ దట్ ఇన్ టు 4 పార్ట్స్ అండ్ 4 డివిజన్స్.
1: 18 నుంచి 30 సంవత్సరం వరకు ఉండినటువంటి వయసు లోపల దినమునకు 6 గంటలు మాత్రమే మనం నిద్రించాలి.
2: పీపుల్ హూ ఆర్ విత్ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 టు 30, దే విల్ హావ్ టు స్లీప్ ఓన్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 అవర్స్.
1: మిగిలినటువంటి 6 గంటలు సవిషయమైనటువంటి దాంట్లో, అనగా స్నానం చేయటము, బాత్రూంలోకి పోవటము, నీవు కొంతవరకును భోజనం చేసుకోవటము, ఇలాంటి దశలు వేసుకోవటం, ఇలాంటి కొన్ని విషయములు ఈ 6 గంటలంతా కూడాను దీన్ని తీసుకోవాలి.
2: Another 6 hours may be used for attending to the daily routine of work, like taking food and attending to our morning duties and such other routine items.
1: Tana inti paristhithulu kuda nu gurtinchukovadaniki ee 6 gantala lopalle upayoginchukovali.
2: Out of the 6 hours, one has to find a little time for attending to the work relating to his family.
1: Inka 6 gantalu manam paropakara sambandhamaina karyamlo praveshinchali, social work.
2: Another 6 hours will have to be used for social work.
1: ఈ సోషల్ వర్క్ అంటే ఏమిటంటే టీచింగ్ చేయటము సోషల్ వర్క్.
2: If you ask what exactly is the scope of this word social work, even teaching is social work.
1: ఉపన్యాసములు ఇవ్వటము సోషల్ వర్క్.
2: Delivering talks and speeches also is social work.
1: కొన్ని విధములైనటువంటి మన ఇల్లును మనం శుభ్రం చేసుకోవటము, మన యొక్క పరిస్థితిని మనం సవరించుకోవటము, ఇది కూడా సోషల్ వర్క్.
2: Keeping our house clean and attending to such other things also is a part of social work.
1: Manas parisara prantamulanta kudanu kontha parishuddhamu gaavinchukovatam kudanu social work.
2: In our neighborhood, physical environment will have to be just put in the proper form. That is also social work.
1: Parishuddhamainatiga unchukovatam social work.
2: Keeping pure his room also is social work.
1: Kanuka ee vidhamainatundi dantlo manam 6 gantallanta kudanu manam deenni praveshapettali.
2: 6 hours will have to be allocated for this type of work.
1: Inka 6 gantalu untunnadi 4 gantala 24 inka 6 gantalanta kudanu oka aadhyatmika margamulo kontha varakunu grantha parichayamo, grantha patanamo, leka japamo, leka dhyanamo, leka yogamo, ilanti vanta kudanu ivanta kudanu oka 6 gantalu deeniki pravesh pettukovali.
2: There is a balance of 6 hours left, and this 6 hours will have to be used for spiritual exercises like doing japam, meditation and reading good books, religious books, etc.
1: Kanuka ee vidhamainatundi reetiga manam kalamunu nirnayam chesukoni sakalam lopalle manam nidrinchali.
2: Time has to be allocated like this, and by the proper time, the regular time, we have to go to bed.
1: Ante kaakunda deentlo konchu grandhamu raayatamu, leka poems raayatamu, leka sahityam raayatamu, ilantidi kuda deentlo cherchukovachchu.
2: All these things will have to be incorporated within this particular 6 hours. Things like writing poetry and reading
1: and paints
2: and anything like art, any art like painting, dance, music, etc.
1: ఇలాంటివంత కూడాను ఒక విధమైనటువంటి 6 గంటలలో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
2: 6 hours will have to be allocated for all these works together.
1: యువకులైనటువంటి వారు ఈ యొక్క నిద్రను సరి అయినటువంటి దీంట్లో అనుభవించటం లేదు.
2: Youth have not been able to enjoy the sleep in the proper way.
1: కనుకనే యువకులనేటువంటి వారికి ఈనాడు కాలమును మార్పు చేసుకోవటం చేత ఈ కర్తవ్య కర్మలైనటువంటి యొక్క నిద్రాహారములు చాలా తప్పిపోతున్నాయి.
2: As they are not being able to follow things properly, they are being disturbed and they are not having a regular routine.
1: ఆహారం లేకపోయినా కూడాను ఉండవచ్చును, కానీ నిద్ర లేకపోతే జీవితమే చాలా ప్రమాద పరిస్థితికి తీసుకుపోతుంది.
2: One may be able to just live a life without food, but it would be rather difficult to live a life without sleep.
1: మానవునికి విశ్రాంతి అవసరం.
2: Rest is essential for man.
1: జీవితంలో చేసినటువంటి సమస్త కర్మలకు కూడాను ఒక విశ్రాంతి కావాలి.
2: All the work that is performed by a man needs rest also.
1: Aa vishrantiye nidra.
2: Sleep provides that rest.
1: Deenini Vedantam nandu nidre samadhi sthitihi annaru. Idi oka samadhi vanti deeni.
2: In Vedantic language, sleep has been compared to a state of samadhi.
1: Inka aidovadi ikkada games, vyayamam.
2: The 5th one is games and physical exercises.
1: ఈ వ్యాయామం అనేటువంటిది పుష్టి అయినటువంటి ఒక దేహంగా మనకు అందిస్తుంది.
2: దిస్ గేమ్స్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ విల్ ప్రొవైడ్ ఏ స్ట్రాంగ్ అండ్ ఏ హెల్తీ బాడీ.
1: ఆరోగ్యం బాగా ఉండినప్పుడే మనకు ఆనందం కూడా ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ వెన్ అవర్ హెల్త్ ఈస్ క్వైట్ ఆల్ రైట్ వీఆర్ లైక్లీ టు ఎంజాయ్ జాయ్ ఇన్ ది లైఫ్.
1: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఈ పురుషార్థములైనటువంటి యొక్క చతుర్విధములైన పురుషార్థములకు కూడాను ఆరోగ్యం అత్యవసరమన్నారు.
2: For enjoying all these four types of purusharthas, health is therefore said to be a very important precondition. How do we get and acquire good health?
1: Sakalamulo aharamu teesukotamu, sakalamulo nidrinchatamu, sakalamulo panicheyatamu, vaakkunu adupulo pettukotamu, ee naalugu indriyamula dwara kudanu kontha varakunu ee aarogyam labhistundi. Ee aarogyamainatuvanti dehamto vyayamamto manam pushtini abhivruddhi parichukovachchu.
2: Observing regular timings regarding the sleep, regarding taking food and using the world properly, all these things can only provide you good health.
1: కనుకనే దీనికి అనేక మంది ఆంగ్ల గ్రంథములు చదివినటువంటి వారికి ఒక ప్రసిద్ధమైనటువంటి వ్యక్తుల యొక్క పేర్లు మీకు తెలుసును.
2: Those of you who have read English literature would be aware of a famous name.
1: Gladstone అనేటువంటి వ్యక్తి సకాలములో భుజిస్తూ సరి అయినటువంటి రీతిలో నిద్రిస్తూ సరి అయినటువంటి ఒక విశ్రాంతిని పొందుతూ మాటను అదుపులో ఉంచుకుని తాను ఇచ్చినటువంటి వాగ్దానములకు తగిన ప్రవర్తన చేస్తూ రావటం చేతనే అతను జీవితకాలము దీర్ఘకాలంగా కూడా జీవించడమే కాకుండా సత్కీర్తిని కూడా పొందాడు.
2: Gladstone was one who has observed all these things regarding the sleep, the rest, the use of the words, and regulations and regularities have been observed. He enjoyed a very long life, a healthy life, and a happy life.
1: ఇంతేకాదు ఆల్ఫ్రెడ్ కూడాను ఈ రకమైనటువంటి యొక్క నియమాలను అనుసరిస్తూ వచ్చాడు.
2: నాట్ మెయిన్లీ దాట్ ఆల్ఫ్రెడ్ ఆల్సో అబ్జర్వ్ ఆల్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
1: మన భారతదేశమునందు కూడాను దాదాభాయ్ నైరోబా అనేటువంటి అతను చాలా ఈ నిబంధనను అనుసరించి చాలా కీర్తిని పొందాడు.
2: ఈవెన్ అవర్ ఓన్ కంట్రీ భారత్, a person by name Dadabhai Nauroji observed all these rules and regulations of life and he enjoyed
1: ee kaalanni adupulo pettukoni anubhavinchinatundi vyaktulu kotlaku kalaru.
2: There are crores of people who have observed these rules and regulations and enjoyed a good life.
1: Pani, aahara, nidra, vyayamam ivi aidu kaaka abhimana kalalu aneka kalaluga bhavinchukoni ee Gladstone తన లైఫ్ అంతా కూడా ఒక్క నిమిషం వృధా చేయకుండా అనుభవిస్తూ వచ్చాడు.
2: గ్లాడ్స్టోన్ వాజ్ వన్ హూ నాట్ మెయిన్లీ అబ్జర్వ్డ్ రిగార్డింగ్ ద వర్క్, ద వర్డ్, ద ఫుడ్, ద స్లీప్ అండ్ ద ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. హీ డిడ్ నాట్ ఈవెన్ వేస్ట్ ఏ మొమెంట్ ఆర్ ఏ మినిట్ అండ్ దస్ హీ మేడ్ హిస్ లైఫ్.
1: కొంతకాలం చిక్కితే దాన్ని చెట్ల నాటం లోపల దాన్ని ఆ కాలంలో వినియోగించేవాడు.
2: If he had a small amount of time, he would use it in planting and in just gardening.
1: Mukkala vyaparamlo thana goppa prasiddhudu.
2: He was a very famous person in the trade of dealing in dogs.
1: Inte kaadu rajya paripalana vishayam nandu kaani yuddha sambandhamainatundi okka rajakeeya tantram nandu kaani idana maha chakachakyam galavadu.
2: He had an extraordinary skill in the areas of the politics and in the government and also in waging wars, in warfare.
1: Madhya madhya samayam chikkinappudu grandhamulu rayadaniki prayatninchevadu.
2: Whenever he got a little time, he was taking to writing the books.
1: Manavuniki kramashikshana pradhanamainatundi oka karmanani vicharam chesi pracharinchinatundi vadu.
2: He was one who believed and also spread the faith in discipline, and discipline brings about a good life.
1: ఈ డిసిప్లిన్ లోపల అన్నింటి ఎందే కాకుండా ఈ యొక్క వ్యాయామము అనగా స్పోర్ట్స్ నందు చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క డిసిప్లిన్ ను అనుసరించాలి.
2: వైల్ డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, డిసిప్లిన్ ఇస్ స్పెషలీ ఇంపార్టెంట్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్.
1: జయాపజయములు ప్రధానము కాదు, డిసిప్లిన్ చాలా ప్రధానం.
2: Success and failure are not very important. Discipline is very important here.
1: మన డిసిప్లిన్ తప్పి మనం జయమైనప్పటికీ అది అపజయం కిందనే తోస్తుంది.
2: వయలేటింగ్ డిసిప్లిన్, ఈవెన్ ఇఫ్ వి అచీవ్ సక్సెస్, ఇట్ వుడ్ అమౌంట్ టు ఏ రియల్ ఫెయిల్యూర్ అండ్ డిఫీట్.
1: మనం అపజయమైనా మంచిది, అపజయంతో కీర్తిని సంపాదించుకుందాము, జయముతో అపకీర్తిని సంపాదించుకుంటే ప్రయోజనం ఏమిటి?
2: ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ సక్సెస్ అండ్ బ్యాడ్ నేమ్, ఇట్ ఈస్ బెటర్ ఈవెన్ ఇఫ్ అట్ ద కాస్ట్ ఆఫ్ డిఫీట్ వి అబ్జర్వ్ డిసిప్లిన్ అండ్ ఆర్న్ ఎ గుడ్ నేమ్.
1: ఆటలో ఆడేటువంటి సమయం లోపల డిసిప్లిన్ చాలా ప్రధానంగా తీసుకోవాలి.
2: వై ప్లేయింగ్ గేమ్స్ వీ హావ్ టు టేక్ డిసిప్లిన్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ డిసిప్లిన్ లోపల వర్డ్స్ ను కూడాను చాలా సూక్ష్మంగా వినియోగించాలి.
2: వై యూజింగ్ ద వర్డ్స్ వీల్ హావ్ టు జస్ట్ అబ్జర్వ్ ఎ గ్రేట్ డిసిప్లిన్.
0: కనుకని ఈ యొక్క గ్లాస్ స్టోన్ అనేటువంటి వాడు చెప్పేటువంటి వాడు, యువర్ వరల్డ్ ఈజ్ యువర్ గాడ్ అని.
2: దట్ ఈస్ ది రీజన్ వై Gladstone was telling that your world is your God.
0: నీ వరల్డ్ ఏ నీ దైవము.
2: యువర్ వరల్డ్ ఈజ్ యువర్ ఓన్ గాడ్.
0: నీ వరల్డ్ నేమన్నా నువ్వు తప్పితిగా దైవాన్ని తప్పిపోయినటువంటి వాడు అవుతావు.
2: ఇఫ్ యు హావ్ వయలేటెడ్ యువర్ ఓన్ వరల్డ్, యు హావ్ వయలేటెడ్ ద ప్రిన్సిపల్ లైడ్ డౌన్ బై గాడ్ హింసెల్ఫ్.
0: ఈ ఆటలాడే సమయంలో అనవసరమైనటువంటి శబ్దములు మనం ప్రయోగించిపెట్టరాదు.
2: While playing games, we should not indulge in unnecessary words.
0: కేకలు వేయటము, గెలిచినామని చెప్పిన ఉత్సాహంతో ఏదో కొన్ని విధమైన ఉద్రేకాలు చేయటము, ఇది ఒక విధమైనటువంటి పిచ్చితనం యొక్క లక్షణాలు.
2: Shouting unnecessarily, getting excited is a sign of madness when one is participating in the sport.
0: గెలిచిన వారు ఆనందంగా ఉద్రేకంగా ఉన్నప్పుడు ఓడిపోయినటువంటి వారికి ఒక విధమైన నిరాశ నిస్పృహ ఏర్పడుతుంది.
2: When that particular team or person who has achieved success, when he is happy and courageous, the person who is defeated in
0: manavalla manam itharulaku nirutsahani kaani nispuh kaani manobadak kaani avakasam nandincharadu. Adi nijamaina jayam.
2: A true success is not to hurt people who are being defeated by our words, by our shouting and by our behavior.
0: ఇది కేవలము ఓడిపోయినటువంటి వారిని మరింత హింసించినటువంటి రీతిగా అవుతుంది. ఇది ఒక క్రూయల్ గా ఉంటుంటాది. ఇది మనిషి యొక్క స్వభావం కాదు.
2: ఇట్ అమౌంట్స్ టు అన్నెసరీ పుట్టింగ్ దెమ్ టు మెంటల్ స్ట్రెయిన్ అండ్ ప్రెజర్స్ అండ్ వరీ, అండ్ ఇట్ అమౌంట్స్ టు క్రూయల్టీ ఇఫ్ వి ఇండల్జ్ ఇన్ సచ్ థింగ్స్.
0: ఆటకు ఆట, మాటకు మాట, హృదయానికి హృదయంగా ఉంటుండాలి.
2: దేర్ షుడ్ బి a strict discipline in observing games, using words, and in the matters of love and heart.
0: Aataku maataku vinna bedam yerpadagudu.
2: There should not be any divergence between the word and the game.
0: Gelchinam anetundi ahankaramto manam urutu logaradu.
2: We should not value, we should not anger on account of the success that we have achieved in the games.
0: Kartavya karmanu manam nirvartinchali.
2: We have to discharge our duties.
0: యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనం. అంతేకాని జయము నాది అనేటువంటి అహంకారంతో మనము ఓడిపోయినటువంటి వారిని మరి బాధించడానికి ప్రయత్నించరాదు.
2: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది మ్యాన్ టు మేక్ ఎఫర్ట్స్. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిపెండ్స్ అపాన్ గాడ్స్ విల్. వన్ షుడ్ నాట్ టేక్ టూ మచ్ టు హెడ్ హిస్ సక్సెస్.
0: సమయాన్ని బట్టి అపజయం సంభవించవచ్చు.
2: డిపెండింగ్ అపాన్ సర్టన్ సర్కమ్స్టెన్సెస్ అండ్ టైమ్, సమ్ పీపుల్ మే హావ్ టు ఫేస్ డిఫీట్.
0: పేరు పొందినటువంటి వాడు క్రికెట్ లోపల కాళిచ్చేరని అని చెప్పని, గవాస్కర్ అని, ఇలాంటి వాళ్ళంతా మధ్య మధ్య ఓడిపోతుంటారు. ఇది ఏమి వారి శక్తి లోపమా? కాదు. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్.
2: Extremely reputed and famous people in cricket like Kohli, Charan and Gavaskar, they themselves will face sometimes defeat. Is it because of their own incapacity? No. It is on account of the factor of time.
0: Heenikanta moola karanam mentally idi. Depression, confusion, ivanta kudana cheri ee apajayaniki karanam aipadutundi.
2: The reasons for defeat is mental depression and mental confusion.
0: Kontamandi aataku munduga chaala nervousness vastundi.
2: Some people are subjected to extreme nervousness before the games are played.
0: Kavasunta action lanta chestuntaru inka.
2: They will be showing themselves in doing different types of exercises.
0: Patamu chetulu tippatamu chetulu kottuko ivanta kevalam weakness yokka lakshanalu.
2: While playing games, being unnecessarily showing oneself off is a weakness.
0: Nijamuga aatagaadu ee action lo emaatram kuda cheyadu.
2: A good player will never be showing.
0: ఆ బాల్ వేయాలంటే ఇట్ల పెట్టి ఇట్ల పెట్టి ఇట్ల, ఇవంతా కేవలం అది ముందుగానే చేసి ఉండాలి. నిజమైనటువంటి నర్వస్నెస్ లేకుండా గిరిపోతే ఈ విధమైనటువంటి యాక్షన్లు మనం చేయరాదు.
2: While throwing a ball, for example, there is no need for making all those exercises, etc.
0: ఇదంతా ప్రేక్షకులను ఒక విధమైనటువంటి యొక్క ఆకర్షించే నిమిత్తమై చేసేటువంటి దుశ్చర్యలు.
2: All this may be an account of the intention to attract the audience who will be just watching.
0: Football aadutuntaru ee ball nu ball vese vaadu untadu vaadi tikkotam tikkotam ichche ivanni kleeni action lu ivanni
3: అసహ్యకరమైనటువంటి యొక్క వీక్నెస్ లు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్, వైల్ బౌలింగ్ వన్ టేక్స్ ద బాల్ అండ్ అన్నెసెసరీ గోస్ ఆన్ రబ్బింగ్ ద బాల్ అగెన్స్ట్ వన్స్ బాడీ. ఆల్ దిస్ ఈస్ అన్ అన్నెసెసరీ వీక్నెస్ అండ్ ఈస్ అ మీన్ షో. ఇంతే కాకుండా తిక్కోవడానికి ఇంకెక్కడ ప్రదేశాలు లేవా వాళ్లకు? ఈవెన్ ఫర్ రబ్బింగ్ ద బాల్ ఇవన్నీ ఈ ప్రేక్షకులను అనేక రకములుగా ఆకర్షించే నిమిత్తమై చేసేటువంటి ఒక చర్యలు.
2: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్టెప్స్ టు అన్నెసెసరీ అండ్ అన్డ్యూలీ అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది ఆడియన్స్.
3: అయితే మన విద్యార్థులలో అలాంటి దుశ్చర్యలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండరాదు.
2: బట్ ఇన్ అవర్ బాయ్స్ ఇన్ అవర్ స్టూడెంట్స్ సచ్ బ్యాడ్ అండ్ వీక్
3: క్రమాన్ని మాత్రం అనుసరించాలి.
2: We have to observe discipline.
3: ఈ క్రమం లోపల మనం ఓడిపోయినా మంచిది, కానీ ఈ ఆట క్రమానికి విరుద్ధంగా మనం నడక నడచరాదు.
2: Observing discipline, even if we are difficult, it is okay. But we should not achieve success at the cost of violating discipline.
3: ఒక చిన్న తమాషా నిన్నటి జరిగినటువంటి విషయంలో.
2: One small example or one which happened.
3: కొంతమంది టీచర్స్ స్పూన్ పైన నిమ్మకాయ పెట్టుకున్నారు.
2: Some teachers, while the lemon and spoon walk, they were keeping the lime on the
3: nimmakayalu kinda padipothe tis etti pettukovadu. Idi kramashikshanaku viruddham.
2: When the lime fell down, they pick it up again and put it on the spoon. This is indiscipline and against the rules of the game.
3: Kontha mandi speed walk ani pettaru, quick walk ani pettaru.
2: Then there was a walking race.
3: Ee quick walk lopala em walking race lopala arigettaru. ఇది మంచిది కాదు, ఇది రన్నింగ్ రేస్ కాదు, ఇది వాకింగ్ రేస్.
2: సమ్ పీపుల్ ఇన్ ద వాకింగ్ రేస్ దే బిగన్ రన్నింగ్.
3: మనము పేరుకు తగినట్టుగా ప్రవర్తన ఉండటము ఇది జీవిత కళకు చాలా శోభను అందిస్తుంది.
2: దెర్ విల్ బి ఎ రియల్ స్ప్లెండర్ యాడెడ్ టు ద ఆర్ట్ ఆఫ్ లైఫ్ ఇఫ్ ఓన్లీ వీ ఫాలో ద డిసిప్లిన్ అండ్ ఫాలో అకార్డింగ్ టు ది రియల్ మీనింగ్.
3: నిజముగా మనం ప్లే చేయటం అనేటువంటిది, గేమ్స్ ఆడటం అనేటువంటిది పేరు ప్రతిష్టల కోసం కాదు, మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం.
2: ద రియల్ రీజన్ వై గేమ్స్ ఆర్ ప్లే ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ హెల్త్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్.
3: అయితే ఇది ఆరోగ్యం కోసమని చెప్పితే ఎవరు అంత శ్రద్ధగా చేయరు. గేమ్స్ అనేటువంటి దీనిపైన ఒక ఆకర్షణ పెట్టినప్పుడే వీరు ఈ విధమైనటువంటి వ్యాయామంలో ప్రవేశిస్తారు.
2: బట్ ఇఫ్ యూ మియర్లీ సే గేమ్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ హెల్త్, పీపుల్ మే నాట్ బి వెల్ మోటివేటెడ్ దేర్ ఫార్ దే సే ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ సమ్ సక్సెస్.
3: మన ఇన్స్టిట్యూట్ లోపల వ్యాయామము కంపల్సరీగా ఉంటుండాలి.
2: ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మస్ట్ బి కంపల్సరీ.
3: చాలా మంది పిల్లలు ఇందులో పాల్గొనటం లేదు.
2: క్వైట్ ఎ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దీస్ గేమ్స్.
3: చాలా తప్పు.
2: దిస్ ఈస్ రాదర్ రాంగ్.
3: కారణం ఏమంటే మీకు అన్ని కళలు ఉండొచ్చు. మ్యూజిక్ మీకు చాలా ఇష్టంగా ఉండొచ్చును, కానీ కొన్ని వాయిద్యాలు మీకు ఇష్టంగా ఉంటుండొచ్చును, ఇంకా కొన్ని రైటింగ్స్ ఇష్టంగా ఉండొచ్చును, పెయింట్స్ ఇష్టంగా ఉండొచ్చును, కానీ ఇది కూడా దాంట్లో ఒక భాగంగా మీరు తీసుకోవాలి.
2: Some of you may be having a special liking for painting, for music, for instrumental music and such other things, but you'll have to consider being playing games also.
3: Ee ee vidhanga chestunnati mana manasu yokka dilni balance chakkaga poshisthu vachundi.
2: When we play games and do all the other things in the proper way, it will be bringing about a type of balance in our thinking and in our mind.
3: Ee balance undinappude jeevita kala అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ బ్యాలెన్స్ ఇన్ ద మైండ్ దెన్ ది ఆర్ట్ ఆఫ్ లైఫ్
3: ఈ డివైన్ కూడాను ఆకర్షిస్తుంది.
2: దెన్ ఓన్లీ ఇట్ అట్రాక్ట్స్ డివినిటీ ఆల్సో.
3: ఈ డివైన్ అనేటువంటిది ఆకర్షించాలనుకున్నప్పుడు మన జీవిత కళల లోపల ఏమిటి? వాక్కును, పనిని, ఆహారాన్ని, నిద్రను, వ్యాయామంను, ఈ ఐదింటి యొక్క సమన్వయాన్ని సరైనటువంటి దీంతో పవిత్రము గావించినప్పుడే ఈ యొక్క డివినిటీ ఆకర్షిస్తుంది. దీనికి ఒక చక్కని ఉపమానము,
2: వన్ స్మాల్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్.
3: పూర్ణిమ అనగా ఫుల్ మూన్ డే సముద్రము చాలా ఉప్పొంగిపోతూ ఉండాలి.
2: ఆన్ ఫుల్ మూన్ డే ది ఓషన్ వెల్స్ అప్.
3: ఈ అలలు చాలా పెద్దగా అవుతుంటాయి.
2: దెర్ విల్ బి వెరీ బిగ్ వేవ్స్.
3: దీనికి కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
3: సముద్రములో 80% సోడియం ఉంటుండాలి.
2: ద రీజన్ ఈస్ ఇన్ ఓషన్ 80% విల్ బి సోడియం.
3: ఇంకా 45% అనేటువంటిది ఒక కాల్షియం ఉంటుండాలి.
2: దెర్ విల్ బి కాల్షియం పేపర్లో పర్సెంటేజ్
1: 40% పొటాషియం ఉంటుండాలి.
2: 40% పొటాషియం విల్ బి దే.
1: ఈ పర్సెంటే మూన్ లోపల కూడా ఉంటుండాలి. అందువల్ల మూన్ దీనిని ఆకర్షిస్తూ ఉంటుండాలి.
2: యు ఫైండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ది సేమ్ ప్రపోర్షన్స్ ఇన్ ది మూన్ ఆల్సో.
1: ఈ మూన్ అట్రాక్షన్ కు సంబంధించినటువంటిదే మానవుని యొక్క లైఫ్.
2: Man's life is related to both the ocean and the moon.
1: Chandrama manaso jatah chacho suryo ajayata mukha indrascha agnischa. Idi purusha suktamlo undinatundi chandrama manaso jatah bahirmukhamainatundi chandruniki antarmukhamainatundi manasuku sannita sambandham untundali.
2: In purusha sukta it is said that there is a relationship between the external moon and the inner mind of a man.
1: ఇది ఏ రీతిగా ఉంది అని సైంటిస్ట్ ద్వారా మనం విచారణ చేస్తే బాడీ లోపల 60% వాటర్.
2: ఇఫ్ యూ వర్ టు ఎన్క్వైర్ ఇన్ టు హౌ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద మూన్ అండ్ ద ఇన్నర్ మైండ్, ఇన్ ది ఫిజికల్ బాడీ 60% ఈజ్ వాటర్.
1: ఈ 60% వాటర్ ఉండటం చేత ఇందులో కూడాను సోడియం పొటాషియం ఇవంత కాల్షియం కూడా ఉంటుండాలి.
2: యాజ్ దెర్ ఈస్ వాటర్ ఇన్ ద బాడీ there is sodium potassium and calcium in the
1: bones. Lopala calcium lekapothe ye pani chesina mukkalu mukkalu agipothundi virigipothayi mukkalu.
2: If bones do not contain calcium they will become fragile and they get broken up very easily.
1: Kannukani ee purna chandrudu anaga purnima dinamu మానవునికి ఒక విధమైనటువంటి ఉద్రేకాలు బయలుదేరుతుంటాయి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది ఎక్స్టర్నల్ మూన్ అండ్ ది ఇన్నర్ మైండ్, ఆన్ ఫుల్ మూన్ డే ద మ్యాన్ విల్ బి గెటింగ్ ఫీలింగ్.
1: సామాన్యమైన మానవుని యందు ఆ ఉద్రేకం మనకు గోచరించకపోవచ్చును, కానీ పిచ్చివారి యందు ఒక ఫిట్స్ వచ్చేటువంటి వారి యందు ఈ పూర్ణిమ దినము ఆ ఉద్రేకాలు బాగా కనిపిస్తుంటాయి.
2: In an ordinary man, you may not be able to see that kind of excitement in full measure. But in a mad man, in a person who is insane, for example, you will find that during full moon day.
1: Kanuka manavunikini ee manasuku samudramulaku sanneetha sambandham untundali.
2: That is how there is a close relationship between the man and the ocean and the moon.
1: Anaga moon anaga emti? Mind e moon.
2: Moon refers to mind.
1: మన యొక్క సంసారమే ఓషను.
2: అవర్ సంసార ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓషన్.
1: ఈ సంసారంలో ఉండినటువంటి ఈ మనస్సుకు ఈ యొక్క మూల తత్వం అనేటువంటిది అనేక రకములుగా కూడాను కొన్ని ఉద్రేకాలను కొన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలను కలిగిస్తూ ఉంటుంది.
2: ఫర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సంసార దేర్ విల్ బి రియాక్షన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్.
1: కనుక దీనికి ఒక బ్యాలెన్స్ కావాలి.
2: There is a need for bringing about balance in one's thinking.
1: Balance lekapothe jeevitam poorthi mana energy anetundi allergy ga maaripothundi.
2: If one does not have balance in life, one's energy may become a problem and it will lead to allergy.
1: Ee allergy kavatame mana weakness ku moola kaaranam.
2: The most important reason for our weakness is
1: that ee manchi vishayanni lotuga vicharinchi మనము నొప్పింపక తాను నవ్వక తప్పించుకుని జీవించేటువంటి ఉపాయాన్ని మనం వెతకాలి.
2: విల్ హావ్ టు ఎన్క్వైర్ ఇన్ డెప్త్ ఇంటూ ఆల్ మ్యాటర్స్ అండ్ చార్ట్ అవుట్ ఎ వే ఆఫ్ లైఫ్ విచ్ విల్ నాట్ కమ్ టు
1: ఈ డివినిటీతో మనం చేరాలనుకున్నప్పుడు ఈ బ్యాలెన్స్ అనేటువంటి యొక్క యూనిటీ చాలా డెవలప్ చేసుకోవాలి.
2: ఇఫ్ యూ రియలీ వాంట్ జాయిన్ డివినిటీ యూ హావ్ టు డెవలప్ యూనిటీ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్.
1: ఈ యూనిటీ లోపల ప్యూరిటీ ఉండాలి.
2: In unity, there should be purity.
1: స్వార్థరహితమైనటువంటి భావము త్యాగమయమైనటువంటి భావము మనలో అభివృద్ధి పరచుకోవాలి.
2: There must be a feeling of selflessness which is developed in us.
1: చాలా మంది ఈనాడు ప్రపంచం యొక్క అల్లకల్లోలములకు కాని అశాంతికి కాని కారణం ఏమిటో అనేటువంటిది ఏ సైంటిస్ట్ కూడా యోచించడం లేదు.
2: నో సైంటిస్ట్ ఈస్ థింకింగ్ the reasons for the turmoil and the lack of peace in the world.
1: Tama yokka swarthamu tama yokka peru tama yokka pratishthala kosamu paatu padutunnaru kaani jagatvi gati emiti aneetundi ye maatram yochinchatam ledu.
2: All these scientists are interested more in their own selfish interests and they are worried about their own name and fame. They are not worried about the welfare of the world.
1: Kanukane మనము జగత్తు యొక్క క్షేమాన్ని మనం కోరినప్పుడే ఆ జగత్తు క్షేమంలో మన క్షేమం లీనమై ఉంటుండాలి.
2: ఓన్లీ వెన్ వీ క్రేవ్ ఫార్ అండ్ వర్క్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అవర్ వెల్ఫేర్ ఆల్సో విల్ బి అచీవ్డ్.
4: కనుక మనము జగత్ కళ్యాణాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి.
2: Therefore, we should always keep in mind the welfare of the world.
4: మన యొక్క దేహంలో కూడాను ఏ పదార్థములు ఎంతెంత ఉండాలో అంతంత ఉండినప్పుడే మనం దేహం కూడాను ఆరోగ్యాన్ని అందుకుంటాం.
2: We will be able to enjoy sound health only when we are having all the things in the right proportion inside the body.
4: కనుకు యువకులైనటువంటి విద్యార్థులు మొట్టమొదట వాక్కును అదుపులో పెట్టుకోవాలి.
2: Students in their youth must therefore exercise a strict control over
4: the బాధించేటువంటి మాటలను మనం ప్రవేశపెట్టరాదు.
2: We should never use words which are likely to hurt others.
4: మనం ఇచ్చినటువంటి మాటలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయరాదు.
2: We should never stray away from the word once it is given to us.
4: మనం చేసేటువంటి పనిని ఒక నియమంలో చేయాలి.
2: Whatever work is done, it has to be done according to some regulations.
4: మనం తినేటువంటి తిండిని సక్రమమైనటువంటి మితమైనటువంటి హితమైనటువంటి తిండిని మనం భుజించాలి.
2: Food that we take must be taken in the proper quantities, in purity and in adequate
4: time. తిండిని మనం ఏమాత్రం ఆశించరాదు.
2: We should not aspire for food which is demonic.
4: మాంసం మద్యపానం అనేటువంటిది రాక్షస ఆహారం.
2: Mutton and wine are demonic in nature.
4: కనుక సాత్వికమైనటువంటి ఆహారాన్ని విద్యార్థులు అభ్యసించాలి.
2: We should always, students should always take sattvic food.
4: ఇంతే కాదు, మన నిద్రను కూడాను కాలం తప్పి కాలంలో మనం నిద్రించడానికి ప్రయత్నించరాదు.
2: Even regarding the sleep, we'll have to observe the proper timing.
4: ఒక సుప్రభాతానికి వస్తుంటాం.
2: Suppose we go for suprabhatam.
4: Suprabhatam aina takshaname compulsory ga untundali hostel lo. Suprabhataniki attendance vestaru.
2: In the hostel, suprabhatam is made compulsory and attendance is being
4: kept. Ee attendance kosam ani cheptani suprabhatam vachi pottu untaru papa.
2: For the sake of attendance, people go to suprabhatam and they'll be sleeping.
4: Ee suprabhatam aina takshaname gorakabhatam. Inka pai nidra pothuntaru. Tirigi room ku velli nidristuntaru.
2: After suprabhatam is over, they get back to their rooms and they start sleeping. This is a bad habit.
4: Indukaniga okka thuru lechin tarvata 4:30 lechin tarvata chakkaga snanam chesi neevu edaina vyayamam chesi leka meditation chesi inke vidhamainatundi grantham leyamanchadi chakkaga unte early ga lechinatundi vaani aarogyamu chaala aanandanga untuntadi.
2: One would be able to really enjoy the health for getting up early in the morning. Once a person gets up after 4:30, attends suprabhatam and he may take up the physical exercises.
4: Ne manam practice cheyali.
2: Right from young days we'll have to practice these things.
4: Deeniki minchinatunte aarogyam marokati ledu.
2: There is no health which is greater than this.
4: Kanuka ee nidra valla manam em ayipothundante durabhyasam cheta pustakam cheta padte pustakam chethulo untadi vaadu padipothuntadu nidristuntaru ee vidhamainatunte chaduvu valla vachina phalitam emiti.
2: If we cultivate such wrong habits regarding sleep, this will get into one's system and even one is studying a book, one would be tending to sleep.
4: Chaala mandi pillalaku pustakam pattukunte nidra vastundi, nidra pothe thoughts vastayi, adi raadu idi ledu, rendu vidhalu kuda ubhay prashnalu avutunnaru.
2: For a large number of people, if they take the book, they tend to sleep. If they sleep, then they tend to get worried. This way they are missing both.
4: కనుక రెండింటికి వీడు అదముడైపోతున్నాడు.
2: Thus people are missing both the items, both sleep and
4: అవసరం.
2: We are students.
4: చదవాలి.
2: We should work hard and
4: మంచి మార్క్స్ తెచ్చుకోవాలి.
2: We get good marks.
4: తల్లిదండ్రులకు మంచి సంతోషాన్ని ఇవ్వాలి.
2: We should be able to give lot of joy to our
4: parents. అధ్యాపకులకంతా కూడా మంచి ఉత్సాహాన్ని అందించాలి.
2: We should be able to provide a lot of encouragement to the teachers. We should be able to give satisfaction to Sai Swami.
4: కనుక ఈ విధమైనటువంటి లక్ష్యాన్ని మనం యోచన చేసుకుని చదువులో ప్రవేశించాలి.
2: Keeping these things in our view, we'll have to undertake studies.
4: నీకు తృప్తి లేదు, నీ తల్లిదండ్రులకు సంతోషం లేదు, స్వామికి అంతకంటే తృప్తి లేదు, ఇలాంటి చదువులు ఎందుకోసం?
2: If you do not have satisfaction, your parents are not happy, Swami also is not satisfied, why undertake studies which are
4: కనుక మన డిసిప్లిన్ అనేటువంటిది ఎక్కడ పోయినప్పటికీ మన షాడో మాదిరి మనకు వెంటాడాలి.
2: దట్ ఈస్ ద రీజన్ వై డిసిప్లిన్ షుడ్ ఫాలో అస్ లైక్ అవర్ షాడో వేర్ ఎవర్ వీ గో.
4: ప్రశాంతి నిలయంలో ఉండినంత కాలము, మన హాస్టల్లో ఉండినంత కాలము, ఇన్స్టిట్యూట్ లో ఉండినంత కాలము మన డిసిప్లిన్ చేసుకోవటం కాదు, మన ఇంటికి వెళ్లిన తర్వాత కూడాను మన షాడో ఏ విధంగా వచ్చిందో డిసిప్లిన్ ఆ విధంగానే మనం వెంట రావాలి.
2: అవర్ హ్యావింగ్ ఎ డిసిప్లిన్ లైఫ్ so long as we are in prasanthalayam, in the hostel or in the institute is not good enough. Even when we go home, we will have to live a disciplined life.
4: Discipline, even if we are disciplined, if we are not disciplined, half death.
2: If one doesn't have this kind of discipline, it is as good as half dead.
4: దీన్ని లివింగ్ డెత్ అంటారు.
2: This may be described as living death.
4: ఈ విధంగా ఉండేకి బదులు డెత్ ఏ బెటర్.
2: Instead of living such a life, death may be preferred.
4: కనుక ఎక్కడికి పోయినప్పటికీ మనము హృదయాన్ని పవిత్రమైన రీతిగా ఉంచుకోవాలి.
2: So wherever we go, we have to keep our hearts sacred.
4: తాత్కాలికమైనటువంటి సుఖం కోసం మనం ప్రయత్నించరాదు.
2: We should never make an effort for a temporary gain and happiness.
4: అందుకోసమనే శంకరాచార్య చెప్పాడు.

0: లింగము. మనము దైవత్వాన్ని చింతించే సమయంలో హరతి నిమిష, ఒక్కొక్క నిమిషంలో గడిచిపోతుంటుండాది కాలం అంతా కూడా. నెక్స్ట్ మినిట్ ఏమిటో మనకు తెలియదు. ఆ నిమిషము లోపలనే మనము ఆ దైవత్వాన్ని ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి. ఇది నిజమైనటువంటి సాధనగా లక్ష్యంగా మీరు ఉంచుకొని మీరు ఈ ఐదింటిని కూడాను ఐదు ప్రాణములుగా భావించుకొని మీరు నేటి నుండి మీ జీవిత యొక్క కళను పెంచుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని వెళ్ళిన
1: శ్రీ శంకరాచార్య హ్యాస్ జస్ట్ సెడ్, వై ఆర్ యు ప్రౌడ్ ఆఫ్ యువర్ వెల్త్, యువర్ యూత్ అండ్ యువర్ ఓన్ రిలేటివ్స్ అండ్ యువర్ మెటీరియల్ పొసెషన్స్? ఇట్ విల్ బి గోయింగ్ అవే ఇన్ ఏ ట్రైస్. థింక్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్, అండ్ దట్ వే విల్ హావ్ టు జస్ట్ అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్ రిలేటింగ్ టు ఫుడ్, వర్డ్, స్లీప్, వర్క్ అండ్ ఆల్సో ఫిజికల్ ఎక్సర్సైజ్. గివ్స్ జాయ్ టు స్వామి, అండ్ దట్ స్వామి ఇస్ బ్రింగింగ్ డిస్కోర్స్ టు ఏ క్లోజ్.

0: ప్రభాస క్షేత్ర ఫ్రమ్ హస్తినపుర టు ప్రభాస క్షేత్ర ఇఫ్ యూ యాక్చువల్లీ సీ సోమనాథ్ ఇస్ గుజరాత్ అండ్ హస్తినపుర ఐ థింక్ ఇట్ మస్ట్ బి అబౌట్ 1500-2000 కిలోమీటర్స్ సో ఇట్స్ అ హ్యూజ్ డీల్ ఇన్ దోస్ డేస్ వెన్ యూ డింట్ హ్యావ్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సో విదుర ట్రావెల్స్ ఆల్ ద వే టు ప్రభాస క్షేత్ర అండ్ గివ్స్ అప్ హిస్ బాడీ అట్ దిస్ వెరీ హోలియెస్ట్ ఆఫ్ స్పాట్స్
1: And there is actually one more reason why he would have chosen that. Because, again, placing it in the context, by the time Vidura comes to Hastinapura, he knows much more than the Pandavas do at this point. He knows what has already happened in the Prabhasakshetra and why that place, which is already holy, has become more important for him. The reason why he, as you said, traveled across, you know, the heartland of Bharat, thousands of miles to reach there, thousands of kilometers to reach there. There is another reason for that, but probably we'll just take a short break and come to that episode. We may not be able to come to that episode probably, but at least we can lead up to that before we conclude today's satsang.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మాటల చేతనే మానవుడు రాజ్యములు సాధిస్తున్నాడు.
1: బై వర్చ్యూ ఆఫ్ యువర్ స్పీచ్ యు కెన్ విన్ ఎ కింగ్డమ్.
0: సిరి సంపదలను ఆర్జిస్తున్నాడు.
1: యు కెన్ ఆల్సో అక్వైర్ వెల్త్.
0: మాటల చేతనే మిత్రత్వమును బంధుత్వమును కూడాను అభివృద్ధి గావించుకుంటున్నాడు.
1: బై వర్చ్యూ ఆఫ్ యువర్ స్పీచ్ యు కెన్ హ్యావ్ ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్.
0: మాటల చేతనే కేవలము బాంధవ్యాన్ని కూడాను అభివృద్ధి గావించుకుంటున్నాడు.
1: యు ఆల్సో డెవలప్ యువర్ రిలేషన్షిప్.
0: మాటల చేతనే మరణమును కూడాను తెప్పించుకుంటున్నాడు.
1: యు విల్ ఆల్సో హ్యావ్ ఫేస్ డెత్ బికాస్ ఆఫ్ యువర్ స్పీచ్.
0: ప్రపంచములో మంచి చెడ్డలకు, సుఖదుఖములకు, లాభ నష్టములకు, కీర్తి అపకీర్తులకు మాటలే ప్రమాణము, మాటలే ప్రధానము.
1: యువర్ వర్డ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్, హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రిప్యూట్ అండ్ డిస్రిప్యూట్.
0: మాటలు మంచివైనా ఫలితము మంచిది.
1: యువర్ వర్డ్స్ ఆర్ గుడ్, ద రిజల్ట్ విల్ బి ఈక్వలీ గుడ్.
0: మాటలు చెడుపైన ఫలితం కూడాను చెడిపే అవుతుంది.
1: The bad words will give you bad result.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మాటలను అదుపులో నుంచుకొని మాటల యొక్క మంచి చెడ్డలను చక్కగా విచారణ సల్పి తద్వారా ఈ మాటలను ఉపయోగించాలి.
1: Therefore, everyone must exercise a control on his speech and should think of good and bad thereafter.
0: ఈ ప్రాకృతమైన ప్రపంచమునకు, ఈ భౌతికమైనటువంటి ప్రపంచమునకు, లౌకిక ప్రపంచమునకు న్యాయము ధర్మము మూలాధారం.
1: ఫర్ దిస్ ఫిజికల్ సెక్యులర్ వరల్డ్ ఇట్ ఇస్ ద జస్టిస్ దాట్ ఇస్ ది ప్రైమల్ బేసిస్.
0: ధర్మ ఏవ ఇతో మూలం, ధర్మ ఏవ మహాన్ గుణం. ధర్మమునకు మించినటువంటి యొక్క ఆధారము, ధర్మమునకు మించినటువంటి గుణము ఈ జగత్తులో కానరాదు.
1: In this world, there is no other strength more than that of righteousness. There is no other virtue more than dharma.
0: Samasta jagat kudanu mooladharamainatundi dharmamu.
1: It is this dharma which is the primal basis for the whole world.
0: Ee dharmamunu nyayamunu sthapinchinatundi vaadu, bodhinchinatundi vaadu, uchcharinchinatundi vaadu, upadeshinchinatundi vaadu Manu Chakravarti.
1: It was Emperor Manu who taught of this righteousness and justice, who spoke of it, taught it, and repeatedly referred to that.
0: Itaniki iruvuru putrulu.
1: He has two sons.
0: Uttanapadudu okkadu.
1: One is Uttanapada.
0: Priyavratudu rendovadu. Priyavratudu.
1: The second one is Priyavrata.
0: Indulo pradhanudu Uttanapadudu.
1: The first one is Uttanapada.
0: ఇతనికి ఇరువురు భార్యలు.
1: హీ హాస్ టూ వైవ్స్.
0: సునీతి సురుచి అని.
1: వన్ ఇస్ సునీతి, ది అదర్ వన్ ఇస్ సురుచి.
0: సునీతి కుమారుడు ధ్రువుడు.
1: ది సన్ ఆఫ్ సునీతి ఇస్ ధ్రువ.
0: సురుచి కుమారుడు ఉత్తముడు.
1: ది సన్ ఆఫ్ సురుచి ఇస్ ఉత్తముడు.
0: వీరి కథలు ఈనాటి విద్యార్థులకు ఎంతైనా అవసరం.
1: The stories and histories are very important for students.
0: లేత హృదయులైనటువంటి విద్యార్థులు పవిత్ర భావాలను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై లేత హృదయుల యొక్క చరిత్రలను పవిత్రమైనటువంటి రీతిగా ఆర్జించినప్పుడే విద్యార్థుల యొక్క గుణములు పరివర్తన కాగలవు.
1: They should listen to these stories because their tender hearts and sacred hearts will be transformed positively.
0: లోకములో ఎన్నియో మార్పులు జరుగుతున్నవి.
1: In the world there are lots of changes.
0: అనేక పరిణామములు జరుగుతున్నవి.
1: There are so many transformations.
0: పరిణామ ప్రభావము ఈనాడు విశ్వసిస్తున్నాడు మానవుడు.
1: Man goes by the changes of the world.
0: జీవితమే ఒక పెద్ద పరిణామము.
1: Life itself is a big change.
0: పుట్టుకతో బాలుడై తరువాత పెరిగి పెద్దవాడై అనేక విధముల వృద్ధాప్యాన్ని పొందుతున్నాడు.
1: He is quite young, a child and a boy, and then he goes to old age later.
0: గుడ్డుగా పుట్టి పిట్టగా తయారవుతుండాలి.
1: ఎగ్ హ్యాచ్ గ్రోస్ ఇంటు బర్డ్.
0: అదే విధంగానే విత్తనముగా ఉండి వృక్షంగా మారుతుండాలి.
1: ఏ సీడ్ గ్రోస్ ఇంటు ట్రీ.
0: ఇది పరిణామముల యొక్క ప్రభావము.
1: దిస్ ఇఫెక్ట్ ఆఫ్ ద చేంజ్.
0: ప్రతి మానవునికి కూడాను ఇట్టి పరిణామము అత్యవసరము.
1: ఎవ్రీ మ్యాన్ నీడ్స్ సచ్ చేంజ్.
0: అందులో ఈనాడు ఆధునిక యుగమునందు విద్యార్థుల యొక్క పరిణామము అత్యవసరము.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్ ఇస్ నీడెడ్.
0: పరిణామము.
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ చేంజ్?
0: ఉత్తమ పరిణామము.
1: ఇట్స్ నోబుల్ చేంజ్.
0: ఆదర్శ పరిణామము.
1: ఐడియల్ చేంజ్.
0: కేవలము మానవత్వంలో పరిణామం కలిగినదని, గొప్ప విద్యావంతుడని విర్రవీగటం పరిణామం కాదు, అహంకరించటం పరిణామం కాదు.
1: టు బి ఎగోయిస్టిక్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్.
0: విద్య వలన విద్యార్థులు యందు వినయము విధేయతము విధేయత అనేటువంటి పరిణామములు ప్రత్యక్ష గోచరం కావాలి.
1: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ అమంగ్ స్టూడెంట్స్ దేర్ షుడ్ బి చేంజెస్ దట్ విల్ బ్రింగ్ ఇన్ దెమ్ ద ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: విద్యార్థులకు వినయమే భూషణము.
1: This humility is the jewel to students.
0: కాని దురదృష్టవశాత్తు ఈనాడు విద్యార్థుల యందు వినయ విధేయతలు కేవలము ఏమాత్రము కనిపించుటలేదు.
1: Unfortunately, among students, there are no humility and obedience.
0: భాగవత కాలమునందలి విద్యార్థులు కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని చింతించుతూ, దివ్యత్వాన్ని విచారిస్తూ, దైవత్వాన్ని దర్శిస్తూ మానవత్వాన్ని పెంచుకుంటూ వచ్చారు.
1: In those times of Bhagavata, students developed the human quality, they thought of the divinity, they thought of God, and then maintained their human value.
0: 5 సంవత్సరములవ వయసు కలిగినటువంటి ధ్రువుడు, 4.5 సంవత్సరము కలిగినటువంటి ఉత్తముడు, వీరిరువురు కూడాను తోటలో ఆడుకుంటున్నారు.
1: ధ్రువ ఏజ్డ్ 5, ఉత్తముడు ఏజ్డ్ 4.5, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్.
0: ఈ ఆడుకునేటువంటి ఒక పిల్లలను చూచి తండ్రి ఒక ఆసనం పైన కూర్చొని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: ద ఫాదర్ ఈజ్ ఎంజాయింగ్ దిస్ సీన్, ద టూ సన్స్ ప్లేయింగ్.
0: ఉన్నట్టు ఉండి ఉత్తముడు అలసిపోయినట్టుగా పరిగెత్తి వచ్చి తండ్రి తొడపైన కూర్చున్నాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ ఉత్తముడు ర్యాన్ సడన్లీ యాజ్ ఇఫ్ హిస్ టైర్డ్ అండ్ సాట్ ఆన్ ద ల్యాప్.
0: ఉత్తముడు రెండవ భార్య అయినటువంటి సురుచి కుమారుడు.
1: ఉత్తముడు ఇస్ ద సన్ ఆఫ్ ద సెకండ్ వైఫ్ సురుచి.
0: ఉత్తానపాదునికి సురుచి పైన చాలా ఇష్టము.
1: ఉత్తానపాద హాస్ గ్రేట్ లైకింగ్ ఫర్ సురుచి.
0: కానీ సునీతి కుమారుడైనటువంటి ధ్రువుడు కూడాను ఈ ఉత్తముడిని అనుసరిస్తూ తాను కూడాను పరిగెత్తి వెళ్లి తండ్రి తోడపైన కూర్చోవడానికి ప్రయత్నించాడు.
1: ది అదర్ సన్ ధ్రువ ఆఫ్ సునీత ఆల్సో ర్యాన్ అండ్ వాంటెడ్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్. ఈ దృశ్యమును
0: కనిపెట్టుకున్నటువంటి సురుచి పరిగెత్తుకుని వచ్చి ఆ లేత హృదయుడైనటువంటి యొక్క బాలకుని చేయి పట్టి లాగి దూరంగా విసిరింది.
1: ది అదర్ సెకండ్ వైఫ్ ది సురుచి డ్రాగ్డ్ ధ్రువ అవుట్ ఆఫ్ దట్ స్పాట్.
0: కేవలం దూరము చేయటమే కాక కఠినమైనటువంటి వాక్కుల చేత ఆ పిల్లవాడి హృదయాన్ని అమితంగా బాధ కలిగించి చేసి,
1: నాట్ ఓన్లీ షీ డ్రాగ్డ్ ద చైల్డ్ అండ్ షీ యూజ్డ్ హార్ష్ వర్డ్స్ అండ్ హస్ హర్ట్ హిమ్.
0: ధ్రువ, నీ ఉత్తానపాదకు నీ కుమారుడే కాని సురుచి కుమారుడు కాదు.
1: ధ్రువ, యు ఆర్ ద సన్ ఆఫ్ ఉత్తానపాద, నాట్ ఆఫ్ సురుచి.
0: నా గర్భంలో జన్మించినటువంటి యొక్క పిల్లవాడే తండ్రి తొడపైన కూర్చునేటువంటి అధికారం ఉంటుండాలి.
1: ద వన్ బోర్న్ టు మీ హ్యాస్ రైట్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్.
0: నీకు ఇట్టి అధికారం లేదు.
1: యు డోంట్ హ్యావ్ దట్ రైట్.
0: ఒకవేళ నీవు ఇట్టి అధికారమును పొందాలని ఆశిస్తివా, నా గర్భంలో పుట్టినప్పుడే నీకు ఈ ప్రాప్తి లభిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ హ్యావ్ దట్ రైట్ యూ షుడ్ బి బోర్న్ టు మీ ఓన్లీ.
0: ఆ సునీతి గర్భంలో పుట్టడం వల్లనే నీ కర్మ కూడా ఈ విధమైనటువంటి రీతిగా అనుభవింపచేస్తుండాలి.
1: Because you happen to the son of Suniti, this is your fate.
0: తల్లిని కుమారుణ్ణి కూడాను అమితమైనటువంటి కఠిన వాక్కుల చేత హృదయాన్ని గాయపరిచింది.
1: Likewise, she has hurt the feelings of the mother and the son.
0: ఆ పిల్లవాడు మారు మాట్లాడక ఇంటికి తిరిగి వచ్చాడు తల్లి దగ్గరికి.
1: That boy didn't speak anyway and returned home.
0: ఏమి చెప్పలేదు.
1: Mother also didn't say anything.
0: ఒకచోట కూర్చొని కంటిదారలు కాచుతూ చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: హి వాస్ సిట్టింగ్ ఎట్ వన్ ప్లేస్ షెడ్డింగ్ టీయర్స్, హి వాస్ ఫీలింగ్ సాడ్.
0: తల్లి చాలా కష్టపడింది.
1: మదర్ ఆల్సో ఫెల్ సాడ్.
0: ఎంత అడుక్కున్నప్పటికీ విషయం ఏమాత్రమూ చెప్పలేదు.
1: ద బాయ్ డిడ్ంట్ రివీల్ ద సీక్రెట్ దో షీ.
0: జరిగిన విషయమంతా కూడాను చూచి విన్నటువంటి ఒక దాసీలు వచ్చి ఈ సుదీర్ఘ ఆమెకు తల్లికి చెప్పాడు.
1: ఓన్లీ ది సర్వెంట్ మేడ్స్ సెడ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్ దేర్.
0: ఈ సునీతి కంటిదారలు కాచుతూ, నాయన, ఈ దుర్భాగ్యురాలైనటువంటి ఈ గర్భమునందు పుట్టడం చేత నీకు కూడా ఈ విధమైనటువంటి ఒక శిక్ష అనుభవించవలసి వచ్చింది.
1: సునీతి షెడ్డింగ్ టీయర్స్ సెడ్, దిస్ ఈజ్ యువర్ ఫేట్ బికాస్ యు ఆర్ బౌండ్ టు మీ అన్ అన్లక్కీ వన్.
0: నేను ఒక దాసితో కూడా సమానంగా లేను ఈ యొక్క భవనములో.
1: ఇన్ దిస్ ప్యాలెస్ ఐఎమ్ నాట్ ఈక్వల్ టు ఎ సర్వెంట్.
0: కనుక నీవు కూడా ఒక దాసుడిగా మారిపోతున్నావు.
1: సో యు ఆల్సో హ్యావ్ బికమ్ ఎ సర్వెంట్.
0: నాయన, నీ పినతల్లి చెప్పినట్టుగా నీవు నిజముగా భగవంతుని ప్రార్థించి అతని అనుగ్రహానికి పాత్రుడై తిరిగి ఆమె గర్భమునందైనా పుట్టి నీ మనోభీష్టాన్ని నెరవేర్చుకో అని ఎంతో ఓదార్చింది.
1: షీ సెడ్, జస్ట్ యాజ్ యువర్ స్టెప్ మదర్ సెడ్, బెటర్ యు ప్రే టు గాడ్ అండ్ బి బోర్న్ టు హర్ సో దట్ యు విల్ హ్యావ్ దట్ రైట్.
0: కాని ఆ మాటను చెప్పినంతనే ధ్రువుడు నోరు విప్పి, ఈ విధమైనటువంటి అవమానం జరగటం చేత నా జీవితం పైన ఏమాత్రం కూడా ఆశ లేదు.
1: ధ్రువ ఓపెన్లీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు లివ్ బికాస్ ఆఫ్ ది షేమ్ విచ్ ఐ యామ్.
0: అని పినతల్లిని అనేక విధములుగా కూడా తూలనాడుతూ వచ్చాడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ ది స్టెప్ మదర్.
0: తల్లి దగ్గరికి వెళ్లి నోరు మూసింది.
1: మదర్ మేడ్ హిమ్ షట్ హిస్ మౌత్.
0: కుమార, పరులను మనం నిందించకూడదు.
1: సన్, యు షుడ్ నాట్ క్రిటిసైజ్ అదర్స్.
0: ఎందుకనగా ఎవరిని మనం దూషించుమో ఆ దూషణ యొక్క ఫలము మనకు కూడా దూషించిన వారికి కూడా లభిస్తాయి.
1: ద రీజన్ ఈజ్ ఇఫ్ యు గో ఆన్ బ్లేమింగ్ అదర్స్ యూ విల్ ఆల్సో హ్యావ్ ఎ షేర్ ఆఫ్ ది రిజల్ట్.
0: ఆమె ఆడినటువంటి మాటలన్నీ కూడా నీ భవిష్యత్తుకు మంచిగానే రూపొందుతాయి.
1: ఆల్ దట్ షీ సెడ్ టు యూ విల్ సర్టెన్లీ హెల్ప్ యూ ఇన్.
0: ఎవరేమి చెప్పినప్పటికీ అవి మన మంచి కోసంగా భావించాలి.
1: వాట్ ఎవర్ అదర్స్ మే సే యు హావ్ టు టేక్ ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: విమర్శించవద్దు.
1: డోంట్ క్రిటిసైజ్ అదర్స్.
0: ఆ తల్లిని నీవు ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: డోంట్ బ్లేమ్ దట్ మదర్.
0: ఆమె నీకు పవిత్రమైనటువంటి మార్గాన్ని ఉపదేశించింది.
1: షీ టాట్ యు ద సీక్రెట్ పాత్
0: అని ఎవరైనా ఏ తల్లి అయినా చెప్తుందా?
1: విల్ ఎనీ మదర్ టెల్ లైక్ దాట్?
0: కానీ సునీతి, ఆమె పేరే సునీతి.
1: హర్ వెరీ నేమ్ ఇస్ సునీతి.
0: నీతి గలవటువంటి యొక్క వ్యక్తి.
1: షీ ఇస్ ద వన్ విత్ మొరాలిటీ.
0: అందువల్లనే చక్కని నీతి కుమారునికి బోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఫోర్ షీ టాట్ గుడ్ మోరల్స్ టు హర్ సన్.
0: అయితే నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు అన్నాడు పిల్లవాడు ధ్రువుడు.
1: ధ్రువ సెడ్, దెన్ వాట్ షల్ ఐ డూ నౌ?
0: నాయన, నీవు ఎవరిని ఆ తల్లిని నీవు ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: డోంట్ బ్లేమ్ దట్ మదర్.
0: ఆమె నీకు పవిత్రమైనటువంటి మార్గాన్ని ఉపదేశించింది.
1: షీ టాట్ యు ద సీక్రెట్ పాత్.

0: Do now.
1: నాయన నీవు ఎవరిని ఆశ్రయించి ప్రయోజనం లేదు.
0: There's no use in going to anyone.
1: ఒక్క భగవంతుడే నీకు దిక్కు.
0: God is only now your
1: భగవంతుడే నీ అభిష్టమును నెరవేర్చేటువంటి వాడు.
0: God only will fulfill
1: your desire. నారాయణుని ఆశ్రయించు.
0: Go to Narayana.
1: నీ యొక్క అభిష్టాన్ని నెరవేర్చుకుని రమ్ము.
0: Get your desire fulfilled and come.
1: వెళ్ళు అరణ్యానికి అనింది.
0: You go to the forest.
1: 5 సంవత్సరముల పిల్లవాడిని ఏ తల్లి అయినా కూడాను ఈ కారణములకు పంపేటువంటి హృదయం కలిగినటువంటి తల్లులు ఉంటారా ఈనాడు?
0: Do you find any mother today who will ask the child of 5 years to go to the forest and undertake penance?
1: తల్లి ద్రోణి మస్తకం పైన హస్తం ఉంచింది.
0: The mother placed her hand on the head of the son.
1: ఆడ

0: వెళ్ళు నాయన, వెళ్ళు. ఈ భవనంలో ఉండి నీ అవస్థలకు గురి అయ్యేదానికంటే వనములో ఉండి దైవాన్ని చింతించు.
1: సన్, ఎయిదర్ యు ఆర్ ఇన్ ద సిటీ ఆర్ ఇన్ ఎ విలేజ్, ఆన్ ద మౌంటైన్ టాప్ ఆర్ ఇన్ ద మిడ్ సీ, ఆర్ యు మే బి ఎనీవేర్, బట్ గాడ్ ఈజ్ ఇన్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లాన్. ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ హియర్ ఇన్ దిస్ ప్యాలెస్, బెటర్ యు గో టు ద ఫారెస్ట్ అండ్ అండర్టేక్ పెనెన్స్.
0: నీకు ఎక్కడ ఉండినను నేను చేసేటువంటి సహాయ స్థితిలో లేను.
1: Wherever you may be, I can't help you.
0: ఇక్కడ ఉండినా అక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను దిక్కులేనటువంటి వాణ్ణి దేవుడే చూసుకుంటాడు.
1: Here or there, God will take care of you.
0: కనుక అది అడవిని భావించవద్దు.
1: Don't take it a forest.
0: భగవంతుని యొక్క నిలయమని భావించు.
1: Take it as the abode of God.
0: వెళ్ళుమని చెప్పింది.
1: He wanted him to go.
0: ఆశీర్వదించింది.
1: She blessed him.
0: కుమారుడు తల్లి ఆజ్ఞను శిరసావహించి తల్లి పాదములు వంటి నమస్కరించి వెను తిరిగాడు అరణ్యానికి.
1: The son obeyed the command of the mother. He paid his respects and proceeded to the forest.
0: 5 సంవత్సరముల పిల్లవాడు అరణ్యం అంటే ఏమిటో, అరణ్యమునకు దారి అంటే ఏమిటో, ఎక్కడ పోవాలను, ఎక్కడ నిలిచాలో, ఏ విధంగా ప్రార్థించాలో ఏమీ తెలియనటువంటి అమాయకుడు.
1: The boy is aged 5. Tender age, innocent, ignorant, doesn't know what forest is, where to go, how to go. He didn't think anything.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించాలి.
1: He obeyed the command.
0: దైవాన్ని ప్రార్థించాలి.
1: Should pray to God.
0: దైవాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలి.
1: He should direct
0: దైవాన్ని పొందాలి.
1: Earn God's grace.
0: ఈ లక్ష్యం తప్ప ఆ పిల్లవాడి హృదయంలో మరొక భావమే లేదు, మరొక తలపే లేదు.
1: But for this aim he did not entertain any thought.
0: వెళ్ళాడు.
1: He went.
0: తల్లి ఆశీర్వాద బలం చేత, తల్లి యొక్క సుబోధనల చేత దారికి అడ్డు వచ్చాడు నారదుడు.
1: బికాస్ ఆఫ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ హీ కేమ్ అక్రాస్ నారద ఆన్ ద వే.
0: నారదుడు తన యొక్క దివ్య దృష్టితో ద్రువుని యొక్క సంకల్పాన్ని గుర్తించాడు.
1: నారద కుడ్ నో బికాస్ ఆఫ్ హిస్ ఫార్ సైట్ ద డిటర్మినేషన్ ఆఫ్ ధ్రువ.
0: ధ్రువ ఎక్కడికి నీ వెళుతున్నావు, ఆడుకోవటానిక అన్నాడు.
1: He said, Dhruva, where are you going? Are you going to play?
0: అవును నారద, నేను దైవంతో ఆడుకోవటానికి వెళుతున్నాను అన్నాడు.
1: He said, yes నారద, I want to play with God.
0: ఎక్కడ ఉన్నాడు దైవము?
1: Where is God?
0: మా తల్లి చెప్పింది.
1: My mother said,
0: అరణ్యానికి వెళ్ళి నారాయణ్ణి చింతించమని చెప్పింది.
1: My mother said, I should go to the forest and think of God.
0: పిచ్చివాడ, అనేక సంవత్సరాల తపస్సులు ఆచరించి సర్వసంగ పరిత్యాగులైపోయి సర్వశాస్త్ర ఇతిహాస పురాణములందకూడను గుర్తించినటువంటి మహనీయులకి దైవ సాక్షాత్కారము అంత సులభం కాకపోయింది.
1: ఓ మ్యాడ్ బాయ్, ద వన్ హూ హావ్ అండర్ టేకెన్ పెనెన్స్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ విత్ టోటల్ రెనన్సియేషన్ అండ్ స్కాలర్

0: worship of sacred texts could not have the manifestation of God.
1: Neevu chinnavaadavu.
0: You are
1: prapancha gnaname ledu.
0: You have no worldly knowledge.
1: Daivam ante emito teliyadu.
0: You don't know anything about God.
1: Ilanti amayakudainatvanti neevu daivanni sachchatkarimpa chesukovatam idi asadhyamu annadu.
0: Such an innocent one like you can't have the manifestation of God. It is impossible.
1: Ee vayasu pradhanam kaadu narada.
0: Narada, age is not that important.
1: ఈ వయసుతో పాటు నా తల్లి ఆజ్ఞ నా సత్సంకల్పము ఈ రెండు కూడా నువ్వు తోడై భగవత్ సాక్షాత్కారానికి తగినటువంటి ఒక అవకాశం కూడా కలుగుతుంది.
0: అలాంగ్ ది వైర్ ది ఏజ్ ది డిటర్మినేషన్ అండ్ మదర్స్ కమాండ్ విల్ హెల్ప్ మీ టు హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: ఈ యొక్క పిల్లవాణి యొక్క సంకల్పం దృఢమైన సంకల్పాన్ని గుర్తించి నారదుడు అనేక విధములుగా కూడాను అతన్ని వెనుకకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాడు.
0: Narada made every attempt to bring him back, watching his strong determination.
1: Kani aa pillavadu tirigi nenu bhavanam cheradaniki e maatramu nenu angikarinchanu.
0: Boy said, I will not go back.
1: Naa sankalpam drudha sankalpam.
0: I have strong determination.
1: Chedu sankalpam kaadu.
0: I don't have bad thought.
1: Daiva sankalpam naadi.
0: It's a divine thought.
1: Nirmala hrudayamunandu daivam nivasistuntadu.
0: God dwells in pure heart.
1: Kaka naa hrudayam nunchi vacheetundi sankalpam sat sankalpam.
0: All the thoughts that come out of my heart are good.
1: Kaluka nee ee sankalpaani neniki marchukonu annadu.
0: I don't change my way anyway.
1: Aranyamulo kroora mrugamulu untunnayi.
0: There are cruel animals in the forest.
1: Aneka bhayankaramaina sarpamulanta tirugaadutuntayi.
0: There you find the poisonous snakes.
1: Bhuta peta pichadamulanta kuda nu ninnu ventaadutuntayi.
0: You find the demons and the evil spirits.
1: Ee anubhavamu telinatundi rajabhavamulo sukham pondutunnatundi ee dhruvunaku ee kashtamulu neevu bharinchalevu.
0: You are enjoying a comfortable life in the palace. You cannot bear those problems.
1: Enni vidhamulainatvanti bhayamulu cheppalo atanni venuku tippeyadaniki enni vidhamulainatvanti okka bhavamulato tannu tippalani prayatninchado avanni kudunu vyarthamaipoyinayi.
0: He told him all the problems and he saw to it that he would return, but in vain.
1: Anaga drudha sankalpudu kavali ee naati vidyarthi.
0: It only means the modern student should have strong determination.
1: Modern student kaani inko student kaani drudha sankalpulu kavali.
0: Any student for that matter should have strong determination.
1: Adi dhruvudu ee naati leta hrudayalentunte vidyarthulaku bodhinchetunte chakkani aadarsham.
0: It is a good ideal taught by Dhruva to students.
1: Naraduni maatalu kodanu ye maatram kodanu taanu viswasinchaledu.
0: He was not mindful of the words of Narada.
1: Talli aagna.
0: His mother's command.
1: తల్లి ఆజ్ఞ నెరవేర్చి నా తల్లికి నేనటువంటి మాట యొక్క విలువను నేను దక్కించుకోవాలి.
0: I should follow the command of my mother and attach value and fulfill what is given to me.
1: మాటకు ప్రాణము సత్యము.
0: The truth is the life for the word.
1: కోటకు ప్రాణము వాలు కోటి దరిద్రి. మాటకు ప్రాణము సత్యము.
0: The truth is the life for the word.
1: కోటకు ప్రాణము సుపట కోటి దరిద్రి. కోటకు అనగా ఫోర్ట్ కంత కూడా సిపాయలే దీనికి ప్రాణము.
0: ఫర్ ది ఫోర్త్ ద సోల్జర్స్ ఫార్మ్ ద లైఫ్.
1: నోటుకు ప్రాణము చెవరాలు అనగా సిగ్నేచర్ చేయాల. ప్రామిసరీ నోటుకు పెడతారు, దానికి సిగ్నేచర్ లేకపోతే దానికి విలువ లేదు.
0: ఫర్ ది ప్రామిసరీ నోట్ ద వెరీ లైఫ్ ఈస్ ద సిగ్నేచర్.
1: కనుకనే నా మాటకు సత్యమే ప్రాణము.
0: దేర్ ఫోర్ ద ట్రూత్ ఈస్ ద లైఫ్ ఫర్ ద వర్డ్స్ ఐ సే.
1: సత్యాన్ని నేను ఏమాత్రము మారను.
0: ఐ నెవర్ గివ్ అప్ ద
1: ట్రూత్.
0: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
1: సత్యం నాస్తి పరో ధర్మ. ధర్మము అనేటువంటి సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: ధర్మ రెస్ట్ ఆన్ ట్రూత్.
1: నేను కేవలము మను చక్రవర్తి యొక్క మనుమడను.
0: ఐఎమ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఎంపరర్ మను.
1: మను బోధించినటువంటి ధర్మాన్ని నేను ఆచరించి నిరూపించాలి.
0: ఐ విల్ ఫాలో ది ధర్మ టాట్ బై మను.
1: ఈ విధమైనటువంటి యొక్క ఉత్తమమైన భావముల చేత తన చిత్తమును అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
0: విత్ దీస్ నోబుల్ ఫీలింగ్స్ హీ డెవలప్డ్ హిస్ హార్ట్.
1: కానీ నారదుడే ఈ దృఢ సంకల్పాన్ని ఏమాత్రం కూడా నువ్వు మార్చలేకపోయి దయ కలిగి నాయన నీ యొక్క హృదయం యొక్క పవిత్రత నీ సత్సంకల్పం యొక్క దృఢత్వము నా మనసును ఎంతో మార్చినది.
0: నారద కుడ్ నాట్ చేంజ్ హిమ్ ఎనీవే బికాజ్ అవుట్ ఆఫ్ కంపాషన్ హి సెడ్ సన్ యు గాట్ ది సీక్రెట్ హార్ట్ అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
1: నేను కూడా నువ్వు కొంత దూరం నీతో వస్తాను.
0: ఐ విల్ ఆల్సో ఫాలో యూ టు సమ్ డిస్టెన్స్.
1: యమునా తీరం వరకు వచ్చి అక్కడ యమునా తీరంలో స్నానం గావింపచేసి నాయన నారాయణుడు భగవంతుడు చిత్తశుద్ధి కలిగినటువంటి హృదయంతో నామచింతన చేసినప్పుడు సాక్షాత్కరిస్తాడని బోధించి
0: He taught there along the banks of Yamuna river, had bath over there and said, if you think of God Narayana with the purity of heart, he'll appear before you.
1: Dasachari Namani, anaga Dvadasachari Namani, upadeshinchadu.
0: He taught him 12-lettered name.
1: Yemiti ee Dvadasachari Namam?
0: What is that 12-lettered name?

0: గోపీజన వల్లభాయ నమః
1: చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: దీనిని నీవు స్మరిస్తూరా.
0: యు చాంటెడ్
1: దీనిని నీవు స్మరిస్తూ ఉండినప్పుడు
0: యాజ్ యు చాంటెడ్
1: తరువాత ఓ

0: వాసుదేవాయ అనేటువంటి అక్షరాన్ని తన చెవిలో చెప్పి నారదుడు వెళ్లిపోయాడు.
1: లేటర్ హీ విస్పర్డ్ ఇన్ టు ది ఇయర్ ఆఫ్ ధ్రువ దిస్ మంత్ర, ఓం నమో భగవతే వాసుదేవాయ. సో సేయింగ్ హీ రిటర్న్డ్.
0: యమునా నదిలో స్నానం చేశాడు.
1: హ్యాడ్ హిస్ బాత్ ఇన్ యమునా రివర్.
0: మధువనములో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ మధువన.
0: ఒక చల్లని ఛాయగా ఉండినటువంటి ఒక ప్రదేశంలో కూర్చున్నాడు.
1: హీ సాట్ అండర్ ద కూల్ షేడ్.
0: దీక్షను ప్రారంభించాడు.
1: హీ స్టార్టెడ్
0: ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ పోతున్నాడు.
1: He started repeating, chanting Lord's name. Om Namo Bhagavate Vasudevaya.
0: Dehanni marchipoyadu.
1: He forgot the body consciousness.
0: Kani ee yokka leta hrudayaniki appudappudu aakali veyatamu, daaham cheratamu, ee vidhanga kodalu konni addu tagultu vachayi.
1: However, because of his tender age, he was hungry and thirsty at times.
0: Okka nela aa madhuvanamulo undinatvanti yokka కింద వ్రాలినటువంటి ఫలములు భుజించి కాలం గడుపుతూ వచ్చాడు.
1: ఫర్ వన్ ఫుల్ మంత్ హి అపీజ్డ్ హిస్ హంగర్ బై కలెక్ట్ పార్టేకింగ్ ఫ్రూట్స్ దట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: రెండవ నెల కేవలము ఒక కందమూలాదు లేత ఆకులు, చెట్టు వేర్లు ఇవి తిని బ్రతుకుతూ వచ్చాడు.
1: సెకండ్ మంత్ హీ హాస్ పార్టేకింగ్ ద ట్యూబర్స్ అండ్ లీవ్స్.
0: మూడవ నెల కేవలము నీరు త్రాగి మాత్రమే జీవిస్తూ వచ్చాడు.
1: Third month he spent all the time by drinking water.
0: Govanela kevalam galini maatrame tyagutu vachadu.
1: Fourth month he just breathed the air.
0: Shariram astapanjaramainadi.
1: The body has become a skeleton.
0: Ee deham yokka sahajamu.
1: That's natural to the body.
0: Endukanaga
1: the reason
0: ini aaharam tho puttinatvantidi.
1: This is born out of food.
0: Annagata pranam
1: is one based on food.
0: Ee dehamune oka vidha annamata kosham annaru, annamaya kosham.
1: The body is the sheath of food.
0: తరువాత ప్రాణమయ కోశము.
1: The sheath of life.
0: తరువాత మనోమయ కోశము.
1: The sheath of mind.
0: తరువాత విజ్ఞానమయ కోశము.
1: Sheath of knowledge.
0: తదుపరి ఆనందమయ కోశము.
1: The sheath of bliss.
0: అన్నమయ కోశాన్ని అలక్ష్యం చేశాడు.
1: He neglected the sheath of body. కేవలం
0: ప్రాణమయ కోశముతో మాత్రం ఆ ప్రాణంతో పాటు తన యొక్క నామమును కూడాను చేర్చాడు.
1: He has mixed the life principle with the name of the Lord.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసంతో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ. ఉచ్ఛ్వాస నిశ్వాస రెండింటి ఎందుకును నమో భగవతే వాసుదేవాయ.
1: బోత్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ హీ రిపీటెడ్ లార్డ్స్ నేమ్ ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: తర్వాత మనోమయ కోశము.
1: ద నెక్స్ట్ షీత్ ఆఫ్ మైండ్.
0: ఈ మనోమయ కోశములు ఏమిటి? ఆ యొక్క భగవంతుని యొక్క రూపమును నారదుడు చిత్రించినటువంటి రూపమును చక్కగా చిత్రించుకుంటూ ఈ నామాన్ని స్మరిస్తూ వస్తున్నాడు.
1: ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్ బై నారద. He went on thinking of it in the sheath of the mind.
0: Anaga emti rooparahita dhyanamu dhyanarahita roopam, rooparahita japamu japarahita roopam.
1: It is the one of repeating Lord's name with the
0: japa
1: form.
0: Japasahita roopam
1: is the one thinking of the form along with the name.
0: Ee japanamamulu cheta tapasunu acharistu vachadu.
1: The chanting and also the form.
0: Roopamu japamu, roopamu japamu, roopamu japamu.
1: The form and the name together.
0: Roopani chitrinchukuntunnadu, నామాన్ని స్మరిస్తున్నాడు.
1: ఫార్మ్ ఇస్ ఇంప్రింటెడ్ అండ్ రిపీటింగ్ ద నేమ్.
0: ఇది తపంగా మారిపోయింది.
1: దిస్ హస్ బికమ్ పెనెన్స్.
0: ఈ తపస్సు చాలా అడవంతకుడు దద్దరిల్లిపోతుంటుండాలి.
1: ద హోల్ ఫారెస్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ రిసౌండ్.
0: కట్టకడప్పటికీ ఋషులు దేవతలు కూడాను మునులు కూడాను ఈ యొక్క వేడిని తాళలేకపోయారు.
1: Sages and saints and the angels could not bear all.
0: ఇంత చిన్న పిల్లవాడు ఇంత కఠినమైనటువంటి తపస్సు ఆచరిస్తున్నాడని ఆశ్చర్యపడ్డారు.
1: They were surprised because a boy of tender age has undertaken penance.
0: కాని తపస్సును భంగం కావించాలని అనేక రకమైనటువంటి యొక్క అటంకులంతా చేస్తూ వచ్చారు.
1: They went on putting so many obstacles in his way.
0: పాములను సృష్టించారు.
1: They created snakes.
0: అనేక విధమైనటువంటి భూతములను సృష్టించారు.
1: So many evil spirits.
0: క్రూర మృగములను అక్కడ పంపించారు.
1: They have sent cruel animals.
0: ఏమి అతన్ని ఏమాత్రం కూడా ఏమి కూడా చెడింప చేయలేదు.
1: Nothing could come in his way.
0: శరీరం అంతా సంచరిస్తున్నాయి విష సర్పాలు.
1: The poisonous snakes, they started moving round the body.
0: తల్లి ఇచ్చినటువంటి మాట. భగవంతుడు ఎక్కడ ఉన్నా కానీ దిక్కులేని వాని దేవుడోము, దేవుడే చూసుకుంటాడని ధైర్యం.
1: ఇట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ద మదర్ దట్ గాడ్ విల్ సర్టన్లీ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్.
0: గాఢ విశ్వాసంతో ధ్రువుడు తపస్సు ఆచరిస్తూ వస్తున్నారు.
1: విత్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ధ్రువ హస్ అండర్టేకెన్ పెనెన్స్.
0: వీరు చేసినటువంటి ప్రయత్నములకు ఏమాత్రం కూడాను ధ్రువుడు లొంగలేదు కనుకనే దేవతలు నారాయణ దగ్గరికి వెళ్లారు.
1: సిన్స్ ధ్రువ హ్యాస్ నాట్ కమ్ డౌన్ ఇన్ ఎనీ వే, ఆల్ ది ఏంజల్స్ అప్రోచ్ గాడ్.
0: కన్నులే తెరవలేదు.
1: హి డిడ్ నాట్ ఓపెన్ హిస్ ఐస్.
0: ఏ ఒక్క దృశ్యము అతని యందు లేదు.
1: హి హస్ నో అదర్ థాట్.
0: నాకు ఈ ధనకనక వస్తు వాహనాదులు అక్కర్లేదని మొదలై నిర్ణయించుకున్నాడు.
1: హి హస్ డిసైడెడ్ దట్ హి డజంట్ వాంట్ ఎనీ వెల్త్ ఆర్ కంఫర్ట్.
0: ఈ దేహము పంచభౌతికమైనటువంటి దేహము.
1: ద బాడీ ఇస్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: అప్పుడే నిర్ణయం చేసుకున్నాడు మనసుకు.
1: He decided in the mind.
0: దేహము పాంచభౌతికము.
1: It's full of fire.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: It's bound to fall.
0: దేహి నిరామయుండు.
1: But the indweller is
0: permanent. గణుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The indweller has neither birth nor death nor spine.
0: నిజము చూడా ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking that indweller is God.
0: అతన్ని దర్శించే నిమిత్తమై నేను ఈ యొక్క జీవితమును అనగా దేహాన్ని ధరించాను.
1: To see that God, I have this body.
0: అన్నాడు. అన్నింటినీ మర్చి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ. కడపటికి నామం కూడాను లోపల నుంచి రాలేకుండా పోయింది. శబ్దం కూడాను రాలేకపోయింది. దేహం యొక్క సహజం.
1: Forgetting all that, he went on repeating Om Namo Bhagavate Vasudevaya. Ultimately he could not repeat. He is repeating within.
0: Maya marchi unnadu.
1: His forgotten body consciousness.
0: విష్ణు వచ్చాడు. నారాయణుడు దగ్గరికి సమీపించాడు.
1: నారాయణ కేమ్ క్లోజ్ టు హిమ్.
0: ఆ తేజోమయమైనటువంటి యొక్క భగవంతుని యొక్క శక్తి ఈ తేజస్సులో లీనమైంది.
1: ది ఎఫల్జెన్స్ అండ్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్.
0: ఎంత సమీపానికి వస్తున్నాడో వస్తున్నాడో అంత తేజస్సు ఉట్టి పడుతుండాలి ఈ ధ్రువుని యందు.
1: As God is approaching nearer and nearer, there's radiance in Dhruva.
0: ఉన్నట్టు ఉండి ఒక్కతూరి కన్నులు తెరిచాడు.
1: All of a sudden he has opened his eyes.
0: చూచేటప్పటికి సాక్షాత్ నారాయణ మూర్తి ఉన్నాడు.
1: He saw Narayana Murthy himself in front of him.
0: నారాయణ, ఇంతకాలం నాలో దాచుకొని ఉండి ఇప్పుడు నా ఎదురుగా వచ్చావా? నన్ను వదలనావా? నేను వదలనివ్వను.
1: He said, Narayana, so long you are within me. Now you have appeared in front of me. Have you left me?
0: ధ్రువుడు ఆనాడే ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. లోపల ఉన్నటువంటిదే బయట కనిపిస్తుంటాది.
1: Since that time, Dhruva has proved that everything is a reflection of the
0: inner being. ఒక దుష్ట సంకల్పంతో ఎవరినైనా చూసి దుష్టు అనుకుంటే అతనిలో కాదు దుష్టత్వం ఉండేది, నీలో దుష్టత్వమే ఎదురు కనిపిస్తుంటారు.
1: If you think that other man has bad looks, nothing whatsoever, it's only bad thoughts in you.
0: నీ యొక్క థాట్స్ సే గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడ్డ రెండు కూడాను నీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా కనిపిస్తుంటారు.
1: యువర్ ఓన్ థాట్స్ గుడ్ అండ్ బ్యాడ్ వుడ్ కమ్ ఫార్వర్డ్ యాస్ రియాక్షన్.
0: ఈ సత్యాన్ని గుర్తించిన ధ్రువుడు ఇంతకాలం నాలో దాచుకుని ఉండి నీవే ఇప్పుడు నాకు బయటకు కనిపిస్తున్నావా అన్నాడు.
1: నారాయణ, యు హావ్ హిడెన్ విత్ ఇన్ మీ, నౌ ఐ సీ యు ఇన్
0: నారాయణకి ఆశ్చర్యం కలిగింది.
1: నారాయణ వాస్ సర్ప్రైజ్.
0: ఈ లేత వయస్సులో ఇంత సత్యమైన నిత్యమైన పవిత్రమైనటువంటి భావములు ఈ బాలు ఎందు చేరటంలో ఎంత ఆశ్చర్యం.
1: వాట్ ఇస్ సర్ప్రైజ్ ఇట్ ఈస్ హీ హాస్ గాట్ ఆల్ దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ వాల్యూస్ ఇన్ హిమ్ అట్ దిస్ టెండర్ ఏజ్.
0: పూర్వజన్మంలో యోగం చేసినటువంటి దాని వల్ల ఆ శేషం ఇప్పుడు అనుభవిస్తున్నాడు.
1: హీ ఇస్ జస్ట్ ఎంజాయింగ్ ఆల్ ద రెమినెంట్
0: అని తనలో తాను నవ్వుకొని
1: ఎంజాయింగ్ డిలైటింగ్ హిమ్సెల్ఫ్ విత్ ఇన్.
0: ధ్రువ
1: సెడ్, ధ్రువ
0: నీకేం కావాలి?
1: హీ సెడ్, వాట్ డు యు వాంట్?
0: కానీ నోటి నుంచి మాట రాలేదు.
1: బట్ హీ కుడ్ నాట్ స్పీక్ ఏ వర్డ్.

0: birth and death.
1: అంత్యకాలే మహాదుఖం.
0: At the end is miserable.
1: తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్న.
0: Therefore be careful always.
1: అయితే నీ యొక్క వాక్యమును నీవు నెరవేర్చుకునే నిమిత్తమై నిన్ను తిరిగి పంపుతున్నాను. మారు మాట్లాడక నీవు వెళ్ళవలసిందే అన్నాడు.
0: Don't say anything now. Go back what he said.
1: భగవత్ ఆజ్ఞ శిరసావహిస్తాను.
0: He obeyed God's command.
1: దేనినైనా సరే నేను అనుభవిస్తాను ఆచరిస్తానన్నాడు.
0: Anything I will experience and obey your command.
1: ఈ వాగ్దానం ఇచ్చిన తరువాత,
0: having given the promise,
1: అప్పుడు నారాయణుడు తన దగ్గరకు చేర్చుకున్నాడు.
0: నారాయణ హగ్డ్ హిమ్.
1: నాయన, ఇలాంటి చిన్న వయసు నుండే ఇంకా 5.5 సంవత్సరం, 5వ సంవత్సరం వచ్చాడు, 5 నెలలు ఇక్కడ తపస్సు ఆచరించాడు.
0: At this tender age of 5, he has undergone penance for 5 months later.
1: Inta pavitramainatunti yokka barunaku, inta vichitramainatunti barunaku, ee daivattam anetundi ee vidhanga labhinchatamu ee naati varaku kuda lokamlo evariki labhinchaledu.
0: Such a peculiar boy, sacred boy, had earned God's grace. Nobody could understand mystery till now.
1: Ilanti balabalikalu lokamlo chala avasaram.
0: Such boys are very much needed today in the world.
1: Satyavak paripalakulu, dharma vishwasakulu, tallidandrulu adru sirsavahinchetunti varu, daivamunu chintinchetunti varu ee naadu lokamku chaala avasaram.
0: For this world, those who speak truth, those who follow the command of the parents, full faith in God, are very much needed today.
1: Kevalam nava samajamu sama samajamu mam samajamu ippudu anukuntunnare kaani ఆ సమాజంలో ఏమాత్రము ప్రయోజనం లేదు.
0: వీ ఓన్లీ థింక్ ఆఫ్ న్యూ సొసైటీ అండ్ న్యూ సోషల్ ఆర్డర్, దేర్ నో యూజ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఈ విధమైనటువంటి సమాజములు మార్చుకుంటే పోతుందా? సంకల్పములు మార్చుకోవాలి.
0: యు కెనాట్ సింప్లీ చేంజ్ సొసైటీ, థాట్స్ మస్ట్ చేంజ్.
1: పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించాలి.
0: యు షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్.
1: దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: యు షుడ్ హావ్ నోవెల్ డివైన్ థాట్స్ ఇన్ యూ.
1: కనుక ధ్రువ, నీవు ఈనాడు ఈ లోకములకు చాలా చాటవలసినటువంటిది ఎంతనో ఉంటుండాలి.
0: ధ్రువ, యు హావ్ టు టీచ్ టు ది వరల్డ్ ఎ లాట్.
1: నారాయణ యొక్క నామమహిమను నీవు లోకానికి చాటాలి.
0: యు హావ్ టు టీచ్ టు ది ఎంటైర్ వరల్డ్ ద గ్లోరీ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: ఇదిగో నేను నీలో ప్రవేశిస్తున్నాను.
0: ఐ యామ్ ఎంటరింగ్ ఇంటు యు
1: అని తన నుంచి ఒక జ్యోతి వెళ్లి ఆ ధ్రువునిలో చేరిపోయింది.
0: ఎ లైట్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ అండ్ ఎంటర్డ్ ఇంటు ధ్రువ.
1: ఇంతకాలము బలహీనంగా ఉండినటువంటి ఆ ధ్రువుని యందు అనంతమైనటువంటి శక్తి ఆవిర్భవించింది.
0: ధ్రువ so weak, so long, now he has become very strong.
1: Yegiri dumkadu druvudu.
0: Dhruva got up and jumped at once.
1: Dumpi namaskaram chesinadu. Narayanu antatthanamayyadu.
0: As he paid his respects, Narayana disappeared.
1: Ante kaakunda ashariravaniga mari cheptu vachadu.
0: Not only that, the ethereal voice.
1: Dhruva, neevu chakravartiga aneka samvatsaramulu neevu paripalana salpali.
0: Dhruva, let you rule as a king for thousands of years.
1: Nee tandri ippudu chaala paschaatappadutunnadu.
0: Your father is repenting.
1: Nee nimittamai chana chanamu kudunu kaachukoni untunnadu.
0: He is waiting for you every minute.
1: Anna paalavalu vadali nee raakakai nirikshistunnadu.
0: He sacrificed food and drink and waiting
1: vellu,
0: for you.
1: Vellu, vellu.
0: Go back, go back.
1: Tarvata ee rajya paripalana jarigina tarvata neeku unnatamainatundi sthanam nenu erparchinanu.
0: At the end of your regime, I have given you exalted place.
1: సప్తర్షులకు మధ్య, సూర్యచంద్రాదులకు మధ్య వీరందరూ నిన్ను ప్రతిష్ఠం చేసేదిగా నీకు ధ్రువ నక్షత్రంగా నీకు స్థానం అందించానన్నాడు.
0: In the midst of 7 sages, in the midst of sun and moon, I have given you a place there and all God.
1: నక్షత్రములైన మారవచ్చును కాని నీవు మారడానికి వీలు కాదు. నీవు అమృత స్వరూపుడు.
0: The stars might change.
1: అమృత స్వరూపుడు.
0: But you are immortal.
1: ఆనంద స్వరూపుడిగా జీవిస్తావన్నాడు.
0: You will be there permanently.
1: చూసారా భగవంతుని యొక్క అనుగ్రహము. ఆ ఆజ్ఞను శిరసావహించడం చేత ఎంతటి అనుగ్రహమైనా కూడాను ఉప్పొంగిపోతుంది.
0: బికాస్ హీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద గాడ్, హీ వాజ్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
1: కానీ అలాంటి ధ్రువుల్లో ఈనాడు 1/1000 కూడాను అట్టి సద్భావం కలిగినటువంటి వ్యక్తులు కనిపించటం లేదు.
0: బట్ టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీ వన్ విత్ 1000.
1: భాగవతమునకు ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పురుషులు ఇందులో ఆవిర్భవించటం చేతనే ఈ భాగవతంకి ఇంతటి ఘనత ఎక్కిపోయింది.
0: బికాస్ ఆఫ్ సచ్ స్టోరీస్ ఆర్ దేర్ ఇన్ భాగవత, ఇట్ ఇస్ సో.
1: కానీ భాగవతమును అనేక మంది అనేక రకములైనటువంటి మాటల చేత దాన్ని తిరస్కరించుతున్నారు.
0: పీపుల్ నెగ్లెక్ట్ ఇట్ ఇన్ వేరియస్ వేస్.
1: కేవలం అలక్ష్యంగా ఆవిస్తున్నారు.
0: దే నెగ్లెక్ట్ ఇట్.
1: అసహ్యంగా.

0: భావిస్తున్నారు.
1: దే మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భాగవతంలో సర్వము భగవంతుని యొక్క ప్రేమ తత్వమే.
1: భాగవత ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడీ టు అండర్స్టాండ్ లవ్.
0: ఈనాడు లోకంలో పండితులు చెప్పేటువంటి ప్రబోధలు కూడాను చాలా అసహ్యకరంగా ఉంటుంటాయి.
1: The teachings of pundits today in this world are ridiculous.
0: గోపికలతో ఆడటము, గోపాలతో తిరగటము, ఇదంతా ఏ వయస్సు?
1: Playing with cowherd boys and girls at what age?
0: 5 సంవత్సరం పిల్లవాడు.
1: Is aged 5. At the age of 5, didn't you play with your sisters? They caress
0: you.
1: Can it be bad?
0: ఇది పాపం అవుతుందా?
1: Can it be sin?
0: ఇది అసహ్యం అవుతుందా?
1: Is it ridiculous?
0: ఇది జారత్వం అవుతుందా? ఇది చోరత్వం అవుతుందా? కానే కాదు.
1: Can it be adultery or theft in any way?
0: నిజముగా కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విశ్వాసమే ఉండినటువంటి వారికి ఈ తుచ్చమైన భావాలు రావడానికి అవకాశమే ఉండదు.
1: If you have strong feeling that Krishna is God, you will never entertain such funny thoughts.
0: కేవలం సామాన్యమైన మానవునిగా తరించినప్పుడే ఈ విధమైనటువంటి దుర్భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: When you take him that ordinary human being, you will entertain bad thoughts.
0: ఈ దుర్భావములకు మన హృదయమే మూల కారణం కానీ దైవం కాదు.
1: For these bad thoughts, your heart is responsible, but not God.
0: అది ఏ సుకుడు కూడాను పరీక్షిత్ మహారాజునికి చెప్పాడు.
1: The same thing is taught by Sukudu to Parikshit.
0: Sukha Maharshi. Krishnudu guna karanamto vyamoha karanamto gopikalato aadukuntu paadukuntu undinadita.
1: Sukha Maharshi, Krishna is playing and dancing because of attachment with gopikas.
0: Gunatitamainatunti variki kada moksha prapti.
1: The one will have liberation if you are attributeless.
0: Ee gopikalato aadukovatam gunamto chernatundide kada.
1: Playing with these gopikas is it not one of quality?
0: Ani prashninchinappudu sukudu chakkaga sootiga maata cheppadu.
1: Sukha replied directly.
0: Sukudu maha brahmachari.
1: Sukha is a brahmachari, celibate.
0: Alanti vaadu krishnudu yokka rachadeelanta kudanu aanandanga untunnayani varninchadamu enta aashcharyam.
1: What a surprise it is, being a brahmachari, he was describing all rasalila.
0: అప్పుడు చెప్పాడు, నీవు కృష్ణుడు భగవంతుడని భావిస్తున్నావా, సామాన్యమైన వ్యక్తిగా భావిస్తున్నావా?
1: డూ యూ కన్సిడర్ కృష్ణ యాజ్ గాడ్ ఆర్ యాజ్ ఆర్డినరీ హ్యూమన్?
0: భగవంతుడిగా నీవు భావించినప్పుడు ఈ తుచ్చభావం నీ నుంచి రావడానికి అవకాశం లేదు.
1: ఇఫ్ యు టేక్ హిమ్ యాజ్ గాడ్, యు కెనాట్ ఎంటర్టైన్.
0: ఇదో నీలో ఉండినటువంటి తుచ్చభావం లే ఇవి.
1: దేర్ ఆర్ ఓన్లీ యువర్ ఓన్ మీన్ ఐడియాస్.
0: రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: ద మీన్ ఐడియాస్ ఇన్ యూ విల్ కమ్ యాజ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
0: భగవంతుని లోపల చేరినప్పుడు ఎలాంటి మాలిన్యమైన కూడాను పరిశుద్ధమైపోతుంది.
1: ఎనీ డర్ట్ వెన్ వన్స్ ఇట్ ఇస్ ద గాడ్, ఇట్ విల్ ప్యూరిఫై.
0: గోపికలకు ఉండవచ్చును గుణ కారణము, వ్యామోహ కారణం.
1: దేర్ మే బి ది లవ్ అండ్ అటాచ్మెంట్.
0: కానీ కృష్ణునికి లేవు.
1: బట్ కృష్ణ హాస్ నా.
0: గుణాతీతుడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ బియాండ్
0: నిత్యానందం. నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లెస్,
0: పరమ సుఖదం,
1: కేవలం
0: జ్ఞానమూర్తిం,
1: వన్ ఆఫ్
0: ద్వంద్వాతీతం,
1: బియాండ్
0: జగత్ సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వది సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. త్రిగుణరహితమైనటువంటి భగవంతునికు ఈ గుణములు కల్పించడం ఏమిటి?
1: When God has no three attributes, how do you attribute these attributes?
0: భగవంతుడు పెద్ద అగాధమైన సముద్రం వంటి వాడు.
1: God is a mighty ocean beyond all depths.
0: ఈ భక్తుని యొక్క ప్రేమలు, భక్తుని యొక్క భావములు, భక్తుని యొక్క గుణములు అల్పమైన చీలి కాలువలు వంటివి.
1: After all, the feelings and the devotion of a devotee is just equal to a stream.
0: ee kaluvulu samudramlo cheerinappudu kaluvulu kudana pavitram ayipothayi, gaani samudram apavitram kaadu.
1: When these streams join the ocean, they become sacred, and the ocean will be unsacred. A small example.
0: 10 cups of water lopala,
1: in 10 cups of water,
0: oka cup milk,
1: one cup of milk,
0: ani cheriste milk ku chaala vilu untundali.
1: Milk has value.
0: Kani water ki viluva ledu.
1: Water has no value.
0: Kanuka ee viluvainatundi oka milk viluvaleinatundi water lo cherinappudu water kudanu milk kudanu water viluvu chedipothundi.
1: When the valuable milk is mixed with valueless water, it will lose its value.
0: Inga 10 cupulu paala lopala oka cup neeru cherindatante ఈ కప్పుకు విలువైనటువంటి నీటికి కూడాను పాల విలువ దానికి వచ్చేసేస్తుంది.
1: ఇన్ 10 కప్స్ ఆఫ్ మిల్క్ ఇఫ్ యూ మిక్స్ 1 కప్ ఆఫ్ వాటర్, ద వాటర్ ఆల్సో విల్ హ్యావ్ వాల్యూ దెన్.
0: కనుక రెండు పదార్థముల యొక్క ఏకత్వం లోపల ఏది పవిత్రమైనదో, ఏది ఎక్కువ విలువైనటువంటిదో, ఏది ఘనమైనటువంటిదో, దాని స్వరూపాన్ని రెండో పదార్థం పొందిపోతుంది.
1: దేర్ ఫోర్ వెన్ టూ మెటీరియల్ ఆర్ మిక్స్, దాట్ విచ్ ఇస్ మోర్ వాల్యుబుల్, దాట్ ద అదర్ వన్ ఆల్సో విల్ హ్యావ్ ఇట్.
0: కనుక భగవంతుడు గుణాతీతమైనటువంటి వాడు.
1: సో గాడ్ ఈస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్.
0: ఈ గోపికలు ఏ విధమైన కారణమైనా కావచ్చు, కానీ గోపికలు కూడాను అలాంటి చెడు భావం లేదు.
1: గోపికస్ డిడ్ హావ్ ఎనీ బ్యాడ్.
0: వారి చిత్తమును కూడా చాలా పవిత్ర ఉన్నటువంటివి.
1: దేర్ హార్ట్స్ ఆర్ ప్యూర్ అండ్ సీక్రెట్,
0: నిర్మలమైనటువంటివి.
1: దేర్ ప్యూర్ అండ్ సిలీ.
0: కానీ ఈ రాసే గ్రంథములు, చెప్పే పాండిత్యములు, ఇవన్నీ కూడాను ఈ యొక్క భాగవతాన్ని చాలా మాలిన్యపరుస్తూ వస్తున్నాయి.
1: బట్ ది టెక్స్ట్ అండ్ ఆల్ ద టీచింగ్స్ బై స్కాలర్స్ దే ఆర్ పొల్యూటెడ్ ఇట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను శుద్ధ విద్యముడు.
1: గాడ్ ఈస్ ప్యూర్,
0: నిర్మల నిశ్చల చిత్తుడు.
1: ఈస్ వన్ ఆఫ్ ప్యూర్ హార్ట్,
0: నిస్వార్థపరుడు,
1: సెల్ఫ్లెస్.
0: ఇలాంటి దైవత్వాన్ని ఆ రకంగా భావించుకోవటం ఈ గ్రంథములు చేసినటువంటి మోసము.
1: టు కన్సిడర్ గాడ్ ఇన్ ద అదర్ వే, నెగటివ్ వే, ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ది టెక్స్ట్.
0: కనుకనే ఈ లేత హృదయుడైనటువంటి యొక్క ధ్రువుని యొక్క చిత్తము,
1: ద హార్ట్ ఆఫ్ ది టెండర్ హార్టెడ్ ధ్రువ,
0: ఇన్ని విధములుగా కూడాను జగత్తునకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది.
1: హస్ సెట్ ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: తిరిగి ధ్రువుడు అరణ్యం నుంచి బయలుదేరాడు.
1: ధ్రువ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఫారెస్ట్.
0: ధ్రువుడు వస్తున్నాడనేటువంటి విషయము ఉత్తానపాదునికి తెలిసింది.
1: ఉత్తానపాద హ్యాస్
0: అనగా తండ్రికి,
1: ద ఫాదర్ హ్యాస్ కమ్ టు నో ఆఫ్ ది న్యూస్.
0: తెలిసేటప్పటికీ చాలా ఆనందభరితుడైపోయి పల్లకీని తీసుకుని ఒకవైపున సుమితిని, ఒకవైపున సురుచిని కూర్చోబెట్టుకుని ఉత్తముడు అనగా తన కుమారుడు అతన్ని కూడా ఆ పల్లకీలో కూర్చోబెట్టుకుని అతన్ని వీడి కొలుపులు చేయటానికి అనగా వెల్కమ్ చేయడానికి వెళ్తున్నారు.
1: The father was very
0: స్వాగతం చేయడానికి.
1: He sent the palanquin, he sent ఉత్తముడు the other son to receive him, welcome him, and he was seated with Sunita and Surichi.
0: ఆ తేజోవంతమైనటువంటి ధ్రువుడు ఆ అడవి దారుల్లో నడుస్తూ వస్తుంటే ఏదో ఒక పెద్ద నక్షత్రం నడిచి వచ్చినట్టుగా కనిపిస్తుండాలి.
1: As Dhruva started walking in the midst of the forest, it appears as though the star is walking.
0: ఆ పిల్లవాడి తేజస్సును వీరినంతా మిరుమిట్లు కలుపుతుండాలి.
1: The effulgence of the boy is much more than
0: 5.5 సంవత్సరం పిల్లవాడు.
1: Is aged 5.
0: బుచ్చి నడకలతో పా, చిరునవ్వులతో పల, చిన్నుదొరుకుతూ వస్తున్నాడు గ్రామానికి.
1: He started approaching the village dancing.
0: ఒక్కతూరి తండ్రి రథం నుంచి దుమికాడు.
1: Father got up, jumped out of the chariot.
0: నాయన ధ్రువ అని వెళ్లి కరుచుకున్నాడు.
1: So saying, son Dhruva, he hugged him.
0: ఎత్తుకుని వచ్చాడు.
1: He lifted him.
0: నా పాపమును క్షమించు.
1: Pardon me.
0: నా దోషమును క్షమించు.
1: Pardon my mistake.
0: నీవు సాక్షాత్ నారాయణమూర్తి.
1: You are very నారాయణ.
0: కానీ నేను ఈ వ్యామోహంలో పడి,
1: because of my attachment,
0: నిన్ను అనేక విధములుగా అవమానం పరిచాను.
1: I have put you to
0: shame. నీ తల్లిని బాధించాను.
1: I hurt your mother.
0: అని చాలా బాధపడుతూ,
1: he felt so sad.
0: అతని క్షమాపణ కోరుతూ వచ్చాడు తండ్రి.
1: He sought his pardon.
0: కుమారుడు చెప్తున్నాడు, నేనెవరు?
1: Son said, who am I?
0: నీవెవరు?
1: Who are you?
0: నీవు తండ్రి కాదు, నేను కుమారుడు కాదు.
1: యు ఆర్ నాట్ ద ఫాదర్, ఐఎమ్ నాట్.
0: నీవు భగవత్స్వరూపుడే, నేను భగవత్స్వరూపుడే.
1: యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్
0: గాడ్. నీవు నారాయణుడే, నేను నారాయణుడే.
1: యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఏకత్వమైనటువంటి బాట చేత తండ్రి హృదయాన్ని కరిగిస్తూ వచ్చింది.
1: యు ఆర్ నారాయణ, ఐఎమ్ ఆల్సో నారాయణ.
0: తండ్రి కూడాను జ్ఞానబోధ చేశాడు.
1: ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్ మెల్టెడ్. దిస్ టీచింగ్ ఇస్ గివెన్ టు ఫాదర్.
0: ఇంకా నాకు చాలు.
1: హి సెడ్, ఎనఫ్.
0: నీ వచ్చి రథం పైన కూర్చో.
1: యు సిట్ ఇన్ ద చారియట్.
0: అని నీ అభీష్టం నెరవేర్చాలని చెప్పినని తండ్రి రథం పైన కూర్చొని ఒక తోడ పైన ధ్రువుణ్ణి, ఒక తన పైన ఉత్తానపాదు ఉత్తముణ్ణి కూర్చోబెట్టుకుని ఆనందంగా గ్రామం చేరాడు.
1: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్, హీ మేడ్ ధ్రువ సిట్ ఆన్ వన్ ల్యాప్, ఉత్తముడు ఆన్ అదర్ ల్యాప్, దేర్ ఆన్ ద చారియట్.
0: ఈ దృశ్యాన్ని చూచింది సునీతి.
1: ది సునీతి సా ఆల్ ది సీన్.
0: ఇంతకు పూర్వం చాలా బాధపడుతూ వచ్చేది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బిఫోర్.
0: భర్తకు దూరమైంది.
1: షీ ఇస్ అవే ఫ్రమ్
0: కుమారుడు ఇంటిలో లేడు.
1: సన్ వాజ్ నాట్ ఎట్ హోమ్.
0: చాలా బాధపడుతూ వచ్చింది.
1: షీ వాస్ మిస్సింగ్.
0: ఏమని?
1: What?

0: And you also lifted the baby, boy and caressed.
1: எப்படி துருவுக்கு பட்டாபிஷேகம் கட்டாரு?
0: When was Dhruva coronated?
1: ఎక్కువ కాలం కూడా లేదు.
0: Not much time.
1: భగవంతునే సాధించినటువంటి ఈ ధ్రువుడు లోక పరిపాలన లోపల విజయాన్ని సాధించలేడా అని ఉత్తానపాదుడు గుర్తించాడు.
0: The one who could please God, can't he rule the kingdom? That was recognized by father. ఆరో
1: సంవత్సరం నుండే అతనికి పట్టాభిషేకం చేశాడు, రాజ్య పట్టాభిషేకం.
0: He was coronated when he was 6 years.
1: తమ్ముడు ఉత్తముడు,
0: బ్రదర్ ఉత్తముడు,
1: గొడుగు పట్టాడు.
0: He was holding this umbrella.
1: కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను అటువైపు ఇటువైపు కూర్చున్నారు.
0: మదర్ అండ్ ఫాదర్ సాట్ ఆన్ ఐదర్ సైడ్.
1: నాయన, ఇంక నీ బాధ్యత నీ వహించు.
0: Son, you take your responsibility.
1: ఇంక మేము అడకు వెళ్లిపోతాము.
0: We'll go to the forest.
1: అని ఈ లేత హృదయుడైనటువంటి ధ్రువుడే భగవత్ సాక్షాత్కారాన్ని గావించుకున్నప్పుడు మేము మాత్రం ఎందుకు ఈ కాలంను వ్యర్థం చేసుకోవాలి?
0: When you could enjoy the manifestation of God at this tender age,
1: మానవ జీవితం కేవలం తిని బ్రతికి నిమిత్తం కాదు.
0: Human life is not for
1: భోగభాగ్యం నిమిత్తం కాదు.
0: It's not for wealth and comfort.
1: కేవలం విలాసాల నిమిత్తం కాదు.
0: It's not for enjoyment.
1: దైవ నిమిత్తమై ఈ జీవితం వచ్చింది.
0: The life is gifted for God.
1: కనుకని ఆనాడు గుర్తించాడు ఉత్తానపాదుడు.
0: ఉత్తానపాద రికగ్నైజ్డ్ ద డే.
1: మనుజాంతి ఏమిటి అని ఆనాడు గుర్తించాడు.
0: He has known the meaning of manuja.
1: మనువు నుంచి పుట్టినటువంటి వారు మనుజులు. మను చక్రవర్తి తన తండ్రి.
0: The emperor Manu is his father.
1: అతని సంతతి మనుజులు అయిపోయారు.
0: He belongs to that clan.
1: మను జా, జా అంటే పుట్టటము.
0: జా the born.
1: మనువు నుంచి పుట్టినటువంటి వారు కాబట్టి అందరికీ మనుషులు అని పేరు వచ్చింది.
0: ద వన్ హూ ఇస్ బాన్ టు దట్ మను ఎంపరర్ మనుజ.
1: కనుకనే మనుషులందరూ కూడా ఏ విధంగా ఉండాలి? మను యొక్క భావాన్ని మనం పొందాలి.
0: సో ఆల్ హ్యూమన్ బీయింగ్స్ షుడ్ హ్యావ్ థాట్స్ ఆఫ్ మను.
1: అతను చాలా గొప్పవాడు.
0: ఇస్ వెరీ గ్రేట్ సో.
1: మను ధర్మమును ఆచరించినటువంటి వాడు.
0: మను ఇస్ ఆఫ్
1: న్యాయాన్ని బోధించినటువంటి వాడు.
0: టాట్ జ్ఞాన.
1: ఈనాడు ప్రతి కోర్టు నందు కూడాను మను యొక్క శాస్త్రమే ఆచరణిస్తున్నారు.
0: ఎవ్రీ కోర్ట్ ఫాలోస్ దాట్ ఆఫ్ మను శాస్త్ర.
1: న్యాయ శాస్త్రం మను చక్రవర్తి.
0: ద లా ఇస్ ఆఫ్ మను.
1: ధర్మం మను చక్రవర్తిది.
0: ధర్మ ఇస్ ఆఫ్ మను.
1: కనుకనే ఆ ధర్మాన్ని న్యాయాన్ని అనుసరించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం నిర్వహించాడు.
0: ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు ఫాలో దిస్ జస్టిస్ అండ్ ధర్మ ఆఫ్ మను.
1: తల్లిదండ్రులు ఆనాడే తన రాజ్యమును వదిలి
0: ఫాదర్ అండ్ మదర్ లెఫ్ట్ దట్ కింగ్డమ్.
1: శబరాశ్రమ అనగా స్కందాశ్రమానికి వెళ్ళారు.
0: దే వెంట్ టు స్కందాశ్రమ.
1: అక్కడికి వెళ్ళి
0: హావింగ్ గాన్ దేర్
1: భగవంతుని చింతతో కాలము గడుపుతూ వచ్చారు.
0: దే స్పెంట్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: కొంతకాలము ధ్రువుడంతా కూడా రాజ్యమును పాలించి
0: ధ్రువ రూల్ ద కింగ్డమ్ ఫర్ సమ్
1: ప్రజల మన్ననలను అందుకొని
0: హి వన్ ద ప్రైజ్ ఆఫ్
1: ప్రజల ఆనందాన్ని రుచి చూచి
0: హి టేస్టెడ్ ద లవ్ ఆఫ్ పీపుల్.
1: కట్టకడపటికి తాను కూడాను భగవంతుడు చెప్పాడు తిరిగి నా దగ్గరికి వస్తావు అని. ఆ నిమిత్తమై క్షణ క్షణం కూడా నువ్వు కాచుకుని ఉంటున్నాడు.
0: God said then that he will come back. In fact, he was waiting for that moment.
1: తిరిగి ఒకానొక సమయం లోపల
0: at one time
1: ఒక అనగా రథం వచ్చి దిగింది.
0: A chariot came down.
1: భగవంతుడు పంపినటువంటి ఒక రథం అన్నారు.
0: It is sent by God.
1: ఎక్కడికి పోవాలి?
0: Where should he go?
1: ఎక్కడికి పోనక్కర్లేదు.
0: He need not go anywhere.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతునికి ఎక్కడికి పోవాలి, ఎక్కడికి రావాలి?
0: When God is everywhere, where should you go?
1: కనుక ఈ సమయాన్ని భగవంతుడు పంపించాడని రథము చెప్పినప్పటికీ
0: though it is said that sent by God,
1: ఆ రథము తెచ్చినటువంటి వాడిని కూడా జ్ఞానబోధ చేశాడు.
0: He started teaching even to the charioteer.
1: నేను రథములో కూర్చోవటం ఎక్కడికో దైవం దగ్గరికి పోవటం అని భావిస్తున్నారు, మీరు పిచ్చివారన్నాడు.
0: You are all madcaps thinking that I would sit in the chariot that you will take me to God.
1: ఎక్కడ చూసినా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is everywhere.
1: సర్వత పాణిపాదం తస్సర్వతో చేశిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి. ఇక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడే ఉంటున్నాడు, నేను ఇప్పుడే వెళుతున్నానన్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టు నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నాడు. ఆ జ్యోతి నారాయణ నుంచి వెళ్ళినటువంటి జ్యోతి తిరిగి నారాయణలోకి పోయి చేరిపోయింది.
0: He sat there where he was, he declaring that God is everywhere. At that spot also, he repeated Om Namo Bhagavate Vasudevaya.
1: కనుక భాగవతం యొక్క
0: light came out of him.
1: చరిత్రను చక్కగా మనం లోతును దిగి విచారిస్తే
0: when you
1: ఇంత మధురమైనటువంటివి, ఇంత జ్ఞానమయమైనటువంటివి, ఇంత ఆనందమయమైనటువంటివి, ఇంత ధర్మమయమైనటువంటివి ఎక్కడ కూడా నువ్వు కనిపించవు.
0: The story is described in Bhagavata, or sweet, fully sweet and one of wisdom that
1: నిన్న దుర్వాసునికి చెప్పినట్టుగా భక్తి శక్తి దగ్గర దైవశక్తి చాలా అల్పంగా ఉంటుంటాయి.
0: In front of the power of the devotee, the power of the Lord is just a fraction.
1: భక్తులకు నేను పరాధీనుడైనా కానీ భక్తుడు నా ఆధీనుడు కాదు.
0: I submit myself to a devotee and not a devotee to me.
1: నేను భక్తులకు దాసుడను.
0: He said, I am a servant to my devotee.
1: భక్తుల యొక్క పూజ గృహమునందు సింహద్వారం దగ్గర నేను కాచుకొని ఉంటున్నాను.
0: I am waiting at the doorstep of a devotee.
1: ఎందుకోసం కాచుకున్నాను?
0: Why do I wait?
1: ఆ దేవాలయం లోపల నా భక్తుడు ఏమి కోరుతాడో ఆ కోరినటువంటి దాన్ని నెరవేర్చే నిమిత్తం కోసం నేను దాసుని వలే ఉంటున్నాను.
0: I am waiting at the main gate of the temple in order to listen to the prayer of the devotee.
1: పూజా మందిరం దగ్గర ద్వారపాలకునిగానే ఉంటున్నాను.
0: And there is a watchman.
1: నేను అధికారి కాదు.
0: I am not one of position.
1: సర్వాధికారి భక్తుడే.
0: His only devotee is one of position.
1: భక్తికి మించినటువంటిది మరొకటి లేదు అని చెప్పి నిరూపిస్తూ వచ్చాడు భగవంతుడు.
0: God has proved here there is nothing greater than devotion.
1: కనుక భక్తి అనేటువంటిది
0: so devotion
1: ఏదో ఒక అల్పంగా భావించుకొని సామాన్యమైనటువంటి ఈనాడు లోకంలో జరిపేటువంటి యొక్క సాధనలుగా మనం భావించరాదు.
0: యు షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ ఎనీ లిటిల్ సెన్స్ బట్ యు షుడ్ నాట్ టేక్ ఇట్ ఇస్ ఎన్ ఆర్డినరీ వే.
1: అనురక్తే భక్తి,
0: లవ్ ఫర్ గాడ్ ఇస్ డివోషన్.
1: భక్తి లోపల అన్ని కూడా మనకు చేరి ఉంటుంటాయి.
0: ఇన్ డివోషన్ యు ఫైండ్ ఆల్.
1: రక్తి, విరక్తి, అనురక్తి, భుక్తి, యుక్తి, ముక్తి అన్ని కూడా అందులో చేరి ఉంటున్నాయి. భక్తి అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది?
0: వాట్ ఈస్ ది etymology, the origin of this word devotion, bhakti.
1: అనేక మంది ఒక పండితులు కూడాను అనేటువంటి పదం నుంచి వచ్చింది భక్తి అంటారు. కానీ అది కాదు. మానవునికి మొట్టమొదట కావలసినటువంటిది భుక్తి.
0: వాట్ మ్యాన్ నీడ్స్ ఇస్ భుక్తి.
1: ఆహారం కావాలి.
0: ఫుడ్ ఇస్ నీడెడ్.
1: శరీర మాధ్యం కరుధర్మ సాధకం. కర్మను ఆచరించి ఆచరింపచేసేదానికి ఆహారం ఒకటి ఉండాలి.
0: Body is gifted to perform action for which food is needed.
1: కనుక భుక్తి,
0: భుక్తి ఫుడ్,
1: భుక్తిలో తీ ప్రధానమైన.
0: ఇన్ భుక్తి ఫుడ్ టీ ఇస్ దేర్.
1: తర్వాత రక్తి, కోరిక కావాలి.
0: రక్తి ఇస్ ది డిజైర్.
1: ఈ రక్తిలో కూడా టీ ప్రధానమైనటువంటిది.
0: ఇన్ దిస్ వర్డ్ రక్తి టీ ఇస్ ఇంపార్టెంట్.
1: తర్వాత రక్తి అయిన తర్వాత యుక్తి.
0: ద నెక్స్ట్ వన్ యుక్తి.
1: ఈ ప్రపంచంలో ఏ విధంగా బ్రతకాలి అనేటువంటి యుక్తిని కూడా మనం పొందాలి.
0: యు షుడ్ నో ద ప్రొసీజర్ యాజ్ టు హౌ టు లీడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: తర్వాత అనురక్తి.
0: దెన్ అనురక్తి.
1: అందరినీ ప్రేమించాలి. అందులో కూడా టీ ప్రధానమైనటువంటిది.
0: యు షుడ్ లవ్ ఆల్. టీ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
1: తర్వాత విరక్తి.
0: నెక్స్ట్ విరక్తి.
1: విరక్తిలో కూడా రక్తి.
0: ఇన్ దట్ విరక్తి ఇస్ ఆల్సో దేర్ ఇస్ రక్తి.
1: టీ
0: టీ ఇస్ కామన్.
1: తర్వాత ముక్తి.
0: నెక్స్ట్ ముక్తి.
1: ముక్తిలో కూడా ముక్తినే ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ముక్తి లిబరేషన్
1: కాబట్టి భగవంతుతో చేరినటువంటి వ్యక్తి కనుకనే భక్తి అని ఒకటిగా చేర్చేశారు.
0: సిన్స్ టీ ఇస్ దేర్ విత్ భగవాన్ గాడ్ భా,
1: భగవంతుల్లో ఉన్నటువంటి భా, ఈ అన్నింటిలో ఉన్నటువంటి టీ రెండు చేరితే భక్తి అయిపోయింది.
0: ఇన్ దిస్ వర్డ్ భగవాన్ భా అండ్ టీ హియర్ టుగెదర్.
1: భగవంతుడు అంటే ఏమిటి? నీకు అనురక్తి, రక్తి, విరక్తి, భుక్తి, యుక్తి, శక్తి అన్నింటినీ అందించేటువంటి వాడు భగవంతుడు.
0: ఓన్లీ గాడ్ గివ్స్ యూ దిస్ ఫుడ్, ది అటాచ్మెంట్ అండ్ ఆల్సో లిబరేషన్ టీ కామన్ ఇన్ ఆల్ దిస్ వర్డ్.
1: భక్తి అనగా కేవలం పూజలు చేయటము, హారతిని ఇవ్వటము ఇంత మాత్రమే కాదు.
0: భక్తి డజన్ మీన్ ఆఫరింగ్ వర్షిప్ అండ్ గివింగ్.
1: భగవంతునికి అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు సరెండర్ హిమ్సెల్ఫ్.
1: ఆ ప్రేమతత్వాన్ని చక్కగా మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు చెల్లింపు చేసుకోకుండా.
0: యువర్ లవ్ షుడ్ నెవర్ వేవర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: ధ్రువుడు ఎంతటి పరీక్షలకంతా కూడా నెగ్గాడు.
0: ధ్రువ విత్ స్టుడ్ ఆల్ టెస్ట్ ఆఫ్ టైం.
1: 5 సంవత్సరాల పిల్లవాడు మా ప్రైమరీ స్కూల్ లోపల ఫస్ట్ స్టాండర్డ్ లో చేరుతాడు.
0: ధ్రువ ఈజ్ ఏజ్డ్ 5 ఇయర్స్, ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్ స్టాండర్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లో ఉండేటువంటి ఈ యొక్క ధ్రువులకు ఇంతటి ఏకాగ్రత, ఇంతటి దీక్ష, ఇంతటి పటుత్వము, ఇంతటి ఒక విధమైనటువంటి యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
0: అట్ దిస్ ఏజ్ ఆఫ్ 5 హి హస్ గాట్ ఫుల్ కాన్సంట్రేషన్, డిటర్మినేషన్, స్ట్రెంగ్త్. హౌ కుడ్ హి హావ్
1: పట్టుదల? నేను సాధించాలి.
0: దట్ డిటర్మినేషన్ ఐ మస్ట్ అకంప్లిష్.
1: ఈ లోక సంబంధమైనటువంటి నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ నో వరల్డ్లీ థింగ్.
1: దైవాన్ని సాధించాలి.
0: ఐ షుడ్ అకంప్లిష్ గాడ్.
1: ఈ డిటర్మినేషన్ చాలా అవసరం ప్రతి వ్యక్తికి కూడా.
0: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ దట్ డిటర్మినేషన్.
1: ఈ డిటర్మినేషన్ కి ఎన్ని విధమైనటువంటి ఆటంకములు వచ్చినా కూడా మనం ఏమాత్రము చెల్లించకూడదు.
0: యూ షుడ్ నెవర్ గో బ్యాక్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే.
1: అప్పుడే ఈ భక్తికి సరి అయినటువంటి ఒక శక్తి లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హావ్ పవర్ ఫర్ దిస్ డివోషన్.
1: ఈ అన్నింటికీ నిర్మలమైనటువంటి ప్రేమనే.
0: ఫర్ ఆల్ దిస్ ప్యూర్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ ప్రేమనే లేకపోతే
0: విదౌట్ లవ్
1: మానవుడే కాదు.
0: హీఈస్ నో హ్యూమన్ అట్ ఆల్.
1: ప్రేమ లేకపోతే బిడ్డనెట్ట ప్రేమిస్తున్నాడు, తల్లినెట్ట ప్రేమిస్తున్నాడు, భార్యనెట్ట ప్రేమిస్తున్నాడు, భక్తుల నెట్ట అనేక రకాలుగా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ అనేటువంటిదే దీనికి మూలాధారం.
0: If you have no love, how do you love your father, mother, daughter, everyone? The love is the basis.
1: Adiye Ramakrishnudu cheppinatvantidi.
0: That's what Ramakrishna said.
1: Ayya bhagavantuni mem etta chuchedi ani prashnicharu.
0: They asked him, how do we see God?
1: Ore pichivada,
0: madman.
1: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు,
0: యు క్రై ఫర్
1: యువర్ కోసం ఏడుస్తున్నావు, బిడ్డల కోసం ఏడుస్తున్నావు, రాజ్యం కోసం ఏడుస్తున్నావు, బిజినెస్ కోసం ఏడుస్తున్నావు, ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, పరీక్షలో పాస్ కావాలని ఏడుస్తున్నావు, భగవంతుని కోసం ఏడుస్తున్నావా?
0: Oh madman, you are crying for your family, the father and your wife and the property, for the job and business. Do you ever cry for God?
1: నీవు భగవంతుని కోసం ఏడిస్తే భగవంతుడు నీకు ప్రత్యక్షం అవుతాడు.
0: ఇఫ్ యు రియలీ క్రై ఫర్ గాడ్, గాడ్ విల్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
1: నీవు ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలకంతా ఏడుస్తున్నావు.
0: బట్ యు క్రై ఫర్ సెన్సుల్
1: ప్లేజర్. ఏంటి ఈ ఏడుపు?
0: దిస్ ఇస్ క్రై.
1: ఎందుకోసం ఏడ్చినావు?
0: వై డు యు క్రై?
1: ఏడుపు కోసం ఏడ్చినావా?
0: డు యు క్రై ఫర్ క్రైయింగ్ సేక్?
1: ఈ ఏడుపు వ్యర్థం అన్నాడు.
0: ఇట్స్ ఆల్ వేస్ట్.
1: పుట్టినప్పుడు ఏడ్చినావు,
0: యు క్రైడ్ ఎట్ టైమ్ ఆఫ్
1: బర్త్, ఏడ్చినావు
0: ఎట్ టైమ్ ఆఫ్ డెత్,
1: మధ్య మధ్య ఎన్నో విధాలకు విషయాలకు ఏడ్చినావు,
0: యు క్రైడ్ ఇన్ బిట్వీన్ ఫర్ సెవెరల్
1: రీజన్స్, ధర్మజ్ఞాని కలుగుచుండ ఉద్ధరింప ఏడ్చినావా?
0: డిడ్ యు ఎవర్ క్రై ఫర్ ధర్మ రీఎస్టాబ్లిష్మెంట్?
1: ఎందుకోసం ఏడ్చినావు?
0: వై హావ్ యు క్రైడ్?
1: ఏడ్పు కోసం ఏడ్చినావా?
0: హావ్ యు క్రైడ్?
1: వ్యర్థం ఈ ఏడ్పు.
0: ఇట్స్ ఆల్ వేస్ట్.
1: దైవం కోసం ఏడ్చు, అదే నిజమైన.
0: యు షుడ్ పైన్ ఫర్ ద లార్డ్. దట్స్
1: కనుకనే ఈ ఏడ్పు విషయంలో కూడా నువ్వు భాగవతం చక్కగా వర్ణిస్తూ వచ్చింది.
0: ది భాగవత్ ఆల్సో సేడ్ హౌ టు క్రై ఇన్ క్లియర్ వే.
1: కంటిదారలు కారుస్తుంటారు.
0: పీపుల్ షెడ్ టియర్స్.
1: కంటిదారలు కార్చడం అనేటువంటిది నమ్మవద్దు అన్నాడు.
0: నెవర్ బిలీవ్ దోస్ హూ షెడ్ టియర్స్.
1: ఎందుకోసం?
0: వై?
1: ఇదంతా కేవలము ఒక అనురాగముతో వచ్చేటువంటి యొక్క బిందువులే ఇవన్నీ.
0: దేర్ ఆల్ ది టియర్స్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
1: నిజముగా కంటిలో నీరు కార్చవలసింది దేనికోసం?
0: వై షుడ్ యు షెడ్ ఎ టియర్?
1: నారములు. నారములు అనగా నీరు.
0: నారము మీన్స్ వాటర్.
1: నయనములు కన్నులు.
0: నయన ఐ.
1: కన్నుల లోపల నీరు రావాలంటే నారా ప్లస్ నయనములు నారాయణములు. నారాయణ కోసం నీవు నయనములు విడిచాలి.
0: ఇఫ్ యు షెడ్ ఎ టియర్, యు షుడ్ షెడ్ ఎ టియర్ ఫర్ నారాయణ.
1: అనగా నారా నీరు.
0: నారా వాటర్.
1: నయనములు కన్నులు.
0: నయనములు
1: కాబట్టి నారా ప్లస్ నయనములు నారాయణం.
0: నారాయణ
1: కోసము నయనము నుంచి దారులు వచ్చాలి.
0: నారా ప్లస్ నయన ఇస్ నారాయణ.
1: అంతేకాదు లోకం కోసం ఏడ్చకూడదు.
0: నాట్ ఫర్ ద వరల్డ్.
1: ఆస్తిపాస్తుల కోసం ఏడ్చకూడదు.
0: నాట్ ఫర్ ద ప్రాపర్టీ.
1: ఇంకే ధనకాదిక విస్తు వాహనాల కోసం ఏడ్చకూడదు.
0: నాట్ ఫర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: నారాయణ కోసం ఏడ్చాలి, భగవంతుని కోసం ఏడ్చాలి.
0: షుడ్ క్రై ఫర్ ద లార్డ్.
1: అది నిజమైనటువంటి ఏడుపు.
0: దాట్స్ ట్రూ యర్నింగ్.
1: అది ఏడుపు కాదు.
0: It's not mere cry.
1: ఆనంద తన్మయత్వంతో మునిగినటువంటి యొక్క ఆనంద బిందువులు.
0: ఇస్ ఆల్ ద ఫర్గెట్ఫుల్నెస్. శోక భాష్మములు. టీయర్స్ ఆఫ్ జాయ్.
1: శోక భాష్మములు మనకు ఏమాత్రము విలువనివ్వదు.
0: వి షుడ్ నాట్ అటాచ్ వాల్యూ టు టీయర్స్ ఆఫ్ సారో.
1: భాష్మములే.
0: టీయర్స్ ఆఫ్ జాయ్.
1: ఆనందమయ కోశంలో చేరుస్తాయి.
0: దట్ విల్ టేక్ యూ ద షీత్ ఆఫ్ బ్లెస్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దేహం అనేటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, దీన్ని దాటి ఆనందమయ కోసంలో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ పాస్ త్రూ ఆల్ ది షీట్స్ ఆఫ్ ఫుడ్, ద లైఫ్, ద మైండ్ అండ్ విజ్డమ్, అండ్ షుడ్ స్టెప్ ఇన్ టు ద షీట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఆనందమయం కోసం చేరడానికి మనం ఈనాటి నుంచి అన్ని విధాలా ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రీచ్ ద
1: షీట్ ఆఫ్ బ్లిస్. దైవానుగ్రహమే మూల కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ గాడ్స్
1: గ్రేస్. అదే మూలాధారము.
0: దట్ ఇస్ ద బేసిస్.
1: ఆ అనుగ్రహాన్ని పొందండి.
0: ఎర్న్ గాడ్స్ గ్రేస్.

0: You were listening to songs by Russian-speaking devotees from 12 countries sung in the Divine Presence on the 25th of November 2005.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
0: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Bhagwan Baba says that helping the villagers to give up bad practices is the biggest change which can be brought about. In order to bring about this change, Swami stresses the need for people who themselves do not have bad thoughts or bad practices. This divine droplet is taken from the discourse delivered on 22nd November 1978.
2: మేము కొన్ని గ్రామాలు తీసుకున్నాము. ఈ గ్రామంలో చాలా అభివృద్ధి వచ్చింది, చాలా మార్పు వచ్చింది స్వామి అని కూడా చెప్తుంటారు చాలా మంది.
3: Many say, Swami, we have been working in many villages and a lot of change has come in those villages.
2: ఏమి మార్పు అని ప్రశ్నించినప్పుడు అందరూ భజనకు వస్తున్నారు, అందరూ భజనలు చేస్తున్నారు, అందరూ చక్కగా అన్ని విధాల కూడా నగర సంకీర్తన జరుపుతున్నారు అని చెప్తున్నారే తప్ప, ఈ నగర సంకీర్తన చేయటం కోసమని, ఈ భజన చేయటం కోసమని, ఈ భజన లేదని ఎవరు ఏడుస్తున్నారు? ఇవి ఆ మార్పులు తెప్పించవలసింది.
3: When we ask a question, what is the kind of change that has come about in the village? The answer is, several people are coming for bhajan, several people are participating in Nagar Sankirtan. What is the change that is coming about by this bhajan? Who is worrying whether they all come for bhajan or for Nagar Sankirtan?
2: Vaani durabhyasamunu maanpinchaka tappa taagi bhajan lo vachi tappu taalalu vesukuntu ootu padutunte adi bhajan cheyatama?
3: Without giving up one's bad practice and heavily drunk, if he comes into a bhajan and if he participates in the bhajan as a drunken man, is this doing bhajan?
2: Vaadu bhajanaku raagapoyina paravaledu, vaani durabhyasanni maanipinchandi, ade goppa bhakti.
3: He does not have to come to bhajan. Make him give up his bad practice of drinking. That alone is the biggest change that you can produce.
2: Kanuka ilanti దురభ్యాసములను మాన్పించేటువంటి యొక్క విషయం లోపల మన సత్సాయి సేవా సంస్థల వారు ఈనాటి నుండి కొన్ని నూతనమైనటువంటి పద్ధతులను అవలంబించాలి.
3: In eradicating such bad practices, the members of the Satya Sai Seva Dal from today should undertake some new methods, some novel methods of eradicating these practices.
2: ప్రేమ స్వరూపులారా, జీవులను బాధించి దేవుని పూజించినంత మాత్రం భక్తి కానేరదు.
3: Prema Swarupas, troubling human beings and praying to God cannot be devotion.
2: Mottamota manamu parulu yokka durabhyasamulanu, parulu yokka dusbhavamulanu dooram chese munduga manalo alanti durabhyasamulu lekunda chesukovali.
3: Before we undertake to remove the bad practices and the bad thoughts in others, the first thing we should do is that we do not have bad practices and bad thoughts in us.
2: Alanti vare ilanti seva samasthallo cheradanikani adhikaram untundi.
3: It is only such people who remove the bad practice and bad thought from themselves are entitled to join the seva samastha.
0: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
1: Radio Sai Global Harmony now presents a selection of devotional songs.

0: రాత్రి వేళలియందు చంద్రుడు కాంతిని అందిస్తుంటాడు.
1: ఇట్స్ మూన్ హూ గివ్స్ లైట్ డ్యూరింగ్ నైట్ టైం.
2: ప్రభాతే దీపకో రవి,
0: పగటి వేళలియందు సూర్యుడు ప్రకాశమును చేకూర్చుతూ వస్తుంటాడు.
1: It's only sunlight that we get during the daytime.

0: త్రిలోకములు యందు కూడాను ప్రకాశం అందించినది ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ షెడ్స్ లైట్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్.
0: సుపుత్ర కులదీపక, సుపుత్రుడు కులమును వెలిగిస్తూ ఉంటాడు.
1: ఇట్స్ ఓన్లీ గుడ్ సన్ హూ ఇస్ ద లైట్ టు ది ఎంటైర్ క్లాన్.
0: రెండు విధములైనటువంటి రాత్రులు ఉన్నవి.
1: దర్ ఆర్ టూ ఫార్మ్స్ ఆఫ్ నైట్.
0: ఒకటి పూర్ణిమ రాత్రి, రెండవది అమావాస్య రాత్రి.
1: వన్ ఇస్ ఫుల్ మూన్ నైట్, అనదర్ డార్క్ నైట్.
0: చీకటిని సామాన్యంగా ఎవ్వరు కూడాను ఆశించరు.
1: నో వన్ వాంట్స్ టు బి ఇన్ డార్క్నెస్.
0: కానీ ఇట్టి చీకటిని కూడాను ఆశించేటువంటి వ్యక్తులు ఈ జగత్తునందు లేకపోలేదు.
1: హౌఎవర్ దేర్ ఆర్ ఫ్యూ ఇన్ దిస్ వరల్డ్ హూ వాంట్ టు బి ఇన్ ద డార్క్ స్టిల్.
0: దొంగలు, దుష్టులు చీకటిని ఆశిస్తుంటారు.
1: Thieves and wicked people spend their time in dark.
0: ఈ చీకటి అనేక విధములైనటువంటి దుర్భావములకు తోడ్పడుతుంటారు.
1: It is only in the dark they develop bad thoughts.
0: ఈ చీకటి దురాలోచనలు కలిగిస్తూ ఉంటుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ద డార్క్ వన్ డెవలప్స్ వికెడ్ ఐడియాస్.
0: ఈ చీకటి దుష్ప్రవర్తనలో పాల్గొంటూ ఉంటుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ద డార్క్ వన్ ఇస్ ఇన్ మిస్కాండక్ట్.
0: చీకటిని రాక్షస కాలము అంటుంటారు.
1: దిస్ డార్క్ పీరియడ్ ఇస్ టేకెన్ ఎస్ డెమోనిక్ టైమ్.
0: దీనిని తమో గుణ సమయము కూడా చెప్తూ ఉంటారు.
1: దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ డల్నెస్.
0: కనుక సహృదయులు శాంతికాములైనటువంటి వారు చీకటిని ఆశించరు.
1: దేర్ఫోర్ ద వర్చ్యూస్ పీపుల్ అండ్ దోస్ దట్ పైన్ ఫర్ పీస్ డు నాట్ లైక్ డార్క్నెస్.
0: పూర్ణిమ రాత్రిని అందరూ కూడాను ఆశిస్తుంటారు.
1: ఎవ్రీవన్ లైక్స్ ఫుల్ మూన్ లైట్.
0: కవులు తమకు తోచినటువంటి యొక్క కవిత్వాన్ని అల్లుకుంటుంటారు.
1: పోయట్స్ కంపోజ్ డ్యూరింగ్ దట్ టైమ్.
0: బాలబాలికలను చంద్రకాంతి యందు అనేక విధమైనటువంటి ఆటపాటలతో కాలమును గడుపుతుంటారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లే వెల్ ఇన్ ద మూన్ లైట్.
0: చంద్రుడు సర్వులకును సమానుడే.
1: మూన్ ఈజ్ సేమ్ టు ఆల్.
0: తల్లి తండ్రులకు, తాత ముత్తాతలకు, బిడ్డలకు, మనమళ్లకు అందరికి కూడాను చందమామ మామనే, అందరికీ మామనే.
1: మూన్ ఈజ్ వెరీ సేమ్ టు పేరెంట్స్, ద చిల్డ్రన్, ద ఫోర్ ఫాదర్స్, అండ్ దే కాల్ మూన్ అండ్ అంకల్.
0: కనుకనే వెలుగు అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను చేకూరుస్తూ ఉంటుంది.
1: సో యు హ్యావ్ ఆల్ ద సిగ్నిఫికెన్స్ అటాచ్ టు ద లైట్.
0: ఈ వెలుగు వల్ల అనేక విధములైనటువంటి యొక్క సద్భావములు కూడా చేకూరుస్తూ ఉంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది లైట్ యు డెవలప్ గుడ్ థాట్స్.
0: సదాలోచనలు కలిగిస్తూ ఉంటాయి.
1: యు హ్యావ్ గుడ్ థింకింగ్ దెన్.
0: పవిత్రమైన భావములను చేకూరుస్తూ ఉంటాయి.
1: యు విల్ డెవలప్ సీక్రెట్ థాట్స్ ఎట్ ద టైమ్.
0: కనుక సూర్య చంద్రాదులే ఈ జగత్తుకు మూల కారకులు.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ వరల్డ్ రన్స్ బికాజ్ ఆఫ్ ది సన్.
0: సూర్యుడే లేకుండినా సృష్టియే లేదు.
1: When there is no sun, there is no creation here.
0: ఈ సూర్యుని ద్వారా ప్రాణమును ఆవిర్భవిస్తున్నాయి.
1: It's only because of the sun you find the life.
0: పంటలు పండుతున్నాయి.
1: Find the harvest.
0: ఆహారం అందిస్తున్నాడు.
1: You get food.
0: అన్ని విధములు కూడాను ఈ జగత్తులో మానవుడు జీవించుటకు సూర్యుడే ప్రధాన ఆధారము.
1: Sun is the basis for our sustenance and life on earth.
0: ఈ సూర్యుని ద్వారా అనేక విధములైనటువంటి రోగములు కూడాను నివారణ కలుగుతుండాలి.
1: మెనీ ది ఎయిల్మెంట్స్ ఆర్ క్యూర్డ్ బికాస్ ఆఫ్ సన్.
0: ఈ సూర్యుని ద్వారా విద్యుత్ శక్తిని కూడాను ఆవిర్భవింపచేసి జగత్తునకు అనేక విధములైనటువంటి అనుకూలములు కూడాను చేకూరుస్తూ ఉంటాయి.
1: ది ఎలక్ట్రిసిటీ ఇస్ ఆల్సో జనరేటెడ్ అవుట్ ఆఫ్ ద సన్ అండ్ మెనీ కన్వీనియన్సెస్ ఆర్ ప్రొవైడెడ్.
0: కనుక సూర్య చంద్రాదులే ఈ యొక్క జగత్తునకు మానవునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపకారములుగా ఉంటున్నారు.
1: Therefore, it's only sun and moon who help this world and all of the beings.
0: ఇంకా మూడవది, ముల్లోకములకును వెలిగించేటువంటిది ధర్మము.
1: The third one is, it is only dharma that lights illumines the three
0: jivata
1: words.
0: Jivata iti dharmaha. Anaga yeviti. Katti uncheyatvantidi. Unikini chekurcheyatvantidi.
1: Dharma means that which binds you, that is responsible for existence.
0: Sakramaina nadatanu pempondimpajeseyatvantidi.
1: Is the one that helps you to lead in the proper way.
0: కర్తవ్యాన్ని నిర్వర్తింపజేసేటువంటిది.
1: హెల్ప్స్ యూ టు డిశ్చార్జ్ డ్యూటీ.
0: మనిషికి మధ్య, సమాజమునకు మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చేటువంటిది ధర్మము.
1: ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ టు
0: మానవత్వము ధరించినటువంటి ధర్మము.
1: ఇట్ దిస్ హ్యూమన్ క్వాలిటీస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
0: ఈ మానవత్వమే కోల్పోయిన జాతియే నశిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ ద హ్యూమన్ రేస్ విల్ ఎక్స్టింక్ట్.
0: ధర్మమే నశించిన జీవితమే నాశనమవుతుంది.
1: When dharma is gone, the whole life is ruined.
0: ధర్మము లేని రాజ్యము రాక్షస రాజ్యం అని కూడా చెప్తూ వచ్చారు.
1: The kingdom without dharma is the one of demon.
0: కనుకనే ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తూ వస్తుంటాడు.
1: So if you protect dharma, you'll be protected in turn by
0: కనుక ఈనాటి విద్యార్థులకు ధర్మరక్షణ సత్యపాలన రెండు కూడా అత్యవసరము.
1: So for modern students, just hold on to the truth and righteousness are most important.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సత్యం వద ధర్మం చెర.
1: Basing on this, the Veda said, speak truth and follow righteousness.
0: ఇది భారతదేశముకు ప్రాచీన సంప్రదాయం అందించినటువంటి మహాసంపత్తు.
1: It is the wealth that is passed on by the ancient
0: భారతీయుల నిజమైనటువంటి సంపత్తు సత్య ధర్మమే.
1: The true wealth of Bharatiyas are these two, the truth and righteousness.
0: Kanuka mullokamlo kudanu veligimpa chesetvantidi dharmamu.
1: Therefore that illumines all the three worlds is this dharma.
0: Inka naligavadi suputra kuladeepaha. Kuladeepakudu anaga kulamunu veliginchetvanti vaadu.
1: The fourth one, the one who illumines, sets light to the community.
0: Kulamulo okandu gunavantudundina కులము వెలయు వాని గుణము వెలయు.
1: ఇఫ్ దేర్ ఇస్ వన్ వర్చువస్ వన్ యు విల్ నాట్ ఓన్లీ గెట్ గుడ్ నేమ్ ఇట్ విల్ బ్రింగ్ గుడ్ నేమ్ టు ది కమ్యూనిటీ.
0: వనములోన మనయజం ఉన్నట్టు దట్టమైనటువంటి అడవి యందు ఒక మల్లెతీగ ఉంటే ఆ మల్లెపూలు వాసన అడవంతా కూడాను వ్యాప్తిస్తుంది.
1: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ దేర్ ఇస్ జాస్మిన్ ఫ్లవర్ యు విల్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్ ఆల్ అరౌండ్.
0: ఒక్కొక్క కులమునందు ఒక్కొక్క గృహమునందు ఒక్కొక్క గుణవంతుడైనటువంటి పుత్రుడు ఉంటే జగత్తంతా కూడాను ఎంతో ప్రకాశంగా విలజల్లుతుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ వన్ గుడ్ పర్సన్ గుడ్ సన్ ఇన్ ఎవ్రీ కమ్యూనిటీ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ
0: అనేకము ఉండినప్పటికీ ప్రయోజనం లేదు. ఒక్క గుణవంతుడైన పుత్రుడు ఉంటే చాలు.
1: దేర్ ఇస్ నో వాల్యూ ఇఫ్ దే ఆల్ డోంట్ హ్యావ్ ఎనీ వర్చ్యూస్. ఇట్స్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ వన్ వర్చ్యూస్ వన్.
0: కనుకనే భారతం కూడా చెప్పింది.
1: భారతం ఆల్సో సెడ్ సేమ్ థింగ్.
0: కులములో అనేక మంది గుణవంతులు లేకపోతుంటారు.
1: ది కమ్యూనిటీ సమ్ టైమ్స్ ద డెర్త్ ఆఫ్ వర్చ్యూస్ పీపుల్.
0: ధృతరాష్ట్రులకు కావలసినంత మంది పుత్రులు ఉంటున్నారు.
1: ధృతరాష్ట్ర హస్ మెనీ సన్స్.
0: కానీ ఆ పుత్రుల వల్ల రాజ్యమునికి ఏమి సుఖం కలిగింది?
1: బట్ ద కంట్రీ డిడ్ంట్ ఎంజాయ్ ఇన్ ఎనీ వే విత్ దేమ్.
0: కులమునకు ఏమి సుఖం లభించింది?
1: ది కమ్యూనిటీ హస్ నో.
0: రాజ్యమునికి ఏమి సుఖశాంతులు లభించినాయి?
1: ద కింగ్డమ్ హాడ్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
0: లేదు.
1: నో.
0: పుత్రులు లేని సుఖునకును పెంపొందనే దుర్గతులు. సుకుడు పుత్రుడు లేరు.
1: సుక హ్యాస్ నో సన్స్.
0: కానీ అతనికి ఏ దుర్గతి పట్టింది?
1: బట్ వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ద
0: ఫేట్. ఇంతమంది పుత్రులు ఉండి కూడా ధృతరాష్ట్రునికి ఏ దుర్గతి వచ్చింది?
1: వాట్ ఈస్ ది సిచ్యువేషన్ ద ఫేట్ ఆఫ్ ధృతరాష్ట్ర విత్ మెనీ సన్స్.
0: కనుక పుత్రులు పుట్టినంత మాత్రం ఆనందించటము ఇది వెర్రితనము.
1: ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్ టు ఎంజాయ్.
0: ఉత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: The father will not be happy by merely coming to know the birth of the son.
0: Aa putruni kanugoni pogadaga samajamulo ee putrudu itvanti manchi vaadu aneetvanti okka peru sampadinchinappude nijamuga talli dandulaku aanandam.
1: The mother and father will be very happy on coming to know the greatness of their son, recognized by the society.
0: Ade vidhamgane ee naati vidyarthulu yendu suputrulu kavali.
1: Today among students we need good sons.
0: Suputrulu anaga emiti?
1: Who is a good son?
0: మంచి పుత్రుడు అని.
1: గుడ్ సన్,
0: మంచి పుత్రుడు అనగా ఏమిటి? మంచి అలంకారగా ముక్కు మొగము ఇవంతా చక్కగా ఉండేటువంటి వాడు కాదు సుపుత్రుడు.
1: Good son doesn't mean who has got all external
0: nice form. The
1: one with virtues is good son.
0: గుణములైనటువంటి పుత్రుడు ఎంత అందచందములుగా ఉండినప్పటికీ అతని వికారుడే.
1: If he has no virtues, however handsome he is ugly.
0: నభగుడు అని మన భాగవతమునందు చక్రవర్తి ఉండేటువంటి వాడు.
1: In Bhagavata there is an emperor by name Nabhakudu.
0: ఇతని కుమారుడు నాభకుడు.
1: హిస్ సన్ ఇస్ నాభుడు.
0: ఇతను గొప్ప విద్యావంతుడు.
1: హిస్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: నిరంతరం కూడాను విద్యాభ్యాసం చేసేటువంటి దాంట్లో తన కాలమును సార్థకం గావించుకుంటూ వచ్చాడు.
1: హిస్ స్పెంట్ ఆల్ ది టైమ్ ఇన్ రీడింగ్.
0: అధిక విద్యను నేర్చాలని చెప్పని గురుకులములో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ ఇన్ టు గురుకుల టు లర్న్ మోర్ అండ్ మోర్.
0: విద్యార్థి.
1: Is an ideal good student.
0: తన కాలమును కర్మమును కాయమును కూడాను విద్యాభ్యాసమునందే అంకితం గావించుతూ వచ్చాడు.
1: He dedicated the time and the action his body to learn.
0: ఇల్లును తల్లిదండ్రులను కూడాను మర్చాడు.
1: He has forgotten even his parents.
0: ఈ విద్యయే మానవునికి భూషణము అని భావించుకున్నాడు.
1: He considered that this knowledge is a decoration jewel to the life.
0: ఈ విద్య యొక్క ప్రభావమును చక్కగా గుర్తించాడు.
1: He understood the effects of education.
0: జీవితమంతా కూడాను విద్యాభ్యాసంలోనే గడపాలని సంకల్పించుకున్నాడు.
1: He determined to spend all his lifetime in learning.
0: గురుకులమునందు కాలం గడుపుతూ వచ్చాడు అధికంగా.
1: He was spending time there in Gurukula.
0: నభకుడనేటువంటి తండ్రి వృద్ధుడు కావటం చేత తన యొక్క ఆస్తిని అందరికీ పంచిపెట్టాలని సంకల్పించుకున్నాడు.
1: The father Nabhakudu, because of his old age, he decided to distribute all his wealth.
0: Unna kodukulku panchadu nabagunni marchipoyadu anaga vimarsincha anaga atanu vidyalo untunnadu ee rajyamto ataniki sambandham ledu idani pratyekamaina jeevitham gadapaladani atanni vismarinchadu.
1: He distributed all the wealth to the sons present with him and he has forgotten Nabhudu.
0: Vidya paripurnudaina tarvata,
1: after completing education,
0: intiki vachadu.
1: He returned home.
0: తన సోదరులు రాజ్యం లేలుతున్నటువంటి చూచాడు.
1: He saw his brothers ruling the kingdom.
0: సోదరులారా, నా ఆస్తి ఎక్కడ?
1: He asked brothers, where is my share of property?
0: ఈ యొక్క సోదరులు చెప్పారు.
1: Brothers replied,
0: తండ్రి గారు నీకు ఆస్తిని పంచిపెట్టలేదు.
1: Father has not given your share.
0: అయితే మేమందరూ కూడా ఇంకా తండ్రిని పంచుకోలేదు.
1: Yet we have not shared our father as yet.
0: కనుక నీవు తండ్రిని పంచుకోమన్నాడు.
1: సో బెటర్ యూ టేక్ ఫాదర్.
0: విద్యను అభ్యసించినటువంటి విద్యార్థి కనుక తండ్రి యొక్క గౌరవాన్ని పురస్కరించుకుని నాకు తండ్రియే చాలన్నాడు.
1: యాజ్ హీ నోస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హీ సెడ్
0: పవిత్రమైన భారతీయ సంస్కృతి యందు మాతృదేవో భవ పితృదేవో భవ, తండ్రికి మించినటువంటిది తల్లికి మించినటువంటిది మరొకటి లేదు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నన్ ఎల్స్ బియాండ్ మదర్ అండ్ ఫాదర్.
0: శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన నిమిత్తమై తన యొక్క జీవితమంతా కూడాను అంకితం చేశాడు.
1: శ్రీరామ డెడికేటెడ్ ఆల్ హిస్ లైఫ్ టు అప్హోల్డ్ అండ్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కనుక తండ్రియే నా యొక్క నిజమైనటువంటి ఆస్తి,
1: ఫాదర్ ఇస్ మై ట్రూ వెల్త్
0: అని తండ్రి దగ్గరికి వెళ్లాడు.
1: సో సేయింగ్ హీ అప్రోచ్ హిస్ ఫాదర్.
0: నాన్న, సోదరుడు చెప్పినట్టుగా నీవే నా ఆస్తి అన్నాడు.
1: సెడ్ ఫాదర్, యాజ్ బ్రదర్స్ సెడ్, యు ఆర్ మై వెల్త్.
0: అప్పుడు చెప్పాడు తండ్రి.
1: దెన్ ఫాదర్ సెడ్,
0: నాయన నాకు ఏ ఆస్తి లేదు.
1: ది ఫాదర్ సెడ్, ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాపర్టీ.
0: నీకు ఆస్తి లభించేటువంటి ఒక మార్గమును బోధిస్తాను.
1: ఐ టీచ్ యూ టు ఎర్న్ వెల్త్.
0: సగరులు యజ్ఞము గావిస్తున్నారు.
1: సగర వాస్ కండక్టింగ్ యజ్ఞ.
0: మరొక చోటు అంగీరసుడు గొప్ప యాగము చేస్తున్నాడు.
1: అట్ అనదర్ స్పాట్ అంగీరస వాస్ కండక్టింగ్ యాగ.
0: ఈ అంగీరసుడు చేసేటువంటి యజ్ఞము ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చేయటం లేదు.
1: నో వన్ కెన్ అండర్టేక్ సచ్ యజ్ఞ అండర్టేకన్ బై అంగీరస.
0: అట్టి యజ్ఞములో యజ్ఞము పరిపూర్ణ కావాలన్న రెండు విధములైనటువంటి యొక్క యుక్తులు ఉంటున్నాయి.
1: టు కంప్లీట్ యజ్ఞ టూ థింగ్స్ ఆర్ నెసెసరీ.
0: ఆనాడు ఋత్విక్కులకు ఈ యజ్ఞం యొక్క పరిపూర్ణత వారికి తెలుసుకోలేకపోతున్నారు.
1: ద పండిట్స్ దెన్ డిడ్ నో హౌ ద ఫుల్ఫిల్మెంట్
0: ఎంత కాలం నుండియో యజ్ఞము సల్పుతున్నారు.
1: They have been performing yajna.
0: Kani adi paripurnam kaledu.
1: But it has not come to an end.
0: Kanaka yajnamu paripurnamayye nimittamai rendu mantramulu untunnavi.
1: To bring that yajna to a close, two mantras are needed.
0: నీకు నిజమైనటువంటి ఆస్తి.
1: హి సెడ్ యువర్ ట్రూ వెల్త్ లైస్ ఇన్ దీస్ టూ మంత్రాలు.
0: ఆ మంత్రములు నీకు బోధిస్తాను, నీవు యజ్ఞమునకు వెళ్లి ఆ యజ్ఞము లోపల ఈ మంత్రమును ఉచ్చరించి ఆ యజ్ఞమును పరిపూర్ణం గావించమని చెప్పాడు.
1: ఐ టీచ్ యూ దీస్ టూ మంత్రాస్, గో ఓవర్ దేర్ అండ్ బ్రింగ్ దట్ యజ్ఞ టు ఎ క్లోజ్.
0: వెళ్ళాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం.
1: హి ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
0: ఆ యజ్ఞములో ప్రవేశించి
1: హి వెంట్ దేర్.
0: అంగీరసుని ఆశ్రయించాడు.
1: హి అప్రోచ్డ్ అంగీరస.
0: నీ యజ్ఞము అతి శీఘ్రకాలంలోనే పరిపూర్ణం గావించేటువంటి మంత్రములు నేను ఉచ్చరించగలనున్నాడు.
1: ఐ హావ్ గాట్ ది మంత్రాస్ విత్ మీ దట్ బ్రింగ్ ది యజ్ఞ టు సాటిస్ఫాక్టరీ కంప్లీషన్.
0: ఆ పరిపూర్ణమైనటువంటి యొక్క మంత్రములు ఉచ్చరించిన తక్షణమే యజ్ఞం సమాప్తి అయింది.
1: ద మూమెంట్ హీ చాంటెడ్ దీస్ టూ మంత్రాస్ ది యజ్ఞ కేమ్ టు ఎ క్లోజ్.
0: అందువల్ల ఈ యొక్క పిల్లవాడిని మెచ్చుకొని అంగీరసుడు, నాయన మా యజ్ఞ సమాప్తి అయిపోయింది, మేమింక వైకుంఠమునికి వెళుతున్నాము, స్వర్గమునికి వెళుతున్నాము, ఈ సమస్త ఆస్తులు కూడా నువ్వు నీవే అనుభవించమన్నాడు.
1: అంగీరస ఇస్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ దిస్ నాబుడు అండ్ సెడ్ దిస్ యజ్ఞ కేమ్ టు ఎ క్లోజ్, వి ఆర్ రిటర్నింగ్ టు హెవెన్ నౌ.
0: వాళ్ళు స్వర్గమునికి వెళ్ళారు.
1: దే వెంట్ దేర్.
0: ఈ కుమారుడు ఆస్తినంతా ప్రోగు చేసుకుంటూ ఉన్నాడు.
1: అండ్ దిస్ సన్ హియర్ ఈజ్ జస్ట్ కలెక్టింగ్ ఆల్ ద వెల్త్ దేర్.
0: ఈ మభాగుడు చేస్తున్నటువంటి ఒక క్రియను చూచి,
1: వాచింగ్ ఆల్ ది యాక్షన్స్ ఆఫ్ నాబుడు,
0: వస్తున్నాడు ఏదో ఒక నల్లటి స్వరూపకం లోపల దగ్గరకు సమీపిస్తున్నాడు.
1: ఎ డార్క్ ఫామ్ ఈస్ కమింగ్ వెరీ క్లోజ్.
0: మీరెవరు అన్నాడు.
1: ఆస్క్ హూ ఆర్ యూ.
0: ఈ యొక్క యజ్ఞ ఆస్తి అంతను నాకే అధికారం అన్నాడు అతను.
1: ద డార్క్ ఫామ్ సెడ్ ద హోల్ ప్రాపర్టీ ఆఫ్ దిస్ యజ్ఞ బిలాంగ్స్.
0: నీ పేరేమి?
1: What's your name?
0: నా పేరు రుద్రుడు అన్నాడు.
1: He said, my name is రుద్రుడు.
0: యజ్ఞములో మిగిలినటువంటి ఆస్తి అంతా కూడా నువ్వు రుద్రునికి అర్పితం గావించాలని భగవత్ యొక్క ఆజ్ఞ.
1: It's God's command that whatever that is left over during యజ్ఞ must be passed on.
0: ఇది నాకు చెందినటువంటిది అని రుద్రుడు, ఇది నాకు చెందినటువంటిది అని రాజకుమారుడు.
1: రుద్రుడు ఇస్ క్లెయిమింగ్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ ప్రిన్స్ క్లెయిమింగ్ ఆన్ ది అదర్.
0: ఈ నభాకుడు చెప్పాడు, ఇరువురికి మనకు ఏమాత్రము భేదం లేదు, నీకు హక్కు నీకుంది, నా హక్కు నాకుంది, అయితే మూడవ వారిని ఆశ్రయించి వారు చెప్పినట్టు దీన్ని నిర్ణయం చేసుకుందామని నిర్ణయం చేసుకున్నారు.
1: As Rudrudu and Nabudu have got equal claims, the Nabudu finally said, let us approach the third person for mediation.
0: నభకుడు దగ్గరికి వెళ్ళాడు.
1: Went to నభకుడు.
0: ఈ ఇద్దరు కూడాను.
1: Both of them went.
0: అనగా నభకుని తండ్రి.
1: The father of నభకుడు.
0: అతను విచారించాడు. అతను కూడా గొప్ప విద్యావంతుడు.
1: హిస్ ఆల్సో హైలీ ఎడ్యుకేటెడ్.
0: సర్వశాస్త్రములు కూడా తెలిసినటువంటి వాడు.
1: హీ నోస్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: యోచించి, నాయన ఇది రుద్రునికి చెందవలసినటువంటిది ఈ ఆస్తి అన్నాడు.
1: హీ థాట్ ఓవర్ వెల్ అండ్ డిసైడెడ్ దట్ ఇట్ బిలాంగ్స్ టు రుద్రుడు ఓన్లీ.
0: నాభకుడు వచ్చి రుద్రుని యొక్క కాళ్లపైన పడి తెలియక చేసినటువంటి అపరాధమును క్షమించమని, ఇదిగో ఇదంతా నీకు చెందినటువంటిదే అని అందించాడు.
1: నాభకుడు fell at the feet of రుద్రుడు and said, this is the mistake I have done without knowledge of it.
0: విద్యార్థి యొక్క న్యాయమును, విద్యార్థి యొక్క సత్ప్రవర్తనను, విద్యార్థి యొక్క పితృవాక్య పరిపాలనను, విద్యార్థి యొక్క సద్గుణములను మెచ్చుకొని రుద్రుడు, నాయన ఇలాంటి విద్యార్థి జగత్తులో ఉండినప్పుడు లోకమంతా వెలుగుతుంది.
1: రుద్రుడు said, if there is a student of this kind who is of justice, who has got good conduct, who will keep up to the word, the command of the father with all the virtues, the whole world will shine.
0: Asti anta neeki andistunnanu.
1: I'll give you the whole lot of wealth.
0: Nee sadgunamulaku nenu mechukunnanu.
1: I appreciate your
0: nee sadaacharamulaku nenu chaala aanandinchanu.
1: I am very happy with your conduct.
0: Nee satravatanaku nenu santoshinchanu.
1: I am happy with your behavior.
0: Inta kaalamainappudiki ilanti okka vidyarthena naaku chikkaledu.
1: I could not meet anyone of your type so long.
0: Kanuka neevu paripoornuduga jeevinchi పరిపూర్ణ పాలన కలిపి అనేక విధమైనటువంటి కీర్తిని ఆర్జించమని చెప్పని, అతనికి ఒక విధమైనటువంటి ఆత్మబుద్ధి యొక్క జ్ఞానాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: He blessed him with long life such that he would rule the entire kingdom for long span of time, and to earn reputation he taught him, he gave him the teaching of this Atma.
0: ఈ ఆత్మ విద్యను బోధించిన తర్వాత తాను ఆనందంతో నిండినాడు.
1: ద మూమెంట్ హీ రిసీవ్డ్ ఆత్మిక్ నాలెడ్జ్,
0: ఈ నాభకుడు ఆస్తిని తీసుకుని వచ్చాడు.
1: This Navakudu came with his wealth.
0: రాజ్యం నేలుతున్నాడు. అతని దగ్గర ఉన్నంత సిరి సంపదలు మరొకరి దగ్గర లేదు.
1: ఆల్ ద వెల్త్ హీ హ్యాస్ ఆన్ హ్యాండ్, నో వన్ హ్యాస్.
0: ఇక్ష్వాకుల వంశము లోపల ఈ విధమైనటువంటి నాభకుని యొక్క సంతతి మరి ఎవరికి అందలేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ వెల్త్ ఈజ్ నాట్ పొజెస్డ్ బై ఎనీబడీ ఇన్ ది క్లాన్ ఆఫ్ ఇక్ష్వాకు.
0: అతనికి ఒక కుమారుడు కలిగాడు.
1: హీ హ్యాస్ ఎ సన్.
0: అతని అంబరీషుడు.
1: He is Ambarisha.
0: ఈ అంబరీషుని చరిత్ర భాగవతమునందు మహా పవిత్రమైనటువంటి చరిత్ర.
1: The story of Ambarisha in Bhagavata is very sacred.
0: ఈ అంబరీషుడు కూడాను గొప్ప విద్యావంతుడు.
1: అంబరీషుడు is highly educated.
0: కానీ అతని రాజ్యము లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆనందములు అందిస్తూ వచ్చాడు.
1: He was
0: ప్రజారంజితమైనటువంటి యొక్క పరిపాలన సలుపుతూ వచ్చాడు.
1: He was showering happiness to all the people in his kingdom.
0: ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతూ వచ్చాడు.
1: He was taking care of his people.
0: ప్రజలే నా హృదయమని భావిస్తూ వచ్చాడు.
1: He considered the people as his heart.
0: ప్రజలేనటువంటి రాజ్యం నిరుపయోగమైనటువంటి రాజ్యం అని భావించాడు.
1: He knew pretty well the kingdom without people is useless.
0: ప్రజలే నా యొక్క దేహమునంది అంగములు అన్నాడు.
1: He considered the people as very limbs.
0: ఆ దేహమునంది యొక్క గుండెనే నా యొక్క ప్రభు అన్నాడు.
1: He considered himself as the heart.
0: దేహమునకు గుండెకు ఎట్టి సంబంధమో ప్రజలకు రాజుకు అట్టి సంబంధం అని నిరూపించాడు.
1: జస్ట్ యాజ్ ద రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది హార్ట్ అండ్ ద బాడీ, దట్ ఈస్ ది సేమ్ రిలేషన్ ది కింగ్ అండ్ ది
0: గుండె లేకపోతే దేహం ఉండదు.
1: వితౌట్ హార్ట్ బాడీ
0: దేహం ఉండలేకపోతే గుండెను చూడలేము.
1: వితౌట్ ద బాడీ యూ కెనాట్ సీ ద హార్ట్.
0: ఈ రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము అన్నాడు.
1: బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: ఇలాంటి సత్యమును గుర్తించడమే కాకుండా
1: నాట్ ఓన్లీ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్,
0: లోకములో ఈ విషయములన్నీ కూడాను పదార్థములన్నీ కూడాను మానవుని యొక్క విజ్ఞానమును నాశనం చేస్తున్నాయి.
1: ఆల్ దీస్ మ్యాటర్స్, ఆల్ దీస్ పాయింట్స్ హావ్ బీన్ కంప్లీట్లీ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ ది మోడర్న్ నాలెడ్జ్.
0: పదార్థముల యొక్క సంయోగమే మానవుని యొక్క జ్ఞానమును పూర్తిగా నశింపజేస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ ది మెటీరియల్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది
0: సత్యమైనటువంటివి కాదు, నిత్యములు కాదు.
1: దీస్ ఆర్ నాట్ ట్రూ అండ్ పర్మనెంట్.
0: ఇవన్నీ స్వప్న దృశ్యములు.
1: They are all sins of a dream.
0: మనం అనుభవించేటువంటి ప్రతి అనుభూతి కూడాను స్వప్న దృశ్యమే.
1: Every experience is a dream.
0: ఏది కూడాను శాశ్వతం కాదు.
1: Nothing is permanent.
0: అనిత్యం, అసుఖం, లోకం.
1: Nothing is permanent. It's full of misery.
0: మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: Nothing exists, no father, no mother, no relation, no family, no wealth.
0: ఇది అంతా కూడాను దేహమునకు సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యములే.
1: That's all body relationship
0: only. ఇవన్నీ కూడాను అనురాగముతో కూడినటువంటివే కానీ ప్రేమతో కూడినటువంటివి కాదు.
1: That is all the association because of attachment and not of love.
0: ఈ అటాచ్మెంట్ అనేటువంటిది బంధనే కానీ ఇది ఒక విధమైనటువంటి ఒక విముక్తికి మార్గం కాదు.
1: Attachment is bondage and not liberation.
0: కనుక ఇవన్నీ కూడాను తెలిసి తెలిసి కోరుకొని మనం బంధంలో మునుగుతున్నాము.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ వీఆర్ ఇన్ బాండేజ్.
0: ఈ బాధ అక్కర్లేదు.
1: లెట్స్ నాట్ బి మిజరబుల్.
0: నాకు కావలసినటువంటిది దైవ సన్నిధియే నా పెన్నిధి, నా యొక్క పెన్నిధి.
1: వాట్ ఐ నీడ్ ఈస్ దట్ ద వెల్త్ ఆఫ్ ప్రాక్సిమిటీ టువర్డ్స్ గాడ్.
0: దానిని పొందేటువంటి మార్గాన్ని నేను వెతకాలి.
1: ఐ షుడ్ సర్చ్ ద పాత్
0: అని అనేక విధములుగా యోచిస్తూ వచ్చాడు.
1: హి వాస్ థింకింగ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: తర్వాత వశిష్ఠుల వారు
1: లేటర్ వశిష్ఠ
0: గౌతముడు వచ్చి ఇతనికి అనేక విధములుగా బోధించి, నాయన నీవు అశ్వమేధ యాగం చేయి అన్నాడు.
1: లేటర్ వశిష్ఠ అండ్ గౌతమ కేమ్ అండ్ సెడ్ బెటర్ యు పర్ఫార్మ్ అశ్వమేధ యాగ.
0: ఈ అశ్వమేధ యాగంలో పాల్గొన్నాడు అంబరీషుడు.
1: అంబరీష పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ అశ్వమేధ.
0: అంబరీషుడు చేసినటువంటి అశ్వమేధ యాగం ఏ యుగంలో కూడా ఎవరు చేయలేదు.
1: The Aswamedha Yaga performed by Ambarisha is not done by anybody in
0: any age. He
1: did it in a most surprising
0: way. కూడాను చాలా ఆశ్చర్యపడుతున్నారు.
1: All were very much surprised.
0: కానీ వినుగనేటువంటి దాన ధర్మం అంతా చేస్తూ వచ్చాడు.
1: He just offered many articles in charity not heard before.
0: భూదానము, గోదానము, సువర్ణ దానము, అన్ని దానములు కూడాను గావిస్తూ వచ్చాడు.
1: He distributed all the wealth and the cows in charity.
0: ఈ యొక్క యజ్ఞములో ఏకాగ్ర చిత్తుడై కూర్చున్నాడు.
1: He sat in full concentration.
0: తన రాజ్యమును కాని తన దేహమును కాని ఏమాత్రం కూడా జ్ఞప్తి ఎందుకొనక తాను యజ్ఞం గావిస్తున్నాడు.
1: While performing yajna, he was not mindful of the kingdom
0: nor his body. He
1: concentrated in full on Narayana, none else.
0: ఆ విధమైనటువంటి యజ్ఞము సమాప్తి అయ్యే సమయం లోపల
1: when that yajna is to be completed,
0: పూర్ణాహుతి జరిగింది.
1: It was the end of పూర్ణాహుతి.
0: నారాయణుడు ఇతని యజ్ఞమునకు మెచ్చి సుదర్శనము అనేటువంటి చక్రాన్ని అందించాడు.
1: నారాయణ ఇన్ అప్రిషియేటింగ్ దిస్ యజ్ఞ హి ప్రెజెంటెడ్
0: సుదర్శన.
1: వాట్ ఈస్ సుదర్శన?
0: ఏదో మన లోకరీతిగా ప్రాకృతమైనటువంటి ఒక అర్థములు పురస్కరించుకుని చక్రం అనగా ఏదో ఒక ప్రత్యేకమైన శక్తితో కూడినటువంటి చక్రం అని భావిస్తున్నాం.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్ వీ కన్సిడర్ ఇట్ యాస్ ఎ వీల్.
0: సుదర్శనం మంచి చూపు ప్రసాదించారు.
1: సుదర్శన మీనింగ్ గుడ్ లుక్స్.
0: ఇది భగవంతుని యొక్క వరప్రసాదము.
1: ఇట్స్ గాడ్స్ గిఫ్ట్.
0: ఇది ఒక చక్రంగా తయారైపోయింది.
1: దిస్ హెస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వీల్.
0: ఆ చక్రమును రాజ్యం నందుంచుకొని సర్వమును కూడాను ఆనందంగా అనుభవిస్తున్నాడు.
1: హోల్డింగ్ ది సుదర్శన he was enjoying.
0: తన జీవితంలో ఏ విధమైనటువంటి యొక్క కష్టము అనేటువంటి యొక్క బాధలే తాను అనుభవించలేదు.
1: He never faced any troubles or
0: చింతించలేదు.
1: He never thought of it.
0: విచారించలేదు.
1: He never bothered.
0: విచారము లేదు.
1: He had no worries.
0: చింత లేదు.
1: He had no problem.
0: ఎట్టి దుఃఖము లేదు. ఎట్టి ఆశ లేదు.
1: He had no sadness nor misery nor trouble nor desire.
0: పరిపూర్ణ హృదయముతో పరమాత్మను చింత చేస్తున్నాడు.
1: He thought of God wholeheartedly.
0: ఈ విధంగా చేస్తూ ఉండగా తిరిగి వశిష్ఠుల వారు బోధించినట్టుగా మరొక యజ్ఞం కూడాను ప్రారంభించాడు.
1: As things went on, he started another yaga as dictated by Vasishtha.
0: ఏమిటి ఈ యాగము?
1: What is that?
0: ద్వాదశీ వ్రతము అని పెట్టాడు.
1: It is called ద్వాదశి వ్రతము.
0: ఈ ద్వాదశి వ్రతం ఒక్క సంవత్సరం చేశాడు.
1: He performed this ద్వాదశి వ్రతం for one full year.
0: సమాప్తికి ముందు దినము ఆనాడు పూర్తి ఉపాసంగా ఉంటుండాలి.
1: One day prior to the completion of
0: ద్వాదశి గడియలు దాటక పూర్వమే భుజించాలి.
1: Prior to the completion of the ద్వాదశి యాగా,
0: తాను భుజించిన తర్వాత ప్రజలందరికీ కూడా అన్నదానం సల్పాలి.
1: After partaking food, he should then feed the poor.
0: ఈ వ్రతమునందు ఉండినటువంటి నిబంధన ఇది.
1: This is the stipulation in this vrata.
0: ఆ సమయానికి దుర్వాసుడు ప్రవేశించాడు.
1: At that time, దుర్వాస came.
0: ఈ యొక్క వ్రతమును చూచి దుర్వాసుడు చాలా ఆనందించాడు.
1: దుర్వాస వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్ వ్రత.
0: ఆనందించి, ఓ అంబరీష, ఇలాంటి వ్రతమును జగత్తులో ఎవరూ సలపలేరు.
1: దుర్వాస ఈజ్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ అంబరీష్ అండ్ సెడ్ నో వన్ ఎవర్ పెర్ఫార్మ్ సచ్.
0: నీవు గొప్ప కీర్తిని అనుభవించావు, కీర్తిని ఆర్జించావు.
1: యు ఎర్న్ రెప్యుటేషన్ అండ్ నేమ్.
0: నీ యొక్క రాజ్యమంతా కూడా నువ్వు నిత్య కళ్యాణ పచ్చనితో కలకలలాడుతుండాలి, కిలకల నవ్వుతుండాలి.
1: యువర్ కింగ్డమ్ ఇస్ ఇన్ ఆల్ స్మైల్స్ ఫుల్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
0: అని ఏదో సంభాషణ సలుపుతుండగా అంబరీషుడు కోరాడు దుర్వాసుని, స్వామి ఈనాడు నీవు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అన్నారు.
1: వైల్ యూ వాస్ కన్వర్సింగ్ సో అంబరీష రిక్వెస్టెడ్ దుర్వాస టు స్టే ఆన్ అండ్ రిసీవ్ దేర్
0: అంబరీష ఆనందంగా స్వీకరిస్తాను, అయితే కొంతకాలం తీసుకో, నేను నదికి వెళ్లి స్నానం చేసి వస్తానన్నాడు.
1: He said, certainly I will receive all the courtesies, but let me go have my bath and return, he said.
0: నదికి వెళ్ళాడు, ఎంతసేపు చూచినా రాలేదు.
1: He went to the river, but has not returned.
0: కానీ ద్వాదశి గడియలు దాటిపోతుండాలి.
1: But the moments of ద్వాదశి are
0: ఏమి చేసేది అని అంబరీషునికి చాలా దిక్కుతోచలేదు.
1: అంబరీష didn't know what to do.
0: పూర్వం ఎంత ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండినో ఇప్పుడు అంత అశాంతి తనలో చెలరేగుతూ వస్తుండాలి.
1: Though he was completely peaceful before, now he is restless.
0: అతిథి అభ్యాగతులను ఆదరించటము తన కర్తవ్యం.
1: It is duty to honor guests.
0: ఇట్టి అతిథిని ఆహ్వానం చేసి కూడాను అతన్ని విస్మరించి నేను భుజించటమా, లేక అతని కోసమే నేను కాచుకోవటమా?
1: Am I to partake my food forgetting the guest? Not shall I wait.
0: సంగీతలో మునిగాడు అంబరీషుడు.
1: He is full in confusion.
0: అప్పుడు వశిష్ఠుల వారు చెప్పారు.
1: Then Vasishtha said,
0: మహారాజా,
1: O king,
0: ద్వాదశి గడియలు దాటక మునిపే తులసీ దళము నీరు త్రాగు, అంత చాలు. తర్వాత ఈ దుర్వాసు నిమిత్తమే నీవు కాచుకొని నీవు భుజించవచ్చును అన్నారు.
1: Before the Dwadashi moments come to a close, better you sip some water,
0: then later you can have food.
1: There's no mistake here.
0: Kanuka maharishulu cheppinatundi aagnanu sirasavahinchi tulasi jalamunu neeru vesukoni neeru thragadu.
1: He obeyed the command of the sages and he sips some water, keeping tulsi leaves there. After some moments, Durvasa came.
0: Chuchadu, tanu jariginatvanti, tanu chesinatvanti yokka aparadhamu.
1: He saw what all that had happened and the mistake committed.
0: Ambarisha, niu madandudavu.
1: Ambarisha, you are one of
0: average. Aastipasanu chuchukoni niu garvichipothunnavu.
1: You are egoistic because of
0: niu garvandudavu.
1: You are full of ego.
0: Aneka rakamainatvanti kathinamainatvanti matalanu tanu upayogapettu vachadu.
1: He used very harsh words.
0: అంబరీషుడు ఏ మాత్రము చెలించక చేతులు కట్టుకుని నా అపరాధం ఏమిటి?
1: అంబరీష వాస్ ఫియర్లెస్.
0: నేను తెలిసి ఎట్టి అపరాధము నేను చేయలేదు.
1: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్
0: చేయలేదంటున్నావా? నన్ను ఆహ్వానం చేసి అతిథిగా నేను రాకపూర్వమే నీవు నీ యొక్క వ్రతం నీవు పూర్తి చేసుకున్నావు.
1: డూ యూ సే దట్ యూ హావ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్? యూ ఇన్వైటెడ్ మీ. అది
0: అభ్యర్థన అవమానపరచడం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఎ మిస్టేక్?
0: నేను మహర్షిని.
1: I'm a sage.
0: సామాన్యమైన అతిథుడు కాదు.
1: I'm not ordinary guest.
0: ఇలాంటి మహర్షిని అవమానం చేయటము నీకు తగినటువంటిది కాదు.
1: It's not proper on your part to put a sage to shame.
0: వెంటకు తీశాడు, దానిని అంతరించి అతని పైన వేశాడు.
1: And then he gave him a curse.
0: అది ఒక రాక్షసిగా మారిపోయింది.
1: It transformed into a demon.
0: కత్తి తీసింది.
1: He took this sword.
0: అంబరీషుని హతమార్చడానికి ప్రయత్నించింది.
1: ఇట్స్ మేకింగ్ అటెంప్ టు కిల్ అంబరీష.
0: కత్తి ఎత్తిందో సుదర్శనం వచ్చింది.
1: ద మూమెంట్ ది ఈవిల్ స్పిరిట్ లిఫ్టెడ్ ద స్వోర్డ్ సుదర్శన
0: రాక్షసుని సంహరించి
1: ద డెమన్ వాస్ కిల్డ్.
0: ఈ దుర్వాసుని వెంట పడింది.
1: అండ్ ఇట్ వాస్ ఆఫ్టర్ దుర్వాస.
0: దుర్వాసుడు పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు.
1: దుర్వాస వాస్ రన్నింగ్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ యొక్క సుదర్శనము వదలలేదు.
1: వేర్ ఎవర్ హీ వెంట్ సుదర్శన ఫాలోడ్.
0: కొండ గుహలలోకి వెళ్ళాడు.
1: He went to the caves.
0: అక్కడికి వచ్చింది.
1: It also came there.
0: నదిలో మునిగాడు, అక్కడికి వచ్చింది.
1: He drowned in the river.
0: ఎక్కడెక్కడో అడవులంతా తిరిగాడు, అక్కడికి వచ్చింది.
1: He went around the forest.
0: ఎక్కడికి వెళ్ళితే అక్కడంతా కూడాను ఈ యొక్క సుదర్శనం వెంటాడుతూ వచ్చింది.
1: Wherever he went, the Sudarshana followed.
0: ఈ బాధను భరించుకోలేక
1: he couldn't bear the suffering.
0: దుర్వాస బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు.
1: Went to Brahma.
0: ఈ బ్రహ్మ చెప్పాడు,
1: Brahma said,
0: నేను అసహాయుడైనై ఉన్నాను.
1: He said, I am
0: అశక్తుడనై ఉన్నాను.
1: ఐఎమ్ హెల్ప్లెస్.
0: నారాయణ యొక్క శక్తిని నేను ధిక్కరించేటువంటి అధికారం నాకు లేదు.
1: ఐ కెనాట్ డిసోబే ద పవర్ ఆఫ్ నారాయణ.
0: అశక్తుడు దుర్వాస.
1: దుర్వాస,
0: నన్ను ఆశ్రయించి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అప్రోచింగ్ మీ.
0: అక్కడ నుంచి నిరాశతో తిరిగి మహేశ్వరుని దగ్గరికి వెళ్ళాడు.
1: Depressed, disappointed, he approached మహేశ్వరుడు.
0: మహేశ్వరుడు కూడా ఇదే పలుకు పలికాడు.
1: మహేశ్వర,
0: నేను అశక్తుడను.
1: ఐఎమ్ హెల్ప్లెస్.
0: నారాయణ యొక్క శక్తిని నేను ధిక్కరించడానికి అధికారం లేదు.
1: I have no authority to condemn.
0: సహాయమును చేయలేను ఉన్నా.
1: I can't help you in any way.
0: తిరిగి నారాయణ దగ్గరికి వెళ్లి పాదముల పైన పడ్డాడు.
1: Then he went to Narayana, fell at his feet.
0: నారాయణ కూడాను ఇదే మాట పలికాడు, నేను అశక్తుడను.
1: నారాయణ said the same thing, I am helpless.
0: నీకు ఎట్టి సహాయం కూడాను నేను చేయలేను.
1: I can't help you in any way.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: సర్వసంగ పరిత్యాగులైనటువంటి భక్తులు నన్ను బంధించినారు.
1: I am bound by the total renunciant.
0: నేను భక్త పరాధీనుడను.
1: I have submitted to devotees.
0: అంబరీషుడు చాలా గొప్ప భక్తుడు.
1: అంబరీష is a great devotee.
0: సర్వస్వమును త్యాగం చేసి నన్నే ఆశ్రయించినటువంటి వాడు.
1: He sacrificed everything and surrendered to me.
0: అలాంటి భక్తుడిని నేను ధిక్కరించటము వీలు కాదు.
1: It's not possible to deny such a devotee.
0: నాకు ఎట్టి శక్తి కూడాను లేదు.
1: I have no power whatsoever.
0: నా విష్ణు శక్తి కంటే కూడాను భక్తుని యొక్క ప్రేమ శక్తి మహాబలవంతమైనటువంటిది, చాలా బలమైనటువంటిది.
1: మోర్ దాన్ మై ఓన్ పవర్, ద పవర్ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ మోర్.
0: ఆ భక్తుని యొక్క ప్రేమ శక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: ద పవర్ ఆఫ్ లవ్ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ మోర్ దాన్
0: ప్రేమ పాశమే నన్ను బంధించింది.
1: ఇట్స్ ఓన్లీ ద రోప్ ఆఫ్ లవ్ దట్ బైండ్స్.
0: నేను ఏమాత్రం కూడా నీ కించిత్తైనా సహాయం చేయలేనున్నాడు.
1: ఐ కెనాట్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే.
0: అయితే
1: హౌఎవర్
0: ఒక్క ఉపాయం మాత్రం నీకు చెప్తాను అన్నాడు.
1: హౌఎవర్ ఐ విల్ గివ్ యూ ఎ ప్లాన్.
0: నీవు ఎవరిని హింసించడానికి ప్రయత్నిస్తువో వారి పాదముల పైన పడు.
1: ద వన్ హూమ్ యూ వాంటెడ్ టు హర్ట్ ఫాల్ ఎట్ హిస్ ఫీట్.
0: నీవు కేవలం పోయి అంబరీషుని పాదాల పైన పడు.
1: యూ ఫాల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ అంబరీష.
0: అప్పుడు నీ యొక్క బాధ పరిహారం అవుతుంది అన్నాడు.
1: దెన్ యూ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ ట్రబుల్.
0: ఈ బాధను భరించుకోలేక దుర్వాసుడు తిరిగి అంబరీషుని యొక్క సన్నిధికి వెళ్ళాడు.
1: As he could not bear this problem, he went close to Amarisha.
0: Gopa Mahashi Durvasudu.
1: Durvasa is a great
0: saint. Mahashakti Sampannudu Durvasudu.
1: Durvasa
0: Mahasapas Sampannudu Durvasudu.
1: One of penance.
0: Anti Durvasudu kudanu అంబరీషుని పాదాల పైన పడ్డాడు.
1: Such a mighty saint Durvasa fell at the feet of Ambarisha.
0: అంబరీషుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: Ambarisha was surprised.
0: ఏమిటి స్వామి, మీరు మహర్షులు, తపస్సంపన్నులు, నేను ఒక సామాన్యమైనటువంటి రాజును, ఇలాంటి వారి పైన మీరు ఈ విధమైనటువంటి బాధను వేయకూడదు.
1: Ambarisha said, O Saint Durvasa, you are a great saint, the one of penance. Why do you fall here? You shouldn't do that. It's not proper on your part.
0: నాకు తెలియక నిన్ను అనేక విధములుగా బాధ పెట్టాను.
1: I made you suffer without any knowledge.
0: నేను అహంకారం చేత నిన్ను కఠినమైనటువంటి మాటలు మాట్లాడాను.
1: Because of ego, I used harsh words.
0: భక్తుణ్ణి ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి మాటలే నా ఈ బాధకు మూల కారణము.
1: Because the harsh words I used to a devotee, I am put to suffering like this.
0: నన్ను క్షమించమని ప్రార్థించాడు.
1: He said, pardon me.
0: తక్షణమే అంబరీషుడు చేతులు జోడించుకొని, నారాయణ,
1: అంబరీష విత్ ఫోల్డెడ్ హ్యాండ్ సెడ్, నారాయణ,
0: నీవు దయామయుడవు,
1: యు ఆర్ వన్ ఆఫ్ కంపాషన్,
0: ప్రేమస్వరూపుడవు,
1: వన్ ఆఫ్ లవ్,
0: నీవు తలచుకుంటే ఏది కానటువంటిది లేదు,
1: దెన్ నథింగ్ హ్యాపెన్స్ వితౌట్
0: సర్వశక్తి సంపన్నుడవు,
1: గాట్ ఆల్
0: సర్వజ్ఞుడవు,
1: యు ఆర్ ఆల్
0: సర్వవ్యాపకుడవు,
1: యు ఆర్ ఆల్ పర్వేసివ్,
0: అనేక విధములుగా నారాయణుని వర్ణించి
1: వెంట ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్,
0: ఈ దుర్వాసుని క్షమించమని ప్రార్థించాడు.
1: అండ్ హీ ప్రేడ్ దట్ దుర్వాస టు బి పార్డన్.
0: ఆ ప్రార్థించిన మరుక్షణమే సుదర్శనము వెళ్ళింది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది ప్రేయర్ సుదర్శన వెంట.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటనగా,
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: పరమాత్ముడు కూడాను పరమ భక్తులకు దాసుడై ఉంటాడు.
1: ఇట్ మీన్స్ ఈవెన్ గాడ్ విల్ బి ఎ సర్వెంట్ టు ఎ డివోటీ.
0: కేవలం భక్తుని దగ్గర అతను అధికారి కాదు.
1: హి ఇస్ నాట్ ఇన్ అథారిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ డివోటీ.
0: అందువల్లనే ఇదే ఘట్టము హనుమంతుని యొక్క చరిత్ర ఎందు కూడాను ఉంటుండాలి.
1: ద సేమ్ సీన్ యుల్ ఫైండ్ ఇన్ ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
0: రాముడు దగ్గరకు వచ్చినప్పుడు దీనుడై నిలిచాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ ఇస్ వెరీ హంబుల్.
0: రావణుడు దగ్గరికి పోయినప్పుడు ధీరుడై నిలిచాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రావణ హీఈస్ ఎ వారియర్ అండ్ కరేజియస్ వన్.
0: అనగా నేను దీనుడను రాములకు మాత్రమే కాని మరొకరికి కాదు.
1: ఐఎమ్ వెరీ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ, నాట్ ఇన్ ఎవరీ ఎల్స్.
0: కనుకనే భగవంతుడు అనేక విధములైనటువంటి రీతి లోపల భక్తుణ్ణి రక్షిస్తూ తన యొక్క శక్తిని కూడా పెంపొందింపజేస్తూ వస్తుంటాడు.
1: గాడ్ విల్ బి ప్రొటెక్టింగ్ ద డివోటీస్ ఇన్ సెవెరల్ ది వేస్ అండ్ షోస్ హిస్ పవర్.
0: సద్గుణము, సదాచారము, సర్వసంగ పరిత్యాగము, సద్బుద్ధి, సద్విద్య, ఇలాంటివన్నీ కూడాను కేవలం భక్తికి లక్షణాలను కూడా నిరూపించాడు.
1: హి ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ ఆఫ్ డివోషన్ ఆర్ ద వర్చ్యూస్
0: చక్రవర్తి.
1: అంబరీష ఇస్ ఎన్ ఎంపరర్.
0: చక్రవర్తి అయినప్పటికీ,
1: దో హీస్ ఎన్ ఎంపరర్,
0: భక్తి ప్రపత్తుల్లో కూడాను అతను చక్రవర్తి.
1: హీఈస్ ఆల్సో ఎన్ ఎంపరర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్.
0: అలాంటి అంబరీషుణ్ణి రక్షించే నిమిత్తమై బ్రహ్మ విష్ణు ఈశ్వరులు కూడాను కేవలము శక్తిహీనుడైపోయారు.
1: వెన్ ఇట్ కమ్స్ మ్యాటర్ ప్రొటెక్టింగ్ అంబరీష,
0: బ్రహ్మవిష్ణు ఏమి చేయలేడు.
1: గాడ్ ఆల్సో కాంట్ ఎనీథింగ్.
0: భక్తి యొక్క శక్తి అంత గొప్పదిగా ఉంటుంటాయి.
1: దట్ ఈస్ ద మైటీ పవర్ ఆఫ్,
0: దానిని ఎవరు కూడా వర్ణించలేరు.
1: నో వన్ కెన్ నరే.
0: అవాంగ్మానస గోచరం,
1: ఇట్ ఈస్ బియాండ్ కాంప్రిహెన్షన్ అండ్ విజన్.
0: కానీ ఆ భక్తి యొక్క తత్వాన్ని ఈ కలియుగం నందు ఎవరు సరిగా గుర్తించడం లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి నో వన్ ఈస్ అండర్స్టాండింగ్.
0: భక్తిగా ఏదో పూజలు చేయటం, భజన చేయటం, వ్రతములు చేయటం ఇంత మాత్రంతోనే పోతున్నాం, అది కాదు భక్తి.
1: దే థింక్ డివోషన్ మెంట్ ఓన్లీ వర్షిప్ అండ్ భజన.
0: చిత్తములో భగవంతుని యొక్క రూపం హత్తుకొని పోవాలి.
1: God's form should be imprinted on your heart.
0: నీవు దేవుడు వేరు కాకూడదు.
1: You and God are not separate.
0: రెండింటి యొక్క ఏకత్వమే కావాలి.
1: There should be unity between the two.
0: అలాంటి నిజమైనటువంటి యొక్క విశ్వాసము ఈనాడు చాలా కరువైపోయినది.
1: Such faith is rare now.
0: ఆనాడు మహాభాగవతమునందు ఈ యొక్క చరిత్రలు ఎన్ని విధములైనటువంటి చరిత్రల్లో భగవంతుని యొక్క లీలాగుణగణ విశేషములను వర్ణిస్తూ వచ్చాయి.
1: Bhagavata started narrating the stories of God in varied ways.
0: Ambarishudu mahabhaktudu.
1: Ambarisha is a great devotee.
0: Adaniki Bhagavata Narayana namamu tappa anya namamulo tanledu.
1: He doesn't think of any other name other than God's name.
0: Tana kannulu chuchedi Narayanni.
1: What all he sees is Narayana.
0: Tana karnamulu vinedi Narayana yokka namasmaranani.
1: What all that he listens
0: tana palamulu kaligedi Narayana yokka sannidiki.
1: He goes towards
0: tana hastamulu chesedanta kuda Narayana yokka poojani.
1: With his hands he worships Narayana.
0: Kannulandeppudu karunya drushtiye.
1: The eyes is full of compassion.
0: Palukuleppudu muddulodukuchundu.
1: And he all smiles.
0: Nagumamu taniyandu amruta bhavame.
1: All his smiles on the face.
0: Kunayamandeppudu mudamugurchu.
1: And the heart
0: in Ambarishuni yokka దివ్యమైనటువంటి యొక్క కాంతులు అన్ని విధములకు కూడాను అన్ని ఇంద్రియములు కూడాను ప్రకాశిస్తూ వికసిస్తూ ప్రకటిస్తూ వస్తుంటాయి.
1: ద డివైన్ బ్రిలియన్స్ ఆఫ్ అంబరీష ఈజ్ మేనిఫెస్టింగ్ అండ్ ఇట్ ఈస్ షోన్ ఆల్ ఎవ్రీవేర్.
0: అతను తండ్రి వలె అధిక విద్యావంతుడే.
1: లైక్ ఫాదర్ ఈస్ హైలీ ఎడ్యుకేటెడ్
0: ఆ తండ్రికి మరొక తండ్రి వలె కూడా అధిక విద్యావంతుడే.
1: ఈస్ మోర్ ఎడ్యుకేటెడ్ దెన్ ఫాదర్.
0: నభకుడు అంబరీషుడు ఈ ముగ్గురు కూడాను తాత తండ్రి కుమారులు.
1: నాభకుడు నాభకుడు అంబరీషుడు నాభకుడు తాత గ్రాండ్ ఫాదర్
0: నాభకుడు తండ్రి
1: నాభకుడు ఫాదర్.
0: అతని జీవితం అంతా కూడా విద్యాభ్యాసమునందే గడుపుతూ వచ్చాడు.
1: హి స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ టైమ్ ఇన్ లెర్నింగ్.
0: గురుకులమునందే జీవిస్తూ వచ్చాడు.
1: హి లివ్డ్
0: మహా చక్రవర్తి
1: ఇస్ ఎన్ ఎంపరర్.
0: అనగా విద్య అనగా ఆ విధమైనటువంటి విద్య సుఖమును ఎరుగదు.
1: ఎడ్యుకేషన్ నో
0: సుఖము నాశించిన విద్య రాదు.
1: ఇఫ్ యు వాంట్ కంఫర్ట్ యు కెనాట్
0: విద్య అనగా ఏ విద్య
1: వాట్ సార్ట్ ఆఫ్
0: భౌతికమైనటువంటి విద్య కాదు.
1: ఇట్స్ నాట్ సెక్యులర్
0: ఆత్మ విద్య.
1: ఇట్ ఇస్ స్పిరిచువల్ ఆత్మిక్ నాలెడ్జ్
0: ఆధ్యాత్మిక విద్య.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: ఆధ్యాత్మిక విద్య. విద్యానామ్ అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెట్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఇట్స్ ఓన్లీ ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ స్పిరిచువల్.
0: నిజమైనటువంటి విద్య ఆధ్యాత్మిక విద్యనే.
1: ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ స్పిరిచువల్.
0: అది పెద్ద ఓషన్ వంటిది, సముద్రం వంటిది.
1: ఇట్ ఈస్ ఏ మైటీ ఓషన్.
0: ఈ లౌకిక విద్యలు అన్ని ఇప్పుడు నువ్వు కేవలం చిల్లర కాలువల వంటివి, నదుల వంటివి.
1: వరల్డ్ ఎడ్యుకేషన్ ఆర్ సింప్లీ ది లేక్స్ ఇన్ ది రివర్.
0: ఇవన్నీ కూడా నువ్వు నదీనాం సాగరోగతి అందులో చేరిపోయేటువంటివి ఇవన్నీ.
1: రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: కనుక ఆధ్యాత్మిక విద్య విద్య.
1: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ది ట్రూ ఎడ్యుకేషన్.
0: భౌతికమైన విద్యలతో పాటు
1: along with this world
0: ఆధ్యాత్మిక విద్యను అభ్యసించటం చేతనే అంబరీషుడు దైవ కృపకు పాత్రుడైపోయి మహర్షి శాపమును కూడాను త్యజించి తాను ధన్యుడైపోతూ వచ్చాడు.
1: అంబరీష ఆల్సో హాస్ లెర్న్డ్ ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ది సెక్యులర్ నాలెడ్జ్. దేర్ఫోర్ హీ కుడ్ బి రిలీవ్డ్ ఆఫ్ ద కర్స్ గివెన్ బై ది సెయింట్స్ ఆల్సో.
0: దుర్వాసుని యొక్క శాపం ఏమాత్రము పరిహారం కాదు.
1: ద కర్స్ గివెన్ బై దుర్వాస కెనాట్ బి టేకెన్ బ్యాక్.
0: కానీ అలాంటి దుర్వాసుని కూడాను లొంగింప చేసుకున్నది ఈ భక్తి ప్రపత్తి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డివోషన్ టు విచ్ దుర్వాస హెస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్.
0: భక్తికి మించినటువంటిది మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మచ్ మోర్ దాన్ డివోషన్.
0: దీని యొక్క శక్తి సామర్థ్యం గుర్తించినటువంటి మూర్ఖులు ఈ భక్తికి సమీపించటం లేదు.
1: ద ఫూలిష్ పీపుల్ ఆర్ నాట్ ఎనీవే నియర్ డివోషన్ బికాస్ దే హావ్ నో నాలెడ్జ్.
0: దీని యొక్క శక్తి సామర్థ్యం గుర్తించుకున్నా దీనిని వదిలి మరొక నిమిషం మరొక అడుగు కూడా ముందుకు వేయలేరు.
1: ఇఫ్ ఐ టోల్ యు అండర్స్టాండ్ ద పవర్ అండ్ ద కెపాసిటీస్ ఆఫ్ డివోషన్ యు విల్ నెవర్ లీవ్ ఇట్ ఎనీవే.
0: అమృతమైనా కూడా ఒక విధమైనటువంటి చప్పటి రుచి కనిపిస్తుంది, కానీ ఈ మధురమైనటువంటి భక్తి యొక్క తత్వం లోపల ఏమాత్రం కూడా మాధుర్యం మార్పు రాదు.
1: అమృత ఆర్ నెక్టార్ మే అట్ టైమ్స్ బి టేస్ట్లెస్ బట్ నథింగ్ హ్యాపెన్స్ టు దిస్ డివోషన్ విచ్ ఇస్ ఆల్
0: అమృతం అనేటువంటిది అంత మధురమైనటువంటిది.
1: దట్ ఈస్ సో స్వీట్.
0: ఈ ప్రేమామృతము దైవమునకు భక్తునికి రెండింటికి సంబంధించినటువంటిది మాత్రమే.
1: దిస్ లవ్ ఇస్ ఆల్ స్వీట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది డివోటెడ్ గాడ్. ఇది
0: నిజమైనటువంటి ప్రేమ.
1: దిస్ ఇస్ ట్రూ లవ్.
0: మిగిలినన్నింటి కూడాను ఇది కేవలము ఒక విధమైన అనురాగములు.
1: ద రెస్ట్ ఆర్ అటాచ్మెంట్స్.
0: ఈ అటాచ్మెంట్ కు ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్.
0: నేను భగవంతుని ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. ఏమిటి ఐ లవ్ యూ?
1: మెనీ సే ఐ లవ్ యూ ఐ లవ్ యూ.
0: లవ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ లవ్?
0: హెల్ప్ హెల్ప్.
1: అమృత ఆర్ నెక్టార్ మే అట్ టైమ్స్ బి టేస్ట్లెస్ బట్ నథింగ్ హ్యాపెన్స్ టు దిస్ డివోషన్ విచ్ ఇస్ ఆల్ స్వీట్.
0: అమృతం అనేటువంటిది అంత మధురమైనటువంటిది.
1: దట్ ఈస్ సో స్వీట్.
0: ఈ ప్రేమామృతము దైవం.

0: లా.
1: హెల్ప్ హెల్ప్ హెల్ప్ హెల్ప్ అంటే అసలు పిల్లలకి అంత హెల్ప్ అంటే ఏమిటో తెలియదు.
0: స్టూడెంట్స్ డోంట్ నో వాట్ హెల్ప్
1: పదాలు ఉపయోగపెడుతున్నారు. హెల్ప్ ఎవర్ హట్ నెవర్
0: దే మేక్ యూజ్ ఆఫ్ వర్డ్స్.
1: హెల్ప్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ హెల్ప్?
1: సహాయం చేయటము. ఏమిటి సహాయము?
0: రెండరింగ్ హెల్ప్. వాట్స్ దాట్?
1: ఏంటి సహాయం? ఇది ఎలాంటి సమయంలో చేయాలి సహాయము?
0: వాట్ టైం?
1: ఎవరికి చేయాలి సహాయం?
0: హూమ్ షుడ్ యు హెల్ప్?
1: ఎట్లా చేయాలి సహాయం? ఏ విధంగా మనం అనుభవించాలి సహాయం?
0: వాట్ వే యూ కెన్ హ్యావ్ ఇట్?
1: ఇది మనము సరిగా అర్థం చేసుకోవాలి.
0: దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ భాగవతం నందు కూడాను పాత్ర నెరిగి దానం చేయి అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ భాగవత
1: సహాయం కూడా ఎక్కడంటే అక్కడ ఎవరంటే వారికి చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ హెల్ప్ ఎనీబడి ఎనీవేర్ ఎవ్రీవేర్.
1: ఈ సహాయం చేయడానికి పూర్వం కూడా నువ్వు చింతించాలి.
0: బిఫోర్ హెల్పింగ్ యూ షుడ్ థింక్
1: ఎవరికి చేస్తున్నాను.
0: Whom are you helping?
1: ఎట్టి దానిని సహాయం చేస్తున్నాను.
0: What sort of help?
1: ఎట్ట చేస్తున్నాను.
0: How?
1: ఈ సహాయం చేత కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result when?
1: అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారణ చేయాలి.
0: You have to inquire clearly.
1: మూర్ఖుడి చేతికి కత్తి ఇస్తే అనేక ప్రమాదం సంభవిస్తాయి.
0: If you give a sword to a foolish man.
1: పిల్లవాడి చేతికి బంగారు కప్పు ఇస్తే చాలా ప్రమాదం అవుతుంది.
0: If you give golden cup to a child, his child will put to danger.
1: ప్రతి ఒక్క పనికి కూడా ఒక అర్హత కలిగి ఉండాలి.
0: So everything there should be deservedness.
1: అర్హత లేనటువంటి ఒక సహాయం కూడాను చాలా ప్రమాదమే చేస్తుంది.
0: Without deservedness even the help will lead to a danger.
1: Help help help అంటే అందరికి ఏది పడితే అదంత హెల్ప్ చేయకూడదు మనం.
0: Help doesn't mean helping in every sort.
1: ఎటువంటిది హెల్ప్ అనగా నీ హృదయాన్ని కదిలింపజేసేటువంటి దానికి సహాయం చేయాలి.
0: దట్ యువర్ హార్ట్ ఆల్సో షుడ్ మెల్ట్ అండ్ స్టార్ట్
1: విచారణ శక్తి లోపల ఇది 10 మందికి దేశానికి మంచిది అనేటువంటి విషయంలో సహాయం చేయాలి.
0: వెన్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హెల్ప్ టు మెనీ పీపుల్ యూ షుడ్ హెల్ప్.
1: కేవలం వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు సహాయం.
0: యూ షుడ్ నాట్ హెల్ప్ మీనింగ్
1: సేవ అనగా గుడ్ వర్క్ కాదు.
0: సర్వీస్ ఈజ్ నాట్ గుడ్ వర్క్.
1: నేను పరులకు సేవ చేస్తున్నాను అనుకోవటం కూడా సరైనటువంటి పదం కాదు.
0: ఇఫ్ యూ థింక్ యూఆర్ సర్వింగ్ అదర్స్ ఇస్ నాట్ సర్వీస్.
1: నేను పరులకు మంచి చేస్తున్నాను అనుకోవటం కూడా సరైనటువంటిది కాదు.
0: ఇఫ్ యూ సే యూఆర్ డూయింగ్ గుడ్ టు అదర్స్
1: గుడ్ వర్క్ కంటే గాడ్ వర్క్ అంటే చాలా సహాయం.
0: ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ గుడ్ వర్క్ బెటర్ యూ సే గాడ్ వర్క్.
1: అది నిజమైన సేవ.
0: దట్ ఈస్ టు సర్వ్.
1: ఏది చేసినా గాడ్ వర్క్ గాడ్ వర్క్ గాడ్ వర్క్ అది చేసినప్పుడు అది నిజమైనటువంటి సేవ.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ టేక్ ఇట్ ఎస్ గాడ్స్ వర్క్ దట్ ఈస్ టు

0: సజ్జనులకు మనం సేవ చేయాలి.
1: యూ షుడ్ హెల్ప్ దోస్ పీపుల్ వర్చ్యూస్ పీపుల్.
0: ఎవరో దుష్టులంతా కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తున్నారు,
1: వాళ్ళకి
0: మనం సహాయం చేయటమా?
1: Should you help them?
0: కాదు కాదు. వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి?
1: What is they are doing?
0: వాడు సరైనటువంటి పని చేస్తున్నాడా లేదా?
1: Are they doing acting
0: properly? వాడు సరైన పని చేస్తే నీవు సహాయం చేయాలి.
1: If their actions are proper, help.
0: ఎవరో ఒకరు ఇంకొకరిని పట్టుకుని కొడుతుంటే నీవు వాడికి సహాయం చేయటమా?
1: When one person is beating the other, are you going to help him?
0: కనుక సహాయం అనేటువంటిది సరైనటువంటి విచారణ చేసి సహాయం చేయాలి.
1: You have to discriminate while helping others.
0: ఇప్పుడు ఎవరో ఒకరు వస్తుంటారు.
1: One person is coming.
0: నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి అంటారు.
1: ఐ వాంట్ మనీ.
0: ఎందుకు నా నీకు డబ్బు అని ప్రశ్నించాలి?
1: యూ షుడ్ క్వశ్చన్ వై మనీ.
0: ఆకలి వేస్తుండాలి అంటారు.
1: ఐఎమ్ హంగ్రీ.
0: ఆకలి వేస్తుంటే అన్నం పెట్టు, డబ్బు ఇవ్వద్దు.
1: ఇఫ్ హిస్ హంగ్రీ ఫీడ్ హిమ్, డోంట్ గివ్ మనీ.
0: నీవు ఆకలి వేస్తుందన్నప్పుడు అన్నం పెట్టు, తిను.
1: వెన్ హిస్ హంగ్రీ గివ్ హిమ్ ఫుడ్, మేక్ హిమ్
0: ఈట్. కావస్తుంది అన్నము,
1: ఫుడ్.
0: అన్నం వదిలి డబ్బు కావాలనుకోవటం ఏంటి?
1: వాట్ ఈస్
0: అలాంటి వాడికి సాయం చేయకూడదు.
1: నెవర్ హెల్ప్ సచ్ ఎ వన్.
0: ఆకలి అయితే అన్నం పెట్టు.
1: ఈ సంగరికి చలైతే
0: గుడ్డలు ఇచ్చేసేయి.
1: ఆర్ గివ్ క్లోత్స్.
0: రోగం వస్తే మందులు ఇచ్చేసేయి.
1: హి మెడిసిన్.
0: కానీ డబ్బులు ఇవ్వకూడదు.
1: బట్ డోంట్ గివ్ హిమ్ మనీ.
0: ఈ డబ్బులు ఇవ్వటం వల్ల ఏమి చేస్తుంది? వాడు ఏదో ఇంటికి వెళ్తాడు, తాగుతాడు, ఒక దుర్వ్యసనంలో మునిగిపోతాడు.
1: వెన్ యు గివ్ మనీ వాట్ హ్యాపెన్స్? హి గోస్ హోమ్ అండ్ హి డ్రింక్స్ అండ్ స్పెండ్స్ టైమ్ ఇన్ ఆల్ వైసెస్.
0: ఆ విధంగా చేయటం వల్ల నీ సహాయం వానికి చెడ్డదైపోయింది, కానీ మంచిది కాలే.
1: సో యో హెల్ప్ ఇన్ దాట్ వే టర్న్ బ్యాక్.
0: నీవు హెల్ప్ చేసినట్టు కాదు, హర్ట్ చేసినట్టు అయిపోతుంది.
1: యు హావ్ నాట్ హెల్ప్ హియర్, యు హావ్ హర్ట్ హిమ్.
0: కనుకని ఈ సహాయంలో కూడా మనం చక్కని విచారణ చేయాలి.
1: సో వైల్ హెల్పింగ్ యూ హావ్ టు డిస్క్రిమినేట్ ప్రాపర్లీ.
0: కనుక ఎవరికి ఏ విధమైన రీతిలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రశ్నించుకోవాలి.
1: యూ హావ్ టు క్వశ్చన్ వేర్, వెన్, హౌ టు హెల్ప్.
0: ఇది సహాయం, సేవ.
1: This is service.
0: సేవ అనగా ఏమిటి?
1: What is service?
0: కేవలం ఎవరికో నేను మాస్టర్, వాడు చేయించుకుంటున్నాడని కాకూడదు.
1: You should not think that you are master, other one is recipient.
0: ఒకానొక వ్యక్తి సేవ చేసే నిమిత్తమై ప్రవేశించాడు.
1: A person came there to serve.
0: నేను దాసుడను.
1: I am the servant.
0: దాసత్వం లోపల ఉండినటువంటి ఒక దివ్యత్వము మరి

0: నేను ఎవరి విధంగా దాసానుదాసుడు కావాలి.
1: లెట్ మీ బి సర్వెంట్ టు ద సర్వెంట్స్.
0: సర్వెంట్ కు సర్వెంట్ గా ఉండాలి.
1: ఐ షుడ్ బి సర్వెంట్ టు ద సర్వెంట్స్.
0: అనగా ఏమిటి? అహంకారం అణగదొక్కుకోవటమే ఈ సేవకు సరైనటువంటి యొక్క గంభీరము.
1: ది ఎయిమ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ టు బి ఈగోలెస్.
0: అహంకారంగా ఉండినటువంటి వాడు సేవ చేయలేడు.
1: ద వన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ కెనాట్ సర్వ్.
0: సేవ చేసేటువంటి వాడికి అహంకారం ఉండదు.
1: ద వన్ హూ సర్వ్స్ కెన్ నెవర్ బి ఈగోయిస్టిక్.
0: కనుకని అహంకారాన్ని చంపుకోవటంలో కూడా సేవలో ఉండినటువంటి ఫలితమే.
1: దేర్ఫోర్ కిలింగ్ వన్స్ ఓన్ ఈగో ఇస్ ద రిజల్ట్ ఆఫ్ సర్వ్.
0: ఈ సేవ నీ అహంకారాన్ని చంపివేస్తుండాలి.
1: బికాస్ సర్వీస్ కిల్స్ యువర్ ఈగో.
0: అలాంటి మార్గంలో నీవు సేవలో ప్రారంభించు.
1: So in that way you start serving.
0: సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing else beyond service.
0: హనుమంతుడు కూడాను లంకలో ప్రవేశించాడు.
1: హనుమాన్ స్టెప్డ్ ఇంటూ లంక.
0: ఈ వింతకోతిని చూచి లంక రాక్షసులందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు.
1: ఆల్ డెమన్స్ వర్ వాచింగ్.
0: ఇంతకు పూర్వం లంకలో కోతులను ఎప్పుడూ వాళ్ళు చూడలేదు.
1: దే హావ్ నాట్ సీన్ మంకీ బిఫోర్.
0: ఎందుకనగా చుట్టూ సముద్రం ఉంటుండాలి. ఈ సముద్రాన్ని దాటిపోయేటువంటి కోతులు ఎక్కడున్నాయి?
1: బికాస్ లంక ఇస్ సరౌండెడ్ బై ఓషన్ ఆల్ అరౌండ్. నో మంకీ రీచ్.
0: ఏనాడు కూడా ఈ కోతిని చూడలేదు.
1: They never saw any monkey.
0: అందరు చూస్తున్నారు ఆశ్చర్యంగా.
1: They were all
0: వింత రూపం మనకు కనిపిస్తుంటున్నదని అనుకున్నారు.
1: They were watching this peculiar mysterious
0: form. అది వీళ్ళందరినీ చూసి నవ్వుతూ ఉండాలి.
1: And the monkey started smiling.
0: రాక్షసుని చూసి వెక్కిరిస్తుండాలి.
1: He started making fun of the demons.
0: అందులో ఒకరు ప్రశ్నించాడు.
1: One question.
0: ఎవరు నీవు?
1: Who are you?
0: దాసోహం కోసలేంద్రస్య. నేను ఎవరనుకుంటున్నారా? నేను గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు కాదు, దాసాను దాసుడును. దాసులు రామచంద్రుని యొక్క దాసుడును అన్నాడు.
1: వాట్ ఇస్ ద రిప్లై? హి డజంట్ సే దట్ ఐ యామ్ మ్యాన్ ఆఫ్ వర్చ్యూస్.
0: విధమైనటువంటి వినయమును ప్రకటించడం చేతనే రామకార్యాన్ని దిగ్విజయం గావిస్తూ వచ్చాడు.
1: హి సెడ్ ఐ యామ్ ది సర్వెంట్ ఆఫ్ రామచంద్ర, దేర్ ఫోర్ హి హస్ మేడ్ ఫుల్ఫిల్ ద టాస్క్.
0: రామార్జునులను శిరసా వహించడానికి మొట్టమొదట మనం సరైనటువంటి యొక్క స్థితిలో నిలిచాలి. అహంకార నిర్మూలం కావాలి.
1: టు ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ రామ వి షుడ్ కిల్ అవర్ ఈగో.
0: విధేయతను మనం ప్రకటించాలి.
1: వి షుడ్ హ్యూమిలిటీ.
0: ప్రకటించడం మాత్రమే కాదు, ఆచరించాలి.
1: నాట్ మీల్ ఎక్స్ప్రెస్, వి షుడ్ యాక్ట్.
0: ఈ విధమైనటువంటి వినయ విధేయతను మనం నిరూపించినప్పుడే నిజమైనటువంటి దాసులుగా ఉంటాము.
1: వెన్ యూ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ,
0: ఇంతటి గొప్ప విద్యావంతుడను, ఇంతటి గొప్ప శ్రీమంతుడను, ఇంతటి గొప్ప అధికారిని, ఈ విధమైనటువంటి ఎంతకాలం ఈ అధికారములు?
1: యు మే థింక్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్, హౌ లాంగ్.
0: ఇది రిటైర్డ్ అయిపోయేటువంటి సమయము.
1: ఇస్ ఇట్ టైమ్ ఆఫ్ రిటైర్మెంట్?
0: సంపద చూస్తామా అంటే
1: ద వెల్త్
0: మంచు మించినట్టుగా ఉంచుతుంది, తక్షణమే చీకటి ప్రారంభమవుతుంది.
1: ఇట్ జస్ట్ డిసపియర్స్ లైక్ లైట్.
0: కారే రాజులు రాజ్యమును కలగరే, గర్వోన్నతిని పొందరి వారేరి?
1: డోంట్ యూ హ్యావ్ కింగ్స్ దట్ రూల్ ది కింగ్డమ్స్? వాట్ హ్యాపెన్ టు దెం?
0: ఎంతమంది రాజులు ఏలారు ఈ రాజ్యాన్ని?
1: సో మెనీ కింగ్స్ రూల్ దిస్ కింగ్డమ్.
0: వారందరూ
1: వాట్ హ్యాపెన్ టు దెం?
0: ఎక్కడ పోయారు?
1: వేర్ ఆర్ దే?
0: ఏ నాటికి సిరి సంపద ఉండేటువంటివి కాదు.
1: దే డోంట్ హ్యావ్ వెల్త్ విత్ దెం.
0: కానీ
1: బట్
0: సద్గుణం మాత్రం శాశ్వతంగా ఉంటుంటాడు.
1: బట్ దేర్ వర్చ్యూస్ క్వాలిటీస్ రిమైన్ పర్మనెంట్.
0: అంబరీషుడు పోయి ఎంత కాలమైంది?
1: అంబరీష
0: అతని యొక్క కీర్తి ప్రపత్తినంతా ఈనాటి కూడా జగత్ వ్యాప్తిగా వెలుగుతూ ఉన్నాయి.
1: బట్ హిస్ నేమ్ అండ్ ఫేమ్ రిమైన్ నౌ షైనింగ్.
0: సద్గుణములను మనం పెంచుకున్నప్పుడు శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతాం.
1: సో వెన్ వీ డెవలప్ వర్చ్యూస్ విల్ హావ్ పర్మనెంట్ రెప్యుటేషన్.
0: కనుక అధికారములు, పదవులు, ఆస్తులు, పాస్తులు ఇవి శాశ్వతాలు కాదు.
1: సో ఇట్స్ నాట్ అథారిటీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ వెల్త్ దట్
0: పర్మనెంట్. పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘాలు.
1: పాసింగ్ క్లౌడ్.
0: ఈ సత్యాన్ని అంబరీషుడు గుర్తించాడు.
1: దిస్ ట్రూత్ ఇస్ రికగ్నైజ్డ్ బై
0: అంబరీష. జగత్తులో ఏది కూడా శాశ్వతమైనటువంటిది లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇస్.
0: ఏది కూడా సుఖాన్ని అందించేటువంటిది లేదు.
1: నథింగ్ కన్ఫర్స్.
0: ఏది కూడా శాంతిని అందించేటువంటిది లేదు.
1: నథింగ్ కన్ఫర్స్.
0: శాంతిని సుఖమును భగవంతుని యొక్క సన్నిధి.
1: పీస్ అండ్ బ్లెస్ లై ఇన్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ది డివైన్.
0: రాజా కావలసిన ఆభరణాలు అందించాడు త్యాగరాజుకు.
1: కింగ్ గేవ్ లాట్ ఆఫ్ జ్యువెలరీ టు త్యాగరాజ.
0: నిధి చాలా సుఖమా? ఈశ్వర సన్నిధి చాలా సుఖమా? నిజముగా తెలుపు మనస అన్నాడు.
1: ఓ మైండ్ టెల్ మీ, ఇస్ ఇట్ ద వెల్త్ ఆర్ ద ప్రాక్సిమిటీ టు లార్డ్ దట్ గివ్స్ ద బ్లెస్?
0: ఓ మనసా, ఏది శాశ్వతం?
1: ఓ మైండ్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క కదిలిపోయే మేఘములు.
1: దిస్ ఆర్ ఆల్ వరల్డ్లీ పాసింగ్ క్లౌడ్స్.
0: అయితే ఉండినంత వరకు దీన్ని అనుభవించాల్సింది.
1: హౌఎవర్ సో లాంగ్ దే
0: ఆర్, త్యజించడానికి వీలు కాదు.
1: వి డోంట్ నీడ్ టు
0: గివ్. అయితే దేనికి త్యజించాలి?
1: వాట్ ఇస్ టు బి సక్రిఫైస్?
0: దైవానికి సర్వము త్యజించాలి.
1: వి హావ్ టు సక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
0: కనుకనే దైవం సన్నిధి మనం చేయాలనుకున్నప్పుడు క్రమక్రమేణ మన బాధ్యతలను క్రమక్రమేణ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: వీ షుడ్ హావ్ లెస్ లగేజ్, రిడ్యూస్ అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ.
0: నీ బాధ్యతలు క్రమక్రమేణ తగ్గించుకో.
1: రిడ్యూస్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: వయసు పెరిగే కొలది కూడా నువ్వు ఆశలు పెంచుకోకూడదు.
1: యాజ్ యువర్ ఏజింగ్ డోంట్ హావ్ మోర్ డిజైర్.
0: ఆశలే మనల్ని మోసంలో ముంచుతుండాలి.
1: ఓన్లీ డిజైర్ దట్ విల్ డిసీవ్ యూ.
0: ఇంతకంటే మోసగాళ్ళు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ వన్ హూ చీట్స్.
0: ఎంత ఆశిస్తున్నామో ఈ ఆశలే మనకు చాలా మోసంగా మారుతుండాయి.
1: యువర్ ఓన్ డిజైర్స్ విల్ చీట్ యూ.
0: కనుక మన యొక్క డిజైర్సే మన అశాంతికి మూల కారణము.
1: డిజైర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: మన యొక్క త్యాగమే మన శాంతికి ఆధారము.
1: సాక్రిఫైస్ ద బేసిస్ ఫర్ పీస్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందాలనుకున్నప్పుడు ఒక విధమైనటువంటి యొక్క హృదయములో పవిత్రమైన భావములు ఆవిర్భవించాలి.
1: Therefore, every human being, in order to have divinity, should have sacred heart.
0: Bhakti lekapoyina parvaledu, kani divya bhavame bhakti.
1: You may not know devotion. The divine feeling is devotion.
0: Help aneetvanti paramulku innu arthamlu untunnayi.
1: The word help has so many meanings.
0: Annintikini manam help anu upayoginchukokoddu.
1: We should not use this word help.
0: Ee help aneetvantidi,
1: the help
0: ee samajam nunde kaaka,
1: not only in society.
0: థాట్స్ ఎందే కాక,
1: నాట్ ఓన్లీ థాట్,
0: ప్రవర్తన ఎందే కాక,
1: ఇన్ యాక్షన్,
0: దృష్టి ఎందే కాక,
1: నాట్ ఓన్లీ లుక్,
0: శ్రవణం అందే కాక, చేతులు ఎందు కూడాను ఈ యొక్క హెల్ప్ ను మనం ప్రయోగించాలి.
1: యు కెన్ ఆల్సో హెల్ప్ విత్ యువర్ హ్యాండ్స్.
0: ఎలాంటి హెల్ప్?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్?
0: త్రికరణ శుద్ధితో చేసేటువంటి హెల్ప్. హెల్ప్
1: దట్ వాట్ యు డూ విత్ ది ప్యూరిటీ ఇస్ ద రియల్ హెల్ప్.
0: ప్రేమ చేత,
1: విత్ లవ్,
0: దయ చేత,
1: కంపాషన్,
0: సానుభూతి చేత,
1: సింపతి,
0: మన చేతిని ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ యువర్ హ్యాండ్.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: ఒక వృద్ధురాలు,
1: an old lady,
0: మహాత్యాగురాలు,
1: one of sacrifice,
0: ఆమె చీకటి పడిన తక్షణమే అది వర్షాకాలము, చల్లగా గాలి వీస్తుండేటువంటి సమయము.
1: ఇట్ వాస్ డార్క్, ఇట్ వాస్ ఎ రెయినీ టైమ్, దేర్ ఇస్ కూల్ బ్రీజ్ ఆల్ అరౌండ్.
0: ఒక చిన్న బండి లోపల కొన్ని రగ్గులంతా వేసుకునేది, అందరూ నిద్రపోయిన తర్వాత తను ప్రతి ఒక్క రోడ్డులోన ప్రయాణం చేస్తూ పోయేది.
1: He used to bring the cart load of rugs and used to go by pass by the street every day.
0: ఆ ఫుట్పాత్ పైన పండుకునేటువంటి వాడు చలిగా చాలా ఒణుకుతూ ఉండేటువంటి వాడు.
1: He finds so many people lying on along the footpath
0: shivering. చూచేది, ఒక్కొక్క రగ్గు వాడి పైన వేసేది, వెళ్ళిపోతుండేది. తను కూడా చూచలేదు ఎవరిని.
1: Watching the shivering people there along the footpath, he used to distribute the rugs to them.
0: ఆ విధంగా చలిగా ఉడుకుతున్నటువంటి వారి పైన ఆ రగ్గును కప్పేది, తాను వెళ్లిపోతుండేది.
1: దోస్ పీపుల్ హూ కుడ్ బేర్ దిస్
0: క్రమక్రమేణా కూడా ఊర్లో ఉన్నటువంటి ప్రజలకంతా తెలిసింది.
1: దిస్ ఇస్ నోన్ టు పీపుల్ దేర్ ఇన్ దట్ టౌన్.
0: కేవలము ఎంత అహంకార రహితంగా చేస్తుందది.
1: ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఈగోలెస్నెస్.
0: ఇది కేవలం ఫలాపేక్షతో చేసేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ డన్ ఇన్ ఎక్స్పెక్టేషన్.
0: నిజమైనటువంటి ఒక హృదయం కరిగి చేస్తుండాలి ఈ యొక్క వృద్ధురాలు.
1: షీ హాస్ డన్ బికాస్ ఆఫ్ హర్ హార్ట్ మెల్ట్.
0: ఈమెకంటే హెల్ప్ చేసేటువంటి వారు జగత్తులు ఎవరున్నారు అనుకుని ఊర్లో టాక్ అంతా బయలుదేరింది.
1: ద హోల్ పీపుల్ టాక్డ్ అరౌండ్ థింకింగ్ దట్ దేర్ ఇస్ నో వన్ ఎల్స్.
0: ఆ విధంగా మాట్లాడేటువంటి సమయం చూసుకుని ఆమె బజార్లో పోవాలంటే ముసుగు వేసుకుని తల క్రింది కొంచుకొని పోయేటువంటిది.
1: అండ్ ఎవ్రీబడి టాకింగ్ ఆఫ్ హర్ ఇన్ ఆల్ ప్రైజ్ యూజ్ టు మూవ్ అబౌట్ విత్ ద వెయిల్ ఆన్ హర్ ఫేస్.
0: ఒక విద్యార్థి ఎదురేగాడు.
1: ఎ స్టూడెంట్ కేమ్ ఇన్ ఫ్రంట్.
0: అవ్వా, మీరు ఇంత ఉపకారమైనటువంటి పనులు చేస్తున్నారే, మీరు ఎందుకు తల ఎత్తి తిరగటం లేదు, తల ఉంచుకొని పోతున్నారే అని ప్రశ్నించాడు.
1: ఎ స్టూడెంట్ ఆస్క్, ఓ గ్రాండ్ మదర్, వెన్ యు ఆర్ సర్వింగ్ ఎ లాట్, వై డోంట్ యు హోల్డ్ యువర్ హెడ్ హై.
0: నాయన అని హెల్ప్ ఎవరికి నేనేమి చేయటం లేదే.
1: షీ సెడ్, వాట్ హెల్ప్, ఐఎమ్ నాట్ హెల్పింగ్ ఎనీబడీ.
0: అయ్యో, చలికి బాధపడేటువంటి వారికి అంతకుండా రగ్గులు కప్పిపోతున్నావు కదా అని అడిగాడు.
1: ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్ ది రగ్స్ టు దోస్ పీపుల్ హూ కుడ్ నాట్ బేర్ దిస్ కోల్డ్.
0: నాయన, భగవంతుడు ఎన్నో చేస్తున్నాడు. మానవునికి రెండు చేతులు ఇచ్చాడు. ఈ రెండు చేతులు నిండుకు పని చేయమని చెప్పాడు. కానీ నేను చేసేది ఒక చేతితోనే చేస్తున్నాను. ఇంకా భగవంతుడు ఇచ్చినటువంటి రెండు చేతులతో కూడా చేయలేకపోతున్నాను. నేను ఎట్ట తలెత్తుకుని తిరిగేది? ఇది నాకు చాలా అవమానంగా ఉంటుండాలన్నది.
1: షీ సెడ్, గాడ్ ఈస్ డూయింగ్ ఎ లాట్. హీ హాస్ గివెన్ టూ హ్యాండ్స్, బట్ ఐఎమ్ ఓన్లీ హెల్పింగ్ విత్ వన్ హ్యాండ్. ఐఎమ్ నాట్ డూయింగ్ విత్ అదర్ హ్యాండ్.
0: రెండు చేతులతోనే నేను దానం చేసినప్పుడు అప్పుడు నేను తలెత్తుకుని తిరగచ్చు.
1: If I serve with both the hands, I can hold my head high.
0: Kani inka oka chettune chestunnanu nayana.
1: I am serving with one hand.
0: Kani bhagavantudu inka naaku prasadinchaledu.
1: But God has not conferred me.
0: Ee rendu chettulto kodunu ee seva chesetunte anugrahaniki ee naadu prasadistha appude nenu aanandanga tilugutanu.
1: That day when I receive his grace such that I can serve with both hands.
0: Danam undi kodanu. Danam cheyinatunte oka moorkulu entha mandi leru jagatulo.
1: There are people who have lot but yet they don't serve.
0: Edaina bazaariki pote,
1: when you go to bazaar,
0: note chetlo chevulo jobulo pettukoni poru.
1: They don't go to the market with the currency in note in the pocket.
0: Jobulo pettukoni potaru.
1: They take only small change.
0: Evaranu pichigalaithe edo rendu paisalu ichi pampistadu.
1: They send only paisas. They small change.
0: Chinna udaharanam,
1: a small example.
0: Monna Bombayi ki veldam memu.
1: The other few days back, Bhagwan visited Bombay.
0: Bombayi nunchi edo oka city ki povas vachindi oka karyakramamlo.
1: Bhagwan was to participate in a meeting there in the city.
0: Akkada oka signal stop untundi.
1: There is a signal post there.
0: అక్కడ రెడ్ లైట్ వచ్చేటప్పటికి కారు నిలిచవలసి వస్తుంది.
1: బికాస్ రెడ్ లైట్ దేర్
0: ఈ కారు నిలిచేటప్పటికి బిచ్చగాళ్ళంతా రెండు ప్రక్రియ కూడా వచ్చారు.
1: When the car stopped, the beggar surrounded the car.
0: నేను చెప్పాను ఇందులాష వారికి ఏమైనా ఇచ్చేసి పాపం చిన్న బిడ్డను ఎత్తుకుని వచ్చింది అన్నాను.
1: భగవాన్ సెడ్ ఇందులాష గివ్
0: నాకు జోబు లేదు, నాకు డబ్బు లేదు.
1: He said, I have no pocket, I have no money.
0: నీవు ఇవ్వమని చెప్పని చెప్పాను.
1: He said, you give money.
0: ఆయన ఒక రూపాయి తీసుకుని ఒకరికి ఇచ్చాడు.
1: He gave 1 rupee to one.
0: ఆ బిచ్చగాడు ఏం చెప్తున్నాడు తెలుసా?
1: Do you know what that beggar said?
0: సార్, ఈ రూపాయికి రొట్టి కూడా రాదు, నీవే తీసుకో అని కారులోకి పారేశాడు.
1: He said, with this rupee I don't get the bread, better you keep it yourself.
0: ఈనాటి బిచ్చగాళ్ళు రూపాయి నోట్లు 5 రూపాయల నోట్లు కూడా ఒప్పుకోవటం లేదు. అలాంటి పరిస్థితిలో కాసులు వేసుకుని పోతే దానం చేసినట్టు అవుతుందా? అది కూడా కొంతమంది చెల్లని కాసులు వేసుకుని పోతుంటారు.
1: Beggars today, they don't accept 1 rupee or 5 rupee note. How do you expect them to
0: అది కాదు మనం చేయవలసినటువంటిది. మనం ఈ ధనం ఎక్కడి నుంచి సంపాదించాం?
1: Where from you got all this money?
0: కూలివారు అనగా వర్కర్స్, మధ్య క్లాస్ వాళ్ళు, వీళ్ళందరూ మనకు సహాయం చేయటం వల్లనే మనం ఇంత ధనం సంపాదిస్తూ వచ్చాం.
1: You could have wealth because of the labor in the middle class.
0: ఒక పెద్ద ఇండస్ట్రీస్ వాడు ఉంటాడు,
1: ఇండస్ట్రీ
0: దగ్గర దండిగా డబ్బు ఉంటాడు.
1: There's a lot of wealth.
0: ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got?
0: ఆ వర్కర్స్, ఆ యొక్క మిడిల్ క్లాస్ పీపుల్స్, ఈ యొక్క ఆఫీసర్స్, వీళ్ళందరూ సహకారం లేకుండా ఇతను ఇంత డబ్బును ఎట్లా ప్రోగు చేసుకున్నాడు?
1: ఇండస్ట్రియలిస్ట్ కెనాట్ ఎర్న్ మనీ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ద లేబర్
0: ఈ ధనమును పొందగలిగినాను. వారికి తగినటువంటి త్యాగం చేయాలి, వారికి తగినటువంటి ఉపకారం చేయాలి, వారికి తగినటువంటి అనుకూలం చేయాలి.
1: As you received money from them, you have to help them, you have to serve them, provide conveniences.
0: లేదు, నేను ధనవంతుడని గర్వపడుతున్నాడే కానీ కించిత్తైన కూడా త్యాగం లేదు ఈ కలియుగంలో.
1: You are egoistic because of your wealth, you don't sacrifice.
0: దీనిని పురస్కరించుకునియే నా కర్మణ నా ప్రజాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, త్యాగం చెయ్యాలని చెప్పారు.
1: Therefore it is said you must sacrifice.
0: నీలో ఎంత ఉందో నీకు ఉన్నించుకుని నీకు కావలసినంత ఉంచుకో, తర్వాత ఇతరులకు దానం చేయి.
1: కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్, రెస్ట్ యు షేర్.
0: ఇది నిజమైనటువంటి యొక్క మానవుని యొక్క తన యొక్క సహజము.
1: దిస్ షుడ్ బి ది నేచురల్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: హస్తస్య భూషణం దానం.
1: ఇట్ ఓన్లీ జ్యువెల్ టు ది హ్యాండ్ ఇస్ చారిటీ.
0: సత్యం కంఠస్య భూషణం.
1: ఇట్ ఓన్లీ ట్రూత్ జ్యువెల్ టు ది టంగ్.
0: శ్రోత్రం కంఠస్య ధర్మం.
1: ఇట్ ఓన్లీ ది జ్యువెల్ టు ది ఇయర్ ఇస్ ద సీక్రెట్ టెక్స్ట్.
0: భూషణం కై కిం కరోతి భూషణం.
1: What else?
0: దీనికంటే మించినటువంటిది ఏమిటి?
1: Do you find any other jewelry?
0: మనకు కావలసినటువంటి అలంకారం ఏమిటి?
1: What is that we need?
0: నగల అలంకారము కాదు, కాదు, సత్యమే గొంతునకు అలంకారము.
1: Is only the truth that is the jewel to this throat.
0: త్యాగమే దానమే చేతికి అలంకారము.
1: Is only charity that is the jewel to the hand.
0: చెవులకు అలంకారము వజ్రాల కమ్మలు కాదు.
1: The ornament to the ear is not the ear.
0: Dharmamu bhagavat namamunu shravanam cheyatame chevulaku alankaram.
1: Listening to the God's name is the decoration.
0: Ee minchina alankaram manaki em kavali?
1: What else you need?
0: Idi nijamainatundi yokka tyagamu.
1: This is true sacrifice.
0: Kanuka
1: so
0: manavulandaru kudanu
1: all human beings
0: ekatma bhavamuga అభివృద్ధి పరుచుకొని దివ్యాత్మ తత్వాన్ని చింతించి మానవత్వానికి తగినటువంటి తోడ్పాటులో మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ స్టెప్ ఇన్ హ్యూమన్ యాక్టివిటీ.
0: మన మానవతా ధర్మమును మనం ఏమాత్రం కూడా కోల్పోకూడదు.
1: వీ షుడ్ అప్హోల్డ్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవతా విలువను ఏమాత్రం కూడా విసర్జించకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ అప్ హ్యూమన్
0: క్వాలిటీ. మానవుడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యు హ్యూమన్.
0: మానవతా గుణములు లేకుండా మానవుడని ఏ విధంగా చెప్పగలం?
1: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ హ్యూమన్?
0: ఈనాటి మొట్టమొదటి హ్యూమన్ వాల్యూ, హ్యూమన్ వాల్యూ, మానవతా గుణం.
1: సో హ్యూమన్ వాల్యూ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ మానవతా గుణం ఎక్కడ పెరుగుతుంది?
1: వేర్ డు దే గ్రో?
0: ఒక విత్తనమును భూమిలో పెడితే మొక్కగా వస్తుంది.
1: When you sow the seed in the soil, it germinates.
0: కానీ ఒక టిన్నులో పెడితే మొక్కగా వస్తుందా?
1: But if you put it in the tin, will it grow?
0: రాదు.
1: No.
0: కనుక ఈ మానవతా గుణం ఎక్కడ పెరుగుతుంటే ఆధ్యాత్మికమైనటువంటి సాయిల్లోనే ఇది పెరుగుతుంది.
1: Spiritual values grow in the soil of spirituality.
0: ఈ ఆధ్యాత్మికమైనటువంటి చక్కని మట్టి, బలమైనటువంటి మట్టి, సారమైనటువంటి మట్టి లేకపోతే ఈ ఆధ్యాత్మికం దీంట్లో ఏమాత్రం కూడా మానవత్వం పెరగదు.
1: When there is no wetland of spirituality, you cannot expect human values.
0: మానవతా విలువ పెరగాలంటే దివ్యమైన భావంలోనే పెరగాలి.
1: Human values can develop only in divine
0: ప్రేమ అనేటువంటి యొక్క హృదయము చక్కని సారవంతమైనటువంటి భూమి.
1: The heart with the divine love is a wetland.
0: ఆ హృదయంలో నీవు నాటుకోవాలి.
1: Better you sow there.
0: అందువల్లే అంబరీషుడు.
1: So అంబరీష.
0: ఎన్ని విద్యలు చదివినప్పటికీ.
1: In spite of all knowledge.
0: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ.
1: All parts.
0: ఎన్ని విధమైన ధనకనక వస్తు వాహనాదులో తొలుతూగుతుండినప్పటికీ.
1: With all the wealth.
0: సర్వమును త్యజించాడు.
1: He sacrificed all.
0: నాకు కావలసినటువంటి దైవమే.
1: What I want is God.
0: నా లక్ష్యము అదియే.
1: That's my aim.
0: లక్ష్యాన్ని మార్చకూడదు.
1: I don't change my aim.
0: కానీ ఈనాటి విద్యార్థులు లక్ష్యాన్ని దినమునకు 100 పర్యాయములు మారుస్తుంటారు.
1: But modern students change their aims and objectives 100 times a day.
0: కాదు కట్ట కడపటికి శ్వాస వరకు కూడాను మన లక్ష్యాన్ని మార్చకూడదు.
1: లాస్ట్ బ్రెత్ యూ షుడ్ నాట్ చేంజ్ యువర్ ఎయిమ్.
0: లక్ష్యము లక్ష్యంలోనే ఉంటుండాలి.
1: యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్.
0: ఎన్ని విధమైనటువంటి యొక్క బాధలు సంభవించినప్పటికీ
1: యూ మే హావ్ మెనీ సఫరింగ్
0: దానికి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: అది నిజమైన మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: అంబరీషునికి ఎంత బాధలు కలిగాయి.
1: అంబరీష సఫర్డ్.
0: దుర్వాసుడు శపించటం చేత ఎన్నో విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయింది.
1: బికాజ్ హి వాస్ కర్కస్డ్ బై దుర్వాస.
0: చెలించని మనసును భ్రమించని దృష్టిని అందుకున్నాడు అంబరీషుడు.
1: బట్ హి హస్ గాట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ లుక్స్ అండ్
0: భగవత్ భక్తికి సరి అయినటువంటి గీటు రాయి.
1: దట్ ఇస్ ఓన్లీ టచ్ స్టోన్ ఫర్ గాడ్స్ డివోషన్.
0: ప్రతి భక్తుడు కూడాను చెలించని మనసును
1: ద అన్వేవరింగ్ మైండ్
0: భ్రమించని దృష్టిని ఉంటుండాలి.
1: అండ్ దట్ కాన్సన్ట్రేటెడ్
0: మన దృష్టి కేవలం దైవం పైనే ఉంటుండాలి.
1: అవర్ లుక్ షుడ్ బి ఆన్ గాడ్.
0: మన మనసు ఏకాగ్రత దైవం పైనే ఉంటుండాలి.
1: అవర్ మైండ్ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ ఆన్
0: కర్మలు అన్ని కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో చేయాలి.
1: ఆల్ యాక్షన్స్ మస్ట్ బి డన్ సో యాస్ టు ప్లీజ్ గాడ్.
0: కనుక ఈనాటి యువకులు
1: యూత్ టుడే
0: విద్యార్థులు
1: స్టూడెంట్
0: ఈ విధమైనటువంటి పవిత్ర భావం చేత తమ హృదయాన్ని నింపుకోవాలి.
1: దే షుడ్ ఫిల్ దేర్ హార్ట్ విత్ దిస్ సెకండ్
0: ఫీలింగ్స్.
1: They are filling their hearts.
0: ఏమిటితో నింపుకున్నారు?
1: With what?
0: పిచ్చి పిచ్చి కథలతో, పిచ్చి పిచ్చి భావాలతో,
1: silly stories, silly feelings,
0: టీవీలతో, టెలివిజన్లతో, రేడియోలతో, వీడియోలతో హృదయాన్ని నింపుకుంటున్నారు.
1: They fill their hearts with video and radio and the TV.
0: హృదయాన్ని నింపుకోవటం కాదు ముఖ్యము.
1: Not important stuffing the heart.
0: ఆచరణలో పెట్టాలి వాటిని.
1: You have to practice them.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క విద్యార్థి యొక్క లక్షణము.
1: దట్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: కనుక విద్యార్థి అనేటువంటి వాడు విషయార్థి కాకూడదు.
1: సో స్టూడెంట్ షుడ్ నాట్ బి ఆఫ్ ది ఎసెన్షియల్ ప్లెజర్.
0: విద్యార్థిగా ఉండినంత వరకు కూడా నీ విద్యార్థిగానే ఉంటుండాలి. విద్యనే అభ్యసించాలి.
1: యాజ్ ఎ స్టూడెంట్ యూ షుడ్ లెర్న్.
0: విద్య పరిపూర్ణుడైన తర్వాత విషయార్థిగా మారవచ్చు.
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్
0: అంబరీషుడు విద్యను అభ్యసించేంత వరకు దేనిని తాను తలంచలేదు.
1: అంబరీష వాజ్ నాట్ మైండ్ఫుల్ ఎనీథింగ్ సో లాంగ్.
0: పరిపూర్ణం గావించుకున్న తర్వాత రాజ్యంలో ప్రవేశించాడు.
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్
0: సహాయం చేస్తూ వచ్చాడు.
1: సర్వింగ్
0: ప్రజా పరిపాలన లోపల మంచి కీర్తిని వహించాడు, సాధించాడు, ప్రజల యొక్క మనల్ని అందుకున్నాడు.
1: In his regime he brought a good name and reputation.
0: ప్రజారంజితమైనటువంటి కార్యంలో పాల్గొన్నాడు.
1: He won the admiration of everybody.
0: కట్టకడపటికి యజ్ఞములో దైవత్వాన్ని కూడాను అనుభవించాడు.
1: And he experienced the divinity while performing.
0: దైవమునే సాధించాడు.
1: He could have God.
0: దైవము యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు.
1: He deserved the grace of God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఏ అనుగ్రహానికి మీరు పాత్రులు కాకపోయినప్పటికీ,
1: యు మే నాట్ డిజర్వ్
0: దైవానుగ్రహానికి పాత్రుడైపోతే ఎన్నైనా మీరు సాధించవచ్చు.
1: ఇఫ్ యు డిజర్వ్ గాడ్స్ గ్రేస్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో సేడ్,
0: రామా నీ అనుగ్రహం ఒక్కటుంటే నాకు చాలు.
1: Rama, it's enough if I have your grace.
0: నవగ్రహములు నా హస్తగతం అయిపోతాయి.
1: All the nine planets will be in my hands.
0: నీ అనుగ్రహం నాకు కావాలి అన్నాడు.
1: Your grace I need.
0: కనుకనే మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ, ఎంత గొప్ప ఉద్యోగంలో ప్రవేశించినప్పటికీ, ఎన్ని విధమైన ధనకనక వస్తువాహనాలు ఆర్జించినప్పటికీ, దైవానుగ్రహం అనే దాన్ని మొట్టమొదటి మీరు అందుకోవాలి.
1: యు మే హావ్ హై ఎడ్యుకేషన్ ద పొజిషన్ అథారిటీ వెల్త్ బట్ యు షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: కాశీ లోపల
1: దేర్ ఇన్ బెనారస్
0: ఒక విద్యార్థి,
1: దేర్ వాజ్ ఎ స్టూడెంట్,
0: పాపం ఎక్కడ ఉద్యోగం చిక్కలేదు.
1: హి కుడెంట్ గెట్ జాబ్ ఎనీవేర్.
0: కానీ మున్సిపాలిటీ వాడి దగ్గరికి పోయినాడు.
1: బట్ హి అప్రోచ్ మున్సిపాలిటీ అథారిటీ.
0: చెప్పారు,
1: దే సెడ్,
0: నాయన నీకు ఎక్కడ ఉద్యోగం చిక్కదు,
1: యు డోంట్ గెట్ ఎనీ జాబ్,
0: కానీ నీవు ఇష్టపడితే ఈ మున్సిపల్ లైట్ అంతా ఉంటుందా చూడండి, ఎలక్ట్రిక్ లైట్ కాదు, ఇంతకు పూర్వం ఏదో ఒక డబ్బాలో పెట్టి దాన్ని అందించేటువంటి తైలపు దీపాలు.
1: ఇన్ దోస్ డేస్ దేర్ వాస్ నో ఎలక్ట్రిసిటీ, దెన్ దేర్ వాస్ ఓన్లీ ఆయిల్ ల్యాంప్స్. దెన్
0: ఆ యొక్క ల్యాంటర్స్ ముట్టించేటువంటి పని లోపల నీవు ఉద్యోగం చిక్కుతుంది, అంతకంటే పెద్ద నీకు చిక్కదన్నారు.
1: ఇఫ్ యూ జస్ట్ లైట్ దిస్ ఆయిల్ ల్యాంప్స్ దట్స్ ఎనఫ్, దట్ ఇస్ ద జాబ్ దట్ యూ కెన్ హ్యావ్.
0: ఏదైనా సరే నేను చేస్తానన్నాడు పాపం.
1: హి సెడ్ ఐ విల్ డూ ఎనీ అదర్ జాబ్.
0: సరే, సాయంకాలం పోయేది, ఆ దీపాన్ని తుడిచేది, ముట్టించేది. ఈ విధంగా దారిలో ఉన్నటువంటి లైట్ అంతే ముట్టించి వచ్చాడు.
1: ఎవ్రీ ఈవినింగ్ హీ విల్ క్లీన్ ద చిమ్నీ ద గ్లాస్ అరౌండ్ అండ్ లైట్ ది ఆయిల్ ల్యాంప్ ఎవ్రీ
0: డే. ఆ తుడిచే సమయంలో ఏమి, స్వామి ఇది నీ సేవని, రామా ఇది నీ సేవని, రామా ఇది నీ సేవని అని ఎంత బాగా తుడిస్తే అంత రామ సేవ బాగా చేసినట్టు అవుతుందని దాన్ని క్లీన్ గా తుడిచేటువంటి వాడు.
1: యాజ్ హీ వాస్ క్లీనింగ్ ద చిమ్నీ గ్లాస్ హీ వాస్ రిపీటింగ్ రామా దిస్ ఇస్ యువర్ సర్వీస్ సో హీ ఇస్ టు రిపీట్ ఇట్ అండ్ క్లీన్ ఇట్ పర్ఫెక్ట్లీ.
0: ఈ విధంగా చేస్తుంటే మిగిలినటువంటి బజారులో లేనటువంటి ఒక లైట్ ఇతను పెట్టేటువంటి లైట్ అంత ప్రకాశవంతమైన వెలిగింది.
1: యాజ్ ఇట్ ఇట్ సో అండ్ రిపీటెడ్ క్లీనింగ్ చిమ్నీ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ద స్ట్రీట్ హ్యాస్ మోర్ ఆఫ్ లైట్.
0: వాళ్ళంతా దీన్ని చక్కగా గుర్తించారు.
1: ద మున్సిపల్ అథారిటీస్ రికగ్నైజ్.
0: ఆ విద్యార్థిని పిలిచి
1: హి కాల్డ్ ద స్టూడెంట్
0: నాయన నీ పవిత్రమైనటువంటి హృదయం ఏ విధంగా ప్రకాశిస్తుందో ఈ లైట్ కూడా ఆ విధంగా ప్రకాశిస్తుందాడు.
1: జస్ట్ యాజ్ యువర్ సీక్రెట్ హార్ట్ ఈ షైనింగ్
0: ఎవరూ దాన్ని వాచ్ చేయనక్కర్లేదు.
1: నో వన్ నీడ్ టు వాచ్
0: తానే తాను చేస్తున్నాడు తన ఆత్మతృప్తి.
1: యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్
1: దాట్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
0: ఆత్మతృప్తిగా చేస్తున్నాడు.
1: యు ఆర్ డూయింగ్ ఇట్
0: మరణ తృప్తి కోసం చేయటం లేదు,
1: నాట్ ఫర్ అదర్స్.
0: ఆ విధంగా సేవ చేసినటువంటి విద్యార్థులు లోకంలో ఎంతమందో ఉంటుంటారు.
1: దర్ మెనీ స్టూడెంట్స్ హూ సర్వ్ లైక్
0: కానీ ఈనాడు సేవ అనేటువంటి ఆడంబరము.
1: బట్ టుడే సర్వీస్ ఇస్ పాంప్.
0: పరక చేతికి తీసుకుంటారు, రోడ్డు ఊడుస్తున్నామంట ఏ ఫోటో తీసుకో.
1: They take a broomstick and start sweeping, take a photograph.
0: సేవకు ఫోటో తీసుకోవాలి.
1: As they serve, they want photograph.
0: ఇది ఆడంబరమైనటువంటి సేవ కాని ఆత్మానందమైనటువంటి ఒక సేవ కాదు.
1: It is one of exhibitionism and pomp.
0: ఆనందాన్ని అందించేటువంటి సేవ.
1: That should give you happiness.
0: ఉత్సాహాన్ని ప్రబలింపచేసేటువంటిది సేవ.
1: It should encourage you.
0: తనను తాను మరిపించేటువంటిది సేవ.
1: And it should make you forget yourself.
0: ఇలాంటి సేవలో మనం పాల్గొనాలి.
1: We had participated in such service.
0: విద్యార్థులారా,
1: students,
0: భాగవతమునందు
1: ఇన్ భాగవతం
0: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి హృదయం కలిగినటువంటి యొక్క పరమ భక్తులు అనేక మంది ఉంటున్నారు.
1: దేర్ ఆర్ గ్రేట్ డివోటీస్ విత్ సచ్ ఎ హార్ట్.
0: ఈ భక్తుల యొక్క చిత్తమును చక్కగా మీరు గుర్తించి
1: హట్ రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ ది డివోటీ.
0: దీనిని ఆదర్శప్రాయులుగా మనం విశ్వసించి
1: ఫాలో దేర్ ఐడియల్.
0: అలాంటి దీనిని మనం అనుసరించడం చాలా అవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఫాలో ది స్టెప్స్ ఆఫ్ సచ్ డివోటీస్.
0: ఇది కలికాలం అని పేరు మాత్రమే కానీ ఇది కలహకాలం.
1: We call it, this is Kali age.
0: Kali yugam kaadu, kalaha yugamu. Chinna chinna danikanta kalahalu avutunnayi.
1: For every small thing we fight.
0: ఈ కలహ యుగము లోపల, ఈ కల్మష యుగము లోపల నిర్మలమైనటువంటి యొక్క చిత్తమును మీరు అభివృద్ధి పరచుకుని సమాజ సేవలో పాల్గొనాలి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ వీ షుడ్ డెవలప్ యువర్ హార్ట్ అండ్ పార్టిసిపేట్.
0: నా దేశానికి నేను చేస్తున్నాను.
1: ఐ డూ వాట్ ఐ
0: ఎవరికో కాదు,
1: నాట్ ఫర్
0: నా దైవ సేవ నేను చేస్తున్నాను.
1: ఐ సర్వ్ మై
0: గాడ్ అని ఎవరి ఎందు చూచినా కానీ దైవం ఒక్కడే.
1: God is one.
0: యేసు వసి సర్వభూతాంతరాత్మ.
1: God is one.
0: భావంతో మనం పనిచేయాలి.
1: We should have that feeling and work.
0: ఇలాంటి సేవాభావము విద్యార్థుల్లో వచ్చినప్పుడు అహంకారము చల్లగా దిగిపోతుంది.
1: When students develop that spirit of service, they will be free from ego.
0: దైవ చింతన చేస్తూ
1: thinking of God.
0: సమాజ సేవలో పాల్గొన్నప్పుడు
1: servant society.
0: దేశమే ఎంతో పవిత్రంగా ప్రకటిస్తుంది, ప్రకాశిస్తుంది.
1: The country will progress and will shine.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 25th discourse on Gita, Bhagavan delivered on 6th September 1984. In this discourse, Bhagavan sweetly explains how a spiritual aspirant can overpower two of his common enemies, namely jealousy and hatred. Sai Bhagavan Uvacha.
2: సర్వభూతములయందు సర్వత్ర వ్యాపించినటువంటిది దేహి.
3: ద ఇన్వెలర్ హ్యాస్ పర్వేడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ హీఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
2: దేహము అనిత్యము అశాశ్వతము, దేహి నిత్యము సత్యము.
3: బాడీ is impermanent, transient. The indweller is permanent entity.
2: కేవలం దేహమునందు మాత్రమే ఉండటం దేహి అనిపించదు.
3: The fact that he is merely dwelling inside the body cannot qualify him to be called indweller.
2: విరాట స్వరూపం కూడాను దేహమే.
3: The cosmic person also may be described as the indweller.
2: విశ్వం అనేటువంటి దేహమునందు దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది.
3: ఇన్ ద వరల్డ్ విచ్ మే బి కంపేర్డ్ టు ఏ బాడీ, ది కాస్మిక్ పర్సన్ ఈజ్ ద ఇన్విల.
2: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. సనాతనమై నిత్యమై సత్యమై ఉండినటువంటి ఆత్మతత్వమే కై దేహి అని పేరు.
3: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఈస్ పర్మనెంట్ ఎవర్ లాస్టింగ్, that may be described as dehi.
2: Itti dehini gurtinchutakai shastramulu pramanamulu.
3: To recognize this dehi, the scriptures provide a basis.
2: Shastra pramanam maatrame chaladu.
3: The scriptural truths themselves may not be sufficient to prove that.
2: Shastram valane idi manaku labhyam kaadu.
3: We would not be able to attain this through scriptures alone.
2: Shastra pramanamunu aadharamuga teesukoni swaprayatnamato swasaktito sadhinchutakai prayatninchali.
3: On the basis of the declarations of the scriptures, we will have to make efforts to attain that.
2: Shastramulu upanishattulu vedamulu itihasamulu puranamulu ivanni kudanu kevalamu మార్గదర్శకమైనటువంటివి.
3: స్క్రిప్చర్స్, ఉపనిషత్స్, వేదాస్, పురాణాస్, ఆల్ దీస్ ఓన్లీ షో ది పాత్.
2: ఇవి కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి.
3: దే మే బి కంపేర్డ్ టు గైడ్ పోస్ట్స్.
2: ఇది దిక్కులను చూపగలదు కానీ నడిపించుటకు ప్రయత్నించదు.
3: దీస్ థింగ్స్ కెన్ ఓన్లీ షో యూ ది డైరెక్షన్. But you will have to walk all by yourself.
2: Gamyamunu cheragorinatvanti vyaktulu deenini aadharamugoni tama prayanamu taame saginchali.
3: People who are desirous of reaching the goal on the basis of the direction given by the shastras, they will have to travel, take the journey and reach the goal.
2: Bhagavad Gita samastamunu bodhinchinadi.
3: Bhagavad Gita has taught everything.
2: Idi second adhyayam lopala.
3: In the second chapter,
2: పదకొండవ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత.
3: గీత కమెన్సస్ ఇన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ శ్లోక నంబర్ 11. నసోచ్య.
2: కానీ ఇది ఎక్కడికి అంత్యమవుతుంది?
3: బట్ వేర్ డస్ దిస్ ఎండ్?
2: ఇది క్రమక్రమేణ దుఃఖ నివృత్తి మాత్రమే కలిగింపచేస్తుంది.
3: This only leads you టు అవాయిడింగ్ ఆఫ్ గ్రీఫ్.
2: ఈ దుఃఖ నివృత్తికి మార్గం ఏమిటి?
3: వాట్ ఈస్ ది వే ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ గ్రీఫ్?
2: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దీనికి నీవు దుఃఖించడం మంచిది కాదు అన్నాడు.
3: హీ హాస్ డిక్లేర్డ్ దట్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ యువర్ గ్రీవింగ్ ఓవర్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
2: దుఃఖించదగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున.
3: ఓ అర్జున, యు ఆర్ గ్రీవింగ్ ఓవర్ ఎ మ్యాటర్ ఓవర్ విచ్ యు షుడ్ నాట్ రియలీ గ్రీవ్.
2: ఇందులో ప్రతి పదార్థం నందు కూడాను అస్థి భాతి ప్రియం రూపం నామం ఈ ఐదు యొక్క తత్వములతో కూడి ఉంటుండాలి.
3: ఎవ్రీ ఆర్టికల్ హ్యాస్ ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్, అస్థి భాతి ప్రియం రూపం నామం.
2: ఈ అస్థి భాతి ప్రియముకే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అన్నారు.
3: సంస్కృత్ ఈక్వలెంట్స్ ఫర్ అస్థి భాతి ప్రియం ఆర్ సత్ చిత్ ఆనంద.
2: ఈ సత్ చిత్ ఆనందము మొదటి మూడు సత్యమైనటువంటివి.
3: సత్ చిత్ ఆనంద దీస్ త్రీ ఆర్ వెరీ,
2: ఇవి నిత్యమైనటువంటివి.
3: దే ఆర్ పర్మనెంట్ వన్స్.
2: ఇది దైవత్వంతో కూడినటువంటివి.
3: దే ఆర్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
2: దీనికి పుట్టుక చావులు లేవు.
3: దేర్ ఇస్ నో బర్త్ అండ్ డెత్ ఫర్ దీస్ త్రీ.
2: కనుక ఇవి ఏ దైవత్వములకు తగినటువంటి చిహ్నములు.
3: దేర్ ఫోర్ దీస్ త్రీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
2: రూప నామములు కల్పనలు.
3: ది నేమ్ అండ్ ఫారం ఆర్ ఓన్లీ ఇమాజినేషన్.
2: ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు వచ్చుటకు ఎంత స్వతంత్రం ఉన్నదో పోటుకూడము ఆ స్వతంత్రం ఉంటుంటాయి.
3: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ విచ్ ఆర్ క్రియేటెడ్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు కమ్ యాజ్ వెల్ యాజ్ టు గో, బర్త్ అండ్ డెత్.
2: ఇవి కేవలము బంధువుల వంటివి.
3: దీస్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
2: బంధువులు వచ్చి పోయేటువంటి వారే కాని స్థిరంగా ఇంట్లో నిలిచేటువంటి వారు కాదు.
3: రిలేటివ్స్ కమ్ ఫర్ ఎ వైల్ అండ్ స్టే అండ్ గెట్ బ్యాక్. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ ద హౌస్ పర్మనెంట్లీ.
2: అదే విధంగానే సుఖములు దుఃఖములు కూడాను బంధువులతో చేరినటువంటివి.
3: ఇన్ ద సేమ్ వే హ్యాపీనెస్ అండ్ గ్రీఫ్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
2: కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూపనామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశపెట్టకూడదు.
3: సచ్ ఎంటిటీస్ లైక్ నేమ్ అండ్ ఫారం విచ్ ఆర్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ షుడ్ నాట్ బి అండర్స్టూడ్ యాజ్ పర్మనెంట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ స్పిరిచువాలిటీ.
2: ఇవి ఏనాటికైనా కూడా వెళ్ళునవే.
3: దీస్ థింగ్స్ ఎనీ డే విల్ బి లీవింగ్.
2: మార్పు చెందునవే.
3: దే అండర్గో చేంజ్.
2: నశ్వరమైనవే.
3: దే ఆర్ ఇంపర్మనెంట్.
2: అలాంటి స్థితికై నీవు శోకించటం ఇది సరి అయినటువంటి తత్వం కాదన్నాడు.
3: ఫర్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్ గ్రీవింగ్ ఓవర్ దెమ్ ఈజ్ నాట్ కరెక్ట్.
2: అయితే ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకున్నటకై ఏ జ్ఞాన్ని మనం ఆశ్రయించాలి?
3: దెన్ ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్ వాట్ షుడ్ బి ది బేసిస్ ఆఫ్ అండర్స్టాండింగ్.
2: కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి.
3: విల్ హావ్ టు టేక్ షెల్టర్ ఇన్ సర్టన్ వర్చ్యూస్.
2: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని.
3: యాజ్ హస్ బీన్
2: మామే ప్రియో నరః, ఇట్టి వాడే నాకు ప్రియుడు అని కూడాను కృష్ణుడు చెప్పాడు.
3: యాజ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ భక్తి యోగ, యాజ్ హస్ బీన్ డిక్లేర్డ్ బై కృష్ణ, ద వన్ హూ హ్యాస్ 26 క్వాలిటీస్ డిస్క్రైబ్డ్ ఇన్ దెమ్ ఆర్ డియర్ టు ద లార్డ్.
2: ఈ 26 గుణములు కూడాను మనకు ఉండనక్కర్లేదు.
3: దెర్ ఇస్ నో నీడ్ టు హ్యావ్ ఆల్ ది 26 క్వాలిటీస్.
2: అగ్గిపెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి.
3: There will be a number of match sticks in a match box.
2: అగ్ని కావాలంటే అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు.
3: If you want to fire, there is no need for striking all of them.
2: ఒక్క పుల్లను గీసి కావాల్సినంత అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
3: One match stick can be struck and you can develop fire in the way that you want.
2: ప్రధానమైనటువంటి యొక్క సద్గుణములను కొన్నింటినైనా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్నా ఇది ఎంతైనా కూడాను ఆత్మ మార్గమునకు అన్వేషణ జరపవచ్చు.
3: If you want to inquire into the principle of has been declared by Krishna, the one who has 26 qualities described in them are dear to the Lord.
2: ee 26 gunamulu kudanu manaku undanakkaraledu.
3: There is no need to have

0: want to inquire into the principle of Atman with the help of certain important attributes and qualities, you'll be able to undertake that.
1: నిన్నటి దినము ఓర్పుని గురించి మనం తెలుసుకున్నాం.
0: Yesterday we have understood about forbearance and patience.
1: ఈనాడు అసూయ ద్వేషము.
0: Today we will take up jealousy and hatred.
1: ఈ అసూయ ద్వేషములు అనేటువంటివి తోడు దొంగలు.
0: Jealousy and hatred are twin thieves.
1: ఇది ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు.
0: One would not be able to live without the company of the other.
1: ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయము కలిగినటువంటివి.
0: They take mutual shelter.
1: కొన్ని విషయంలో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
0: In certain respects, there is an inextricable relationship between them.
1: ఇవి ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది.
0: Hatred may be compared to a pest.
1: ద్వేషము అనేటువంటిది చీడ పురుగు వంటిది.
0: Jealousy,
1: ద్వేషం,
0: hatred may be compared to another type of pest.
1: ఒకటి వేరు పురుగు, రెండవది చీడ పురుగు.
0: Jealousy and hatred are two types of pests.
1: ఇవి రెండు కూడాను వృక్షమును నాశనము చేయనటువంటివి.
0: Together both of them can destroy the tree.
1: నవనవలాడుతూ
0: tree which is very green,
1: పువ్వులు పూచి,
0: which is flowering,
1: కాయలు కాచి,
0: which is giving fruit,
1: చూచుటకు అందముగా,
0: a tree which is
1: ఆకర్షణీయముగా ఉండినటువంటి చెట్టు లోపల,
0: a tree which is very attractive to look at,
1: చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణమునంది ఇది వాడిపోతుంది వృక్షం.
0: When pests enter into the very roots of this tree, the tree becomes dry within the very next moment.
1: ఈ వేరు పురుగు వృక్షం యొక్క వేరులో చేరుతుంది.
0: This particular pest goes to the very root of the tree.
1: ఒక వృక్షం యొక్క కుదురులో కూర్చుంటుంది.
0: It goes to the bottom of the tree.
1: చీడ పురుగు పై భాగములో సంచరిస్తుంది.
0: The other type of pest, చీడ, it goes to the branches and the
1: వేరును కొట్టడం వేరు పురుగు.
0: One type of pest strikes at the very root.
1: అనగా ప్రాణమును తీవటమే వేరు పురుగు.
0: One type of pest tries to destroy the very life.
1: అలంకారమును వినాశము చేయటమే చీడ పురుగు.
0: The other type of pest spoils the very beauty.
1: ఇవి రెండు కూడాను ఒకదానికొకటి అనుసరిస్తూనే ఉంటుంటాయి.
0: Both of them accompany each other.
1: ఎక్కడ అసూయ లేదో అక్కడ ద్వేషం కూడా ఉండదు.
0: Where there is no jealousy, there is no hatred.
1: ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాదో అక్కడ కనిపించినటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాడు.
0: Where hatred is visible, there could be invisible jealousy.
1: అసూయకు రూపం లేదు.
0: For jealousy, there is no form.
1: ద్వేషం ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది.
0: Hatred can be seen in a particular form.
1: కనుకని ఈ అసూయ ద్వేషములు అనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి.
0: Jealousy and hatred therefore will be inherent and hidden.
1: ఈ అసూయ లేని మానవుడు జగత్తునందు కనరాడని చెప్పవచ్చు.
0: It may be said that in the world there is no person who does not suffer from
1: jealousy. ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడాను ఈ అసూయకు అవకాశం కలిగించుంటుంది.
0: There will be room for even at least a small way for this jealousy in every person.
1: కనుకనే ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దీస్ జెలసీ అండ్ హేట్రెడ్ డు నాట్ మేక్ ఎనీ ఎంట్రీ ఇన్ అవర్ సిస్టమ్, వీ హావ్ టు డెవలప్ లవ్.
1: ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు.
0: వేర్ దెర్ ఇస్ లవ్, దెర్ కెనాట్ బి ఎనీ ఎంట్రీ ఫార్ జెలసీ అండ్ హేట్రెడ్.
1: ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే.
0: ఇఫ్ జెలసీ అండ్ హేట్రెడ్ డు నాట్ ఎంటర్, దెన్ యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
1: ఈ ఆనందములకు అందమనేటువంటిది దీని స్వభావం.
0: Beauty is a form of bliss.
1: ఇక్కడ ఎక్కడ అందముగా ఉంటున్నదో అక్కడ ఆనందం కూడాను మనకు లభిస్తుంది.
0: Wherever there is beauty, there is joy also.
1: A thing of beauty is a joy forever.
0: A thing of beauty is joy forever.
1: ఏ పదార్థమునందు అందం ఉంటుంటాదో అక్కడ ఆనందం మనలో ఉప్పొంగిపోతుంది.
0: In whichever article and object you have, beauty.
1: ఈ అందము ఏమిటి?
0: What is this beauty?
1: జగత్తా అందము?
0: Is it the world which imports?
1: పదార్థమా అందము?
0: Is it the object which is?
1: ఇవన్నీ మార్పు చెందినవి.

0: కదా.
1: ఆల్ దీస్ థింగ్స్ అండర్గో ఏజ్,
0: మార్పు చెందినది ఎంత కాలం అందం.
1: థింగ్స్ విచ్ అండర్గో చేంజ్ ఫర్ హౌ లాంగ్ కెన్ దే బి బ్యూటిఫుల్.
0: కనుక శాశ్వతమైన ఏదియో అదే అందం.
1: ఓన్లీ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్ కెన్ బి బ్యూటిఫుల్.
0: కనుకనే శాశ్వతమైన వాడు భగవంతుడు.
1: ద పర్మనెంట్ ఎంటిటీ ఇస్ గాడ్.
0: భగవంతుడే సౌందర్యవంతుడు.
1: గాడ్ అలోన్ ఇస్ బ్యూటిఫుల్.
0: కనుకనే భగవంతుని కంటే అందమైనటువంటిది ఈ జగత్తులో కానరాదు.
1: దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ గాడ్.
0: ఆ అందమును కలిగేటువంటి ఒక మకరందం అనేటువంటి ఆనందమును కోరటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఇస్ టు డ్రింక్ ద నెక్టర్ ఆఫ్ బ్లిస్ విచ్ ఎమినేట్స్ ఫ్రమ్ దట్ డ్యూటీ.
0: ఇట్టి ఆనందమయుడైనటువంటి ఒక దైవత్వాన్ని కోరడానికి సద్గుణములు ఆధారం.
1: ఫార్ ఆస్పైరింగ్ ఫార్ డివినిటీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ బ్యూటీ దెర్ ఇస్ నీడ్ ఫార్ వర్చ్యూస్.
0: ఈ సద్గుణములను మనం పెంపొందించుకుంటకై దుర్గుణములను మనం నాశనం చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ వర్చ్యూస్ విల్ హావ్ టు డిస్ట్రాయ్ వీక్నెసెస్ అండ్ షార్ట్
0: మెమరీ. దైవత్వమునందు కూడాను ప్రవేశిస్తుంది ఈ అసూయ అనేటువంటిది.
1: జెలసీ ట్రైస్ టు ఎంటర్ ఈవెన్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
0: అర్జునుడు రథములో కూర్చున్నాడు.
1: అర్జున వాజ్ సీటెడ్ ఇన్ ద చారియట్.
0: కృష్ణుడు రథమును నడుపుతున్నాడు.
1: కృష్ణ వాజ్ డ్రైవింగ్ ది చారియట్.
0: కేవలము భగవంతుడనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థము చేసుకునలేకపోయినప్పటికీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసం అర్జున్ ఎందుకుంటున్నది.
1: అర్జున వాజ్ ప్రాబబ్లీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఫుల్ డివినిటీ ఆఫ్ ద లార్డ్ బట్ హీ వాజ్ ఫీలింగ్ కృష్ణ వాజ్ ఎ గ్రేట్.
0: కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ప్రతి విషయమును కూడాను వింటున్నాడే కానీ తింటం లేదు, అనగా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించడం లేదు.
1: అర్జున వాజ్ ఏబుల్ టు హియర్ ఆల్ ద థింగ్స్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్పౌండెడ్ బై కృష్ణ బట్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: ఈ విషయమునందు ఒక చిన్న ఆదర్శము.
1: దేర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒక ఉపమానము.
1: దేర్ ఇస్ ఎ సిమిలి.
0: యుద్ధము జరుగుతున్నది.
1: వార్ వాజ్ గోయింగ్ ఆన్.
0: మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఇతనిపై ప్రయోగిస్తున్నారు.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద వార్ వెరీ డ్రెడ్ఫుల్ వెపన్స్ వర్ ఎంప్లాయ్డ్.
0: ఆనాడు భీష్ముడితో యుద్ధం జరుపుతాం.
1: ఆన్ దట్ పర్టికులర్ డే హీ వాజ్ వేజింగ్ వార్ విత్ భీష్మ.
0: భీష్ముడు క్రింద కూలిపోయాడు.
1: భీష్మ ఫెల్ డౌన్.
0: ఆనాడు మహాభయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఆ రథములో ప్రవేశించాయి.
1: మోస్ట్ డ్రెడ్ఫుల్ వెపన్స్ ఎంటర్డ్ ఇన్ టు దట్ చారియట్.
0: ఈ అర్జునుడికు ఏమాత్రం కూడాను ఒక విధమైనటువంటి యొక్క భగవత్ విశ్వాసం ఉండినప్పటికీ ఆ యుద్ధమునందు సాధించినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది.
1: అర్జున హ్యాడ్ ఫెయిత్ ఇన్ డివినిటీ బట్ హీ వాజ్ ఫీలింగ్ ఆరోగెంట్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది సక్సెస్ ఇన్ ద వార్.
0: సూర్యాస్తమం జరిగింది. రథంతో పాటు ఇంటికి వచ్చి చేరారు.
1: ఆఫ్టర్ ద సన్సెట్ దే కేమ్ ఇన్ ద చారియట్ అండ్ రీచ్డ్ హోమ్.
0: కృష్ణుడు కేవలం రథమును నడుపుతున్నాడే కాని యుద్దములో విజయాన్ని సాధించేటువంటిదంతా నేను అనేటువంటి అహంకారము ప్రవేశించింది అర్జునులో.
1: అర్జున ఫెల్ట్ ఆరోగెంట్ అండ్ ఈగోయిస్టిక్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద విక్టరీ ఇన్ ద వార్. కృష్ణ వాజ్ ఓన్లీ డ్రైవింగ్ ది చారియట్.
0: తమ యొక్క బసకు వచ్చి చేరిన తక్షణమే అర్జున నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళమన్నాడు కృష్ణుడు.
1: యాజ్ సూన్ యాజ్ ది చారియట్ రీచ్ దేర్ టెన్ కృష్ణ ఆస్క్డ్ అర్జున, అర్జున యు ప్లీజ్ గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్ అండ్ యు కెన్ గో ఇన్ టు ద హౌస్.
0: ఈ అహంకారంతో ఉండినటువంటి అర్జునుకు నేను యజమానుడను, కృష్ణుడు డ్రైవరు, కనుక మొదలు డ్రైవరు దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి. ఇది సరి అయినటువంటి పద్ధతి.
1: అర్జున హూ వాజ్ పఫ్డ్ అప్ విత్ ఈగోయిజం వాజ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్. కృష్ణ వాజ్ ఓన్లీ ఏ చారియటియర్. హీ హాస్ టు గెట్ డౌన్ ఫస్ట్ అండ్ దెన్ ఓపెన్ ద డోర్ దెన్ ఓన్లీ యాజ్ ద మాస్టర్ ఐ హావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
0: బావా నీవు ముందు దిగిపో అన్నాడు అర్జునుడు కృష్ణుడి.
1: అర్జున టోల్ కృష్ణ బ్రదర్ ఇన్ లా యూ ప్లీజ్ గెట్ డౌన్ ఫస్ట్.
0: లేదు లేదు అర్జున నీవు ముందు దిగి వెళ్ళమన్నాడు.
1: కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యూ ప్లీజ్ గెట్ డౌన్.
0: ఈ విధంగా వాదోపవాదములు జరుగుతూ వచ్చాయి.
1: దిస్ వే ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూడ్.
0: కొంత కృష్ణుడి పైన అసూయ కూడాను వచ్చింది.
1: అర్జున డెవలప్ ఎ సార్ట్ ఆఫ్
0: గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది ఇక్కడ.
1: అర్జున ఆల్సో ఫెల్ట్ జెలస్ ఆఫ్ కృష్ణ, థింకింగ్ ద హావ్ బీన్ థింకింగ్ ద కృష్ణ ఈజ్ గ్రేట్ అండ్ దేర్ ఫోర్ హీ ఈజ్ అస్యూమింగ్ ఆల్ దీస్ థింగ్స్. వెల్ ఇట్ ఈస్ మై ఓన్ మిస్టేక్.
0: సరే ఇంకా యుద్ధం జరగవలసి ఉంటుండాలి, మొదలే కృష్ణుడితో ద్వేషం చేసుకుంటే రేపటి దినం ఏమైపోతుందో అని కొంచెం భయపడి అర్జునుడు దిగాడు.
1: అర్జున థాట్ ద స్టిల్ వార్ హ్యాస్ టు బి ఫాట్ And I do not want to develop enmity with Krishna. It may not be in my own interest. Therefore, Arjuna got down from the chariot.
0: Nilchadu haratham daggara Arjunudu.
1: Arjuna got down and stood near the chariot.
0: Krishnudu marintha ottiri pettu vachadu. Nee vellu lopaliki vellu annadu.
1: Krishna began pressurizing Arjuna. You please get into the house.
0: Nee cheyyaleka vellu lopala.
1: Left with no alternative, Arjuna entered the house.
0: Tachchaname Krishnudu kuppinchi yadisi. ఆ రథం నుంచి బయటికి దుమికాడు కృష్ణుడు.
1: కృష్ణ జంప్డ్ డౌన్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ దట్ చారియట్ ఎ లాంగ్ డిస్టెన్స్.
0: తక్షణమే రథం వశం అయిపోయింది.
1: ద మోమెంట్ కృష్ణ కేమ్ అవుట్ ది ఎంటైర్ చారియట్ వాజ్ డిస్ట్రాయిడ్ టు యాషెస్.
0: ఇది చూచినటువంటి ధర్మజుడు అర్జునుడు ఆశ్చర్యపోతూ దీనికి కారణం ఏమిటని అడిగారు.
1: ధర్మజ అండ్ అర్జున హూ ఆర్ జస్ట్ సీయింగ్ దిస్ దే ఆస్క్ కృష్ణ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ సీన్.
0: అర్జున, దైవతత్వం గాని దైవ లీలలు కాని దైవత్వాన్ని ఎవరు కూడా అర్థం చేసుకునలేరు.
1: డివినిటీ, ద యాక్ట్స్ ఆఫ్ డివినిటీ నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఓ అర్జున,
0: దైవమునకు స్వార్థం లేదు.
1: ఫర్ డివినిటీ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
0: భక్త రక్షణే అనే అతని యొక్క ప్రతిజ్ఞ.
1: ప్రొటెక్షన్ ఆఫ్ ది డివోటీస్ ఈస్ హిస్ ఓన్లీ వర్వ్.
0: భక్తోద్ధారమే అతని కర్తవ్యం.
1: టు ఎంకరేజ్ అండ్ సేవ్ ది డివోటీస్ ఈస్ ఓన్లీ డ్యూటీ.
0: భీష్ముడు వేసినటువంటి అంబులన్నీ కూడాను నా కాలి కింద తొక్కుని అణగదొక్కున్నాను.
1: ఆల్ ద వెపన్స్ విచ్ ఆర్ ఎంప్లాయిడ్ బై భీష్మ ఐ కెప్ట్ ఇట్ అండర్ మై.
0: కనుకనే ఆ అస్త్రములు నీపైన ఏమాత్రం కూడా నువ్వు పని చేయలేకపోయాయి.
1: యాజ్ ఐ హెల్డ్ దెమ్ అండర్ మై ఫుట్ దే వర్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ దేర్ పవర్ ఓవర్ యూ.
0: నేనే మొదలు దిగి ఉంటే ఈ అస్త్రములన్నీ కూడా నువ్వు భస్మం చేసి ఉండేది.
1: ఇఫ్ ఓన్లీ ఐ హడ్ గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్ ఫస్ట్ దీస్ వెపన్స్ వుడ్ హావ్ డిస్ట్రాయిడ్ యూ అండ్ ఆల్సో ది చారియట్.
0: ఈ స్థితిలో నీవు కూడా నువ్వు భస్మం అయి ఉండేటువంటి వాడు.
1: అండర్ దోస్ సర్కమ్స్టాన్సెస్ వుడ్ హావ్ ఆల్సో బీన్ రిడ్యూస్డ్ టు యాషెస్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని లేక నన్ను ముందు దిగమని ఒత్తిడి పెట్టావు.
1: నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు గెట్ డౌన్ ఫస్ట్.
0: ఆ మాటలు విన్నంతనే అర్జునుడు తన యొక్క అహంకారమును చంపుకున్నాడు.
1: ద మోమెంట్ అర్జున హర్డ్ దీస్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ హీ
0: దైవమునందు కూడాను దోషములు కనిపెట్టడం కూడాను ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణం అన్నారు.
1: ఇట్ ఇస్ సెడ్ దట్ ఫైండింగ్ ఫాల్స్ ఇన్ డివినిటీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ జెలసీ.
0: ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ సైన్స్ ఆఫ్ జెలసీ.
0: తమకంటే అధిక కీర్తిని సంపాదించేటువంటి వారిపైన అసూయ కలుగుతుంది.
1: జెలసీ ఈజ్ డెవలప్డ్ అగెన్స్ట్ పర్సన్స్ హూ ఎర్న్ గ్రేటర్ ఫేమ్ దాన్ దెమ్సెల్వ్స్.
0: తనకంటే అధిక సంపద కలిగినటువంటి వాడిపైన అసూయ కలుగుతుంది.
1: అండ్ ఎ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ మోర్ వెల్త్ దాన్ హిమ్సెల్ఫ్ దెర్ విల్ బి జెలసీ.
0: అతనికంటే కొంత అందంగా ఉండేటువంటి వాడిపైన అసూయ కలుగుతుంది.
1: జెలసీ ఈజ్ డెవలప్డ్ అగెన్స్ట్ ఎ పర్సన్ హూ ఈజ్ మోర్ బ్యూటిఫుల్.
0: అతనికంటే అధిక మార్కులు తీసుకునేటువంటి విద్యార్థి పైన అసూయ కలుగుతుంది.
1: అండ్ ఎ స్టూడెంట్ హూ స్కోర్స్ ఎ హైయర్ మార్క్ ఆల్సో జెలసీ ఈజ్ డెవలప్.
0: ఇదే విధంగానే తనకంటే ఏ విషయం నందైనా కూడాను అందమునందు కాని అధికారం నందు కాని ఇంకే విధమైన సంపదలు ఎందుకు కాని గౌరవం నందు కాని ప్రతిష్టలు ఎందుకు కాని అధికంగా ఉంటుండేటువంటి వారిపైన అసూయ కలగటం ఇది మానవుల యొక్క బలహీనత.
1: ఇట్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ టు డెవలప్ జెలసీ అగెన్స్ట్ పీపుల్ హూ ఎక్సెల్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యూటీ.
0: ఈ అసూయ అనేటువంటిది మానవుని లోపల ప్రవేశించగానే
1: ద మోమెంట్ జెలసీ ఎంటర్స్ ఇన్ టు ఎనీ పర్సన్
0: ఎంతో కాలం నుండి సాధించి సంపాదించుకున్నటువంటి సద్గుణములు కూడా భస్మమైపోతాయి.
1: ఆల్ దోస్ వర్చ్యూస్ విచ్ పీపుల్ వుడ్ హావ్ కల్టివేటెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఎర్న్డ్ వుడ్ బి డిస్ట్రాయిడ్.
0: ఈ అసూయ ఊరికి వదిలేటువంటిది కాదు.
1: జెలసీ ఇస్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ జస్ట్ లైక్ దట్.
0: మానవుని ఎందున్నటువంటి సమస్త సద్గుణములు కూడా నాశనం చేస్తుంది.
1: ఇట్ వుడ్ డిస్ట్రాయ్ ఆల్ ది గ్రేట్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ విచ్ ఆర్
0: రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: ఇట్ డెవలప్స్ డెమానిక్ నేచర్
0: మానవత్వాన్ని మాయం చేస్తుంది.
1: ఇట్ డిస్ట్రాయ్స్ హ్యూమన్ నేచర్
0: పశుత్వాన్ని బలపరుస్తుంది.
1: ఇట్ స్ట్రెంగ్తన్స్ ఎనిమల్ నేచర్
0: ముందు వెనుక యోచన చేయదు.
1: ఇట్ డజంట్ లుక్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్.
0: కనుక మొట్టమొదట అసూయ అనేటువంటిది మానవుని యందు ఉండకుండా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీవన్ హస్ టు ట్రై టు సీ దట్ జెలసీ డజంట్ ఎంటర్ ఇన్ టు హిమ్.
0: ఇతరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
1: యు షుడ్ ఎంజాయ్ అట్ ది సైట్ ఆఫ్ అదర్.
0: ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి నీవు ఆనందించు.
1: యు షుడ్ ఎంజాయ్ అట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ అదర్స్.
0: ఇతరుల యొక్క మేలును చూచి నీవు ఆనందించు.
1: యు షుడ్ ఎంజాయ్ అట్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
0: ఇదే నిజమైనటువంటి సద్గుణము.
1: దిస్ ఈస్ ఎ ట్రూ వర్చ్యూ.
0: ఇట్టి పరోపకారార్థం నిదం శరీరం పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరి అయినటువంటి సద్గుణం అని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హెస్ ఆల్సో టాట్ డిజైరింగ్ ది వెల్ఫేర్ అండ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఎ గుడ్ క్వాలిటీ.
0: మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణం అసూయని.
1: ఫర్ ఆల్ ది సఫరింగ్స్ అండ్ గ్రీఫ్ ఆఫ్ ఇండివిజువల్స్
0: తొమ్మిదవ అధ్యాయమునందు భగవద్గీత యందు అర్జున నీవు అనసూయుడు కమ్ము అసూయుడు కాదు అనసూయుడు.
1: ఈ కృష్ణ ఆస్క్ అర్జున, అర్జున యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ జలస్, యూ షుడ్ బి అనసూయ, యూ షుడ్ నాట్ బి జలస్.
0: అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు.
1: అనసూయ మీన్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ జలసీ.
0: అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసికాపలుగా కూడా చేసుకుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ జలస్ లెస్నెస్ కెన్ కన్వర్ట్ ఈవెన్ డివినిటీ ఇన్ టు స్మాల్ చైల్డ్.
0: ఆమె అనసూయ,
1: షీ వాజ్ అనసూయ.
0: ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను పసిపాపలుగా చేసుకుంది.
1: షీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హూ కేమ్ టు టెస్ట్ హర్ ఇన్ టు చిల్డ్రన్.
0: అనగా మన యొక్క గుణములను కూడాను మనం వశం చేసుకోవచ్చును, సత్వరజోతమ గుణములు కూడాను మనం జయించవచ్చును.
1: We'll be able to control and conquer the guna, sattva, rajas and tamas if we are free from jealousy.
0: ee anusuya valla entaina manam sadhinchadaniki veelavutundi.
1: With the help of this particular quality of lack of jealousy you'll be able to conquer
0: anusuya,
1: lack of jealousy. Without that jealousy you'll be able to conquer anything.
0: Kanuka asuyane unte mana samastamunu kudanu nasanam chestundi.
1: If you have jealousy, it is going to destroy all your
0: good qualities. It would not merely destroy others, it would be
1: destroying the person who is having jealousy also. It would be destroying the person who is having jealousy also.
0: Asuya parunaku sukhamuga nidra kuda untundadu.
1: A jealous person will not have good sleep.
0: Kanti ninduku nidra, kaduku ninduku tindi kuda tinadu.
1: He would not be able to sleep well or he would not be able to eat to be.
0: Ee asuya ee vidhamaina rogam lekapoyinappudiki manishini cheenimpa chestundi.
1: Even if a person does not have any physical ailment or disease, this jealousy will
0: be antar chaya ante kuda neeku oka peru.
1: This is an inner tuberculosis.
0: Chaya rogam aneetundi dehanni kramakramena kalipinche reethiga taggistundi.
1: Tuberculosis will weaken a person and
0: kaani ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడాను అతన్ని భస్మం చేస్తుంది.
1: జలసీ వన్స్ ఇట్ ఎంటర్స్ ఇంటు ఏ పర్టికులర్ పర్సన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్,
0: ఇది మహా ఘోరమైనటువంటి వ్యాధి అని కూడా చెప్తూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ఎ డిసీజ్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ అట్ ఆల్.
0: మనం తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీని కూడాను అనుగ్రహిస్తాడు.
1: God will bless us with his grace if only, even though if we are in a smaller position, we should enjoy at the glory.
0: తనకు లేదని ఉన్నవారిని చూచి మనం అసూయపడితే తన యొక్క స్థితి మరింత దిగజారిపోతుంది.
1: If a person just feels bad just because other people are having greater things which he does not.
0: ఇది ఈనాడు కలియుగములో సర్వత్రా వ్యాపించి ఉంటుందది అసూయ.
1: Jealousy is all pervasive these days of Kali Age.
0: యోగియందు భోగియందు జోగియందు విరాగియందు వైరాగియందు సర్వులు ఎందు కూడాను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి.
1: జలసీ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ఆల్ పీపుల్ బీయింగ్ యోగి జోగి భోగి రాగి విరోగి.
0: కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ జలసీ పీపుల్ ఆర్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఒకనొక సమయం లోపల బుద్ధుడు విచారణమై బయలుదేరి వెళుతున్నాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ బుద్ధ వాస్ గోయింగ్ బెగింగ్ ఫర్ ఆల్మ్స్.
0: తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి.
1: హి వాస్ అబౌట్ టు రీచ్ ద విలేజ్ విచ్ హి వాస్ అటెంప్టింగ్.
0: ఆ గ్రామం లోపల అందరూ కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు.
1: ఆల్ దోస్ పీపుల్ ఇన్ ద విలేజ్ వర్ హావింగ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ బుద్ధ.
0: అయితే గ్రామం సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు.
1: బట్ యాజ్ సూన్ యాజ్ దే రీచ్డ్ దట్ పర్టికులర్ విలేజ్ ఇన్ అవుట్స్కర్ట్స్ సమ్ అన్డిజైరబుల్ ఎలిమెంట్స్ దేర్ బిగాన్ క్రిటిసైజింగ్ హిమ్.
0: కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు.
1: హీ స్టాప్డ్ దేర్ అండ్ హీ జస్ట్ సాట్ డౌన్ ఆన్ ఎ స్టోన్.
0: నాయన మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు.
1: హీ ఆస్క్డ్ దెమ్, వెల్ జెంటిల్మెన్, వాట్ ఈస్ ది ప్లెజర్ దట్ యు గెట్ ఇన్ క్రిటిసైజింగ్ మీ.
0: దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు.
1: వితౌట్ గివింగ్ ఎనీ రీజన్స్ ఫర్ దాట్ దే ఇంక్రీజ్ దర్ క్రిటిసిజం అగెన్స్ట్ బుద్ధ.
0: సరే, ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు.
1: బుద్ధ సెడ్ గో ఆన్ యాజ్ లాంగ్ యాజ్ యు వాంట్.
0: సరే వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది, వారు ఇంకా వెళ్లిపోవటం సిద్ధంగా ఉంటున్నారు. అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన రాబోయేటువంటి గ్రామం లోపల నా పైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు, నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు, కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుందో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను.
1: When they were about to go, Buddha addressed them, children, I want to tell you one truth. In the village where I am going, all those people love me so much that if only you criticize like that, they will cut you to pieces. And in order to save you from the danger, I allowed you to revile and to criticize me here itself. I have given you enough time.
0: Santosha pettalante manam enno vidhamulaga shramapadali, tanam vyayam cheyali.
1: If you want to give joy to people, you have to spend a lot of money and make number of.
0: Kanuka nenu ee naadu ee naya paisa kharchu kaakunda, ఖర్చు చేయకుండా, ఏ విధమైన శ్రమ పడకుండా నీకు ఇంతమందికి ఇంత ఆనందాన్ని నేను అందిస్తున్నాను, ఎంత హాయి నాకు ఈనాడు అన్నాడు.
1: బుద్ధ సాహెబ్, వితౌట్ స్పెండింగ్ ఎ పై, వితౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్, ఐ హావ్ బీన్ ఏబుల్ టు గివ్ యూ సో మచ్ ఆఫ్ జాయ్ బై అలవింగ్ యూ టు క్రిటిసైజ్ మీ. హౌ హ్యాపీ ఐ ఆమ్.
0: నన్ను దూషించడం మీకు ఆనందంగా ఉండాలంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం.
1: If you are deriving some joy by criticizing me, then I am responsible for your joy.
0: Yedu biliki vidhamuga neeku trupti kaliginchanu kabatti ee trupti kaliginchatam cheta naaku chaala aanandam anukunnadu.
1: Somehow or the other, I have been able to give you some kind of satisfaction and joy. By giving you satisfaction, I am deriving satisfaction.
0: Parulu santrupti pette kosamani aneka mandi chatralu kattistaru.
1: For giving joy and satisfaction, number of chavulu
0: trogistaru.
1: Well served that.
0: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైన కర్మలు ఆచరిస్తారు.
1: ఏ నంబర్ ఆఫ్ యూస్ఫుల్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకన్.
0: కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గును సంతోష పెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు.
1: Without undertaking any such activities, if I have been able to give so much of satisfaction for these wicked people, I think I must be happy.
0: Mari inka oka vishayam entundi dinini variki chakkaga hrudayaniki hattukone tattu bodhinchadu.
1: One more important thing was explained to them in such a way that it made indelible impression on their hearts.
0: Nee intiki oka bichchagaadu vachadu.
1: Say, suppose a beggar comes to your house.
0: Bhavati bichchandehi ani adigadu.
1: He asked for alms. Bhavati bichchandehi.
0: నీవు బిచ్చం తీసుకుని వచ్చావు.
1: యు బ్రింగ్ ఆర్మ్స్.
0: కానీ నేను అడిగిన బిచ్చం కాలేదు, మరొక బిచ్చం తెచ్చావు.
1: యు హావ్ బ్రాట్ ద వన్ విచ్ ఐ హావ్ నాట్ ఆస్క్డ్ ఫర్.
0: అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చాన్ని ఏం చేస్తావు అన్నాడు.
1: సపోజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ది ఆర్మ్స్ విచ్ యు ఆర్ గివింగ్, వాట్ విల్ యు డూ?
0: నీవు తీసుకోకపోతే నేను వెనుక్కు తీసుకుని పోతాను, ఆ బిచ్చం నాకే చెందుతుంది అన్నాడు.
1: హి సెడ్, వెల్ ఇఫ్ యు డోంట్ యాక్సెప్ట్, ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్, దట్ విల్ బి బిలాంగింగ్ టు మీ ఓన్లీ.
0: అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దాన్ని నేను తీసుకోలేదు.
1: సిమిలర్లీ యు ఆర్ గెటింగ్ దిస్ క్రిటిసిజం అండ్ యు ఆర్ జస్ట్ గివింగ్ దట్ యాజ్ ఆర్మ్స్ టు మీ, ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్ దట్.
0: అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది?
1: టు హూమ్ వుడ్ దిస్ గో దేర్?
0: రీడైరెక్ట్, నీకే చేరుతుంది.
1: ఇట్ గెట్స్ రీడైరెక్టెడ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యూ.
0: కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ నన్ను కాదు.
1: That way you are criticizing yourself and you are not criticizing.
0: Manam oka register cover kin rasi oka mitruniki post lo veste,
1: if you send a registered post, a letter by registered post to a friend,
0: aa friend aa register cover ni teeskokunda pote,
1: if the friend does not accept that registered
0: postal
1: post,
0: department lo em avutunda cover?
1: What would the postal department do with that cover?
0: Adi redirect evaru pampicharo vaadiki chertundi.
1: It will be redirected back to the person who has sent it.
0: అదే విధంగానే నీవు ఒకరిని దూషిస్తూ వచ్చావంటే లేక ఒకరిని విమర్శిస్తూ వచ్చావంటే వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ ఆర్ రివైలింగ్ ఎనీ పర్సన్, ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి.
1: It is only a mean type of satisfaction to think that with jealousy and hatred we have been giving trouble to others. We are not giving trouble to others, we are troubling ourselves.
0: Kanuka ee asuya aneetundi manavunni aneka vidhamulga tanantane himsistundi.
1: Jealousy gives a lot of trouble to a person who is having it in a number of ways.
0: Oka maharshi,
1: a particular maharshi,
0: అనేక ఫలపుష్పములతో కూడినటువంటి యొక్క వనమును పెంచుకుంటూ ఉన్నాడు.
1: హీ వాజ్ బ్రింగింగ్ అప్ ఎ గార్డెన్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్.
0: కానీ అతని యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క అహంకారం బయలుదేరింది.
1: ఈవెన్ దట్ మహర్షి డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ ఈగోయిజం ఇన్ హిమ్.
0: అహంకారం బయలుదేరేటప్పటికే అసూయ కూడా ప్రవేశించింది.
1: ద మొమెంట్ హీ డెవలప్డ్ ఈగోయిజం, జెలసీ ఆల్సో ఎంటర్డ్.
0: అహంకార అసూయలు రెండు చేరేటప్పటికే ద్వేషం అనేటువంటిది అక్కడ అటెండ్ అయింది, చేరిపోయింది.
1: వెన్ ఈగోయిజం అండ్ జెలసీ డెవలప్డ్, హేట్రెడ్ ఆటోమేటికలీ జాయింట్ దేర్.
0: ఒకనొక సమయం లోపల భగవంతుడు ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాస వస్త్రము ధరించాడు, వేషము చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము, దీన్ని ఏదైనా మార్చాలి అని ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు.
1: గాడ్ సా దిస్ పర్టికులర్ పర్సన్, హీ వేర్స్ ది రోబ్స్ ఆఫ్ ఏ సన్యాసిన్, బట్ హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ పాయిజన్, ఐ షుడ్ టీచ్ హిమ్ సర్టన్ థింగ్స్. హీ డిస్గైజ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ఓల్డ్ బ్రాహ్మిన్ అండ్ కేమ్ టు దట్ గార్డెన్.
0: ఒక చెట్టు దగ్గరికి పోయాడు ఈ ముసలి బ్రాహ్మణుడు. ఆహా, ఈ వృక్షం ఎంత అభివృద్ధి అయిపోయింది, ఈ ఫలపుష్పం ఎంత ఆనందంగా ఉంటున్నాయి చూడడానికి, దృశ్యంలో ఎంతైనా ఆకర్షణీయంగా ఉంటుండాలి, ఈ తోటను పెంచిన వారు ఎవరు అని ఈ ముసలివాడు ఆ సన్యాసిని ప్రశ్నించాడు.
1: This old Brahmin went to a particular tree, appreciated the tree as a very nice tree which has developed, and then said, who is the person who is responsible to develop such a fine tree?
0: Sanyasi vachi ayya brahmanottama ratrimbavulu biddallu pinchinattu pinchinanu kantireppavale kaapaadtu vachanu ee mokkana naatindi nenu idi abhirudhi parichindi nenu ninu cheeda padte teesesindi nenu veru purugu vurthe kottesindi nenu ee roadu vesindi nenu ee alankaram chesindi nenu cuttings chesindi anni nenu nenu nenu anukuntu vachadu papa.
1: This sanyasin came outward and just said, oh brahmin, I am responsible for bringing up this entire garden, I am responsible for developing this particular tree, I have developed the roads, I have made this entire thing beautiful by my own effort.
0: ఈ తోటనే నా ప్రాణంగా చూసుకుంటున్నాను.
1: I am looking after this garden as
0: ఒక్క తోటమాలి లేడు.
1: There is no gardener.
0: నీరు తోడటం నేనే.
1: I draw water.
0: ఎరువు వేయటం నేనే.
1: I put manure.
0: రోడ్ అంతా క్లీన్ చేయటం నేనే.
1: I clean the roads.
0: ఈ ఫలపుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నానన్నాడు.
1: I am developing these flowers and fruits for the sake of others.
0: సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్రాహ్మిన్ వెంట్ అవుట్ ఆఫ్ ద గార్డెన్.
0: కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ కౌ ఎంటర్డ్ దేర్.
0: ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా విచ్చినటువంటి దీన్నంతా తాను తొక్కి అన్ని విధాలా చిన్నాభిన్నం చేస్తుంటుండాలి.
1: ఇట్ ఎంటర్డ్ ది గార్డెన్ అండ్ ఇట్ వాస్ అబౌట్ ఆల్మోస్ట్ స్పాయిల్ అండ్ డిస్ట్రాయ్ ది గార్డెన్ అండ్ ఫ్యూ ప్లాంట్స్ దేర్.
0: ఈ పుష్పగుచ్చలనంతా కూడా నువ్వు చిన్నాభిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి సన్యాసి దూరం నుంచి కోపంతో ఒక కర్ర విసిరాడు.
1: ది సన్యాసిన్ హూ అబ్జర్వ్డ్ దిస్ కౌ స్పాయిలింగ్ ది గార్డెన్ టుక్ ఎ స్టిక్ అండ్ థ్రూ ఫ్రమ్ దేర్.
0: ఆ కర్ర తగిలినదో లేదో ఆ గోవు క్రింద పడి మరణించింది.
1: ద మొమెంట్ ది స్టిక్ టచ్ దట్ పర్టికులర్ కౌ, ది కౌ డైడ్.
0: సరే, గోహత్యా పాపం ఈ సన్యాసి చుట్టుకుంటుందేమో అని లోపల భయపడుతున్నాడు.
1: This sannyasin thought that I may have to share this sin of this killing the cow.
0: Mari kontha sepatiki ee musili brahmanudu vachadu.
1: Immediately within a short while the same old brahmin entered.
0: Adi darilindu nadchukuntu vachi, ayyo paapam govunu champinatunte vaaru evaro emito ani prashnistu vachadu.
1: Old brahmin came in that particular road, saw the cow and just said, who is that person who has killed this particular cow?
0: అప్పుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి, ఎవరయ్యా ఈ గోవును చంపినారే, ఎవరు ఇది అని చెప్పి ప్రశ్నించాడు.
1: హీ వెంట్ టు ద సన్యాసిన్ అండ్ ఆస్క్డ్ హిమ్, సర్, హూ ఇస్ ఇట్ హూ హస్ జస్ట్ కిల్డ్ దిస్ పర్టికులర్ కౌ?
0: అంతా దైవేచ్ఛ.
1: ది సన్యాసిన్ సెడ్ దట్ ఇట్ ఇస్ ది విల్ ఆఫ్ ద లార్డ్ విల్ ఆఫ్ గాడ్.
0: దైవేచ్ఛనే లేకపోతే ఒకరు చంపితే ఈ ప్రాణం పోతుందా?
1: వితౌట్ ది విల్ ఆఫ్ గాడ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కిల్డ్, కెన్ ఇట్ బి కిల్డ్ లైక్ దాట్?
0: ఆ మాట విన్న తక్షణమే ఈ బ్రాహ్మణుడు చెప్పాడు, తోటను పెంచింది నువ్వు, పువ్వును విప్పించి చేసిందేది నీవు, గోవును చంపిండేది మాత్రం దైవం.
1: ది మొమెంట్ దిస్ బ్రాహ్మిన్ హర్డ్ దిస్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది సన్యాసిన్, దిస్ బ్రాహ్మిన్ టోల్డ్ ది సన్యాసిన్, వెల్, యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ దిస్ గార్డెన్, ఫర్ ఆల్ దీస్ ప్లాన్స్ ఫర్ పుట్టింగ్ ద రోడ్స్ బట్ ఫర్ కిల్లింగ్
0: మంచివంతా నేను నేను అని అహంకారంతో చెప్పుకుంటున్నావు, చెడ్డను మాత్రం దైవం పైన వేస్తున్నావు.
1: యు ఆర్ టేకింగ్ క్రెడిట్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్ దట్ హ్యాపెండ్ బట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ బ్యాడ్ యు ఆర్ జస్ట్ పుట్టింగ్ ది బ్లేమ్ ఆన్ గాడ్.
0: ఈ అహంకారం కూడాను కేవలం అసూయ యొక్క ప్రథమ భాగం అన్నాడు.
1: He said that this egoism is a manifestation of jealousy.
0: అప్పుడే చెప్పాడు, అయ్యా నేను ఒక బ్రాహ్మణుడు కాదు, నీ అహంకారం హతమార్చే నిమిత్తమే నేను ఈ వేషంతో వచ్చాను, నేను భగవంతుణ్ణి అని అతను తెలుపుకున్నాడు.
1: The old Brahmin revealed his identity. He just said, I am God himself. I have come down to destroy your egoism.
0: కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పుటకు సాధ్యం కాదు.
1: In what form God appears to and tries to correct a person who is having jealousy and egoism, it is difficult to say.
0: కనుకు మొట్టమొదటిని మనం అసూయ దేశము అహంకారమునకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
1: Therefore, in the very first place, we'll have to take care to see that we do not develop egoism, hatred and jealousy.
0: ఈ అసూయ అనేటువంటిది కేవలం గ్రంథ పఠనం చేత లభించేటువంటిది కాదు, నాశనం చేసుకోవటానికి.
1: It is not possible to destroy jealousy by merely reading scriptures.
0: ఈ స్వప్రయత్నముతో
1: with self effort
0: సాధనలు సలిపి
1: by doing spiritual exercises
0: హృదయమునందు పరివర్తనలు గావించుకొని
1: by transforming one's own
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకొని
1: by developing complete love
0: దైవార్పితమైనటువంటి బుద్ధితో ఈ అసూయను హతమార్చుకోవాలి.
1: We can destroy this jealousy by offering all the things at the lotus feet.
0: అసూయ మనయందు ఉండినంత కాలం కూడాను మనం ఏమాత్రం కూడాను రాణింపచేయదు.
1: So long as we have jealousy, we can never shine.
0: మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది.
1: All the great virtues in us will be destroyed by that.
0: కాన మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటం ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత.
1: భగవద్గీత హెస్ దేర్ ఫోర్ టాట్ దట్ ఇట్ ది ప్రైమరీ థింగ్ ఫర్ ఎవ్రీ పర్సన్ టు
0: సీ నిత్య జీవితం లోపల
1: ఇన్ డైలీ లైఫ్
0: ఆదర్శవంతమైనటువంటి గుణములతో
1: విత్ ఐడియల్ వర్చ్యూస్
0: అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకుని
1: ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ లాట్ బి క్రియేటెడ్ ఫర్ వన్
0: ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే
1: వెన్ వన్ లీవ్స్ ఎ హ్యాపీ లైఫ్
0: ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకోనకుండినా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేము.
1: If we do not develop these great good qualities in daily life, we will not be able to understand divinity.
0: యొక్క ప్రకాశం సర్వత్రా ఉంటుండాలి.
1: The effulgence of Atma is everywhere.
0: ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు.
1: It is not associated with a person.
0: ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడా వెలుతురుగా ఉంటుండాలి.
1: As a quality, as a shining, it will be in the entire hall as.
0: ఈ వెలుతురుకు కారణం ఏమిటి?
1: What is the reason for this light?
0: ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లనే వెలుతురు మనకు కనిపిస్తుంటాది.
1: We get light and we'll be able to see light only when there is
0: జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు.
1: For light there is form, but for the effulgence there is no form.
0: కనుకనే ఆత్మ అనేటువంటిది ప్రకాశం వంటిది.
1: ఆత్మ మే బి కంపేర్డ్ టు ఎఫల్జెన్స్.
0: ఈ ప్రకాశమునకు ఒక రూపము ఒక నామము లేదు.
1: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దర్ ఇస్ నో ఫార్మ్.
0: ఏ రూపమైనా ఏ నామైనా ధరించవచ్చు.
1: ఇట్ మే టేక్ ఎనీ ఫార్మ్ అండ్ ఎనీ నేమ్.
0: ఉపాధిని ఆధారం చేసుకునేది రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి.
1: టేకింగ్ ఎ వెస్చర్ యాజ్ ద బేసిస్ ఇట్ టేక్స్ ఎ పర్టికులర్ ఫార్మ్.
0: అంటే బల్బ్ లో లైట్ వస్తుండాలి.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఈస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద
0: ఫ్యాన్. లో గాలి వస్తుండాలి.
1: ఫ్రమ్ ద ఫ్యాన్ యూ గెట్ బ్రీజ్.
0: స్టవ్ లో వంట చేస్తుండాలి.
1: You will be able to cook food.
0: Machine lo pani chestundali.
1: In the machine you will be able to just produce.
0: Machine chese pani ki fan chese pani ki viruddhanga untundali.
1: The work which is done by a machine and fan are different and opposite.
0: Light ichchetu bulb ichchetunte light ku nu stove chese vantaku vyathasam untundali.
1: There is difference in the light which is emanating from bulb and food which is cooked on a stove.
0: Ee machine lo yokka idi vyathasam veru veriga untundali.
1: In the machinery there is difference.
0: Ee yantramulu veru veriga untundali.
1: These machines are different.
0: Yantramulu yokka phalitam veru veriga
1: ఎఫెక్ట్స్ ఆర్ డిఫరెంట్
0: కానీ కరెంట్ ఒక్కటిగానే ఉంటుంది.
1: బట్ ది కరెంట్ ఈజ్ వన్.
0: అదే విధముగానే భిన్న భిన్న ఉపాధులు యందు భిన్న భిన్న రూపము ధరించి ఈ ఆత్మతత్వము అనేకత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి. అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడా బోధిస్తుంటుండాలి.
1: ఇన్ ద సేమ్ వే ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇన్ డిఫరెంట్ బాడీస్ ఇట్ ఇస్ మేనిఫెస్టింగ్ డిఫరెంట్లీ బట్ ప్రూవింగ్ ది సేమ్ యూనిటీ.
0: బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తుంటుండాలి. ట్యూబ్ లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటుంది.
1: బల్బ్ హ్యాస్ ఎ పర్టికులర్ ఫార్మ్, ట్యూబ్ లైట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫార్మ్.
0: డైనింగ్ రూమ్ బల్బ్ అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది.
1: The dining room bulb may be very bright.
0: Bedroom bulb chala dim ga untadi.
1: The bulb in the bedroom may be dim.
0: కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి, ఇక్కడ బ్రైట్ ఏమిటి, ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వి ఆర్గ్యూ, ఇఫ్ ఇట్ ఇస్ ది సేమ్ కరెంట్ బోత్ ఇన్ ద బెడ్రూమ్ బల్బ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద డైనింగ్ రూమ్ బల్బ్, వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ ఇన్ లైట్?
0: బల్బుల్లో వ్యత్యాసం ఉంటుంది కానీ కరెంట్ లో వ్యత్యాసం లేదు.
1: దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కరెంట్, బట్ ది డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద బల్బ్స్.
0: నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం అనేటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుండాలి.
1: దెర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది లవ్ ఆఫ్ యువర్ హార్ట్.
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటిగా రూపొందుతుంది.
1: ఇఫ్ యువర్ లవ్ ఇస్ హోల్సమ్ ఫుల్ అండ్ కంప్లీట్, యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫుల్.
0: సంకుచితమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్ గా ఉంటుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ అ నారో లవ్ దట్ విచ్ యు ఆర్ హావింగ్, ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బెడ్రూమ్ బల్బ్.
0: బల్బ్స్ మార్చుకో కానీ కరెంట్ ను మార్చడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ది కరెంట్, యూ చేంజ్ ది బల్బ్స్ టు గెట్ గ్రేటర్ లైట్.
0: కనుకని అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్గా ఉంటుంటాయి.
1: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ జెలసీ, ది పవర్ ఆఫ్ ద లైట్ విల్ బి
0: ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్ ఈజీగా ఉంటుంటాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ లవ్, దెన్ ది పవర్ వుడ్ బి సంథింగ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్
0: వోల్టేజ్. కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో.
1: Therefore, develop love.
0: ఈ ప్రేమ చేతనే దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
0: పుట్టిన చంద్రుడిని నీవు చూడాలంటే ఒక టార్చ్ లైటో పెట్టమాక్స్ లైటో అరికెండ్ లాంటర్ను తీసుకుని రానక్కర్లేదు.
1: In order to recognize and see moon, there is no need for getting a torch light to look at.
0: చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
1: Through the light of moon itself you can see the moon.
0: కనుక ప్రేమ స్వరూపుణ్ణి నువ్వు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుణ్ణి చూడాలి.
1: If you want to see and perceive God who is love, you through his love only will be able to.
0: ద్వేషముతో ప్రేమ స్వరూపుణ్ణి చూడడానికి వీలు కాదు.
1: It is impossible to see him with hatred because he is the very
0: opposite. ద్వేషం అంటే blindness, ఒక కన్ను లేని గుడ్డివాణి వంటిది.
1: Hatred is something like blindness. It makes
0: గుడ్డివాణి ఎదురుగా ఎంత పవర్ఫుల్ అయిన లైట్ పెట్టినప్పటికీ వీనికి చీకటే గాని వెలుతురు కాదు.
1: Whatever powerful light is kept before a blind man, he would not be able to see light at all.
0: ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేడు.
1: So long as one has these bad qualities, divinity which may be very near also will not be recognized.
0: ఎవడు సత్యముతో ప్రేమతో అనసూయతో నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎతకడానికి కూడా ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దానిని పట్టేస్తాడు.
1: Any person who is free from jealousy, who is free from egoism, who is free from hatred, he will be able to directly
0: perceive divinity. A
1: person who has opened the eye of wisdom
0: will be able to see.
1: A person who has closed his eye with ignorance would not be able to
0: perceive God.
1: By closing the eyes, you will have to search for a towel which may be here.
0: కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను.
1: ఇఫ్ యూ ఓపెన్ ది ఐ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ద
0: కనుక జ్ఞాని డైరెక్ట్ గా దైవం చేరుతాడు.
1: దేర్ఫోర్ జ్ఞాని వైజ్ పర్సన్ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ రీచ్ గాడ్.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి వాడు.
1: జ్ఞాని ఇస్ వన్ హూ ఇస్ హావింగ్ ఫుల్ ఆఫ్
0: దుర్గుణములతో
1: విత్ బ్యాడ్ క్వాలిటీ,
0: సంశయాలతో,
1: డౌట్స్,
0: అనుమానాలతో,
1: విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్పెక్షన్
0: అలమటించేటువంటి మానవునకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు.
1: ఏ పర్సన్ హూ ఈస్ సాచురేటెడ్ విత్ దీస్ థింగ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: కనుకని డెత్ ఈస్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ డెత్ ఈస్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిదే అసూయ.
1: జెలసీ ఇస్ వన్ విచ్ డెవలప్స్ దట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు ఈ అసూయకు ఏమాత్రం కూడాను లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి.
1: Therefore, students who are having tender heart, who have a lot of progress to make.
0: ఎవరైనా మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూచి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ జెలసీ అట్ ఆల్. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్
0: నా క్లాస్ లో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీవు ఆనందపడు, రేపటి రోజు సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
1: ఇఫ్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ క్లాస్ గెట్స్ ఎ ఫస్ట్ ర్యాంక్, షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ. ఇఫ్ యూ
0: లేక నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుతో పాటని నీవు కష్టపడి చదువు.
1: యూ కెన్ ఆల్సో మేక్ ఎఫర్ట్ టు గెట్ ది ఫస్ట్ ర్యాంక్.
0: నీవు చదవకుండా చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పట్టము. చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పట్టడం రెండో తప్పు.
1: Without studying, when you do not get first rank, if you feel jealousy, there are two mistakes. You have not studied in the first place, and on the other
0: hand, naa raledi ani yerchadam moodo tappu.
1: అండ్ క్రయింగ్ ఓవర్ యువర్ నాట్ గెటింగ్ ఇట్ ఈస్ ది థర్డ్ మిస్టేక్.
0: కనుక వచ్చిన వారిని, బాగున్న వారిని, సుఖపడేటువంటి వారిని, ఆనందంగా ఉండే కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి యొక్క కుటుంబాలను చిన్న భిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు.
1: We should not have these qualities which are likely to cause a lot of trouble and destroy families which are happy, whoever is enjoying all the pleasures of life.
0: అదే విధంగానే దుర్యోధనుడు గుణాల గురించి అర్జునుడికి చెప్తుంటూ కృష్ణుడు, పచ్చని రాజవంశమును పాడవులనింప జనించినారు, ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు.
1: While describing the same thing to Arjuna, he just said, these children of Dhritarashtra, they are born 101 who want to destroy Pandava's joy and happiness.
0: పాండవులనింప జనించినారు, కార్చిచ్చై రేడు సూత సుత్తు స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం.
1: In tune with these people's bad qualities, there is Karna who encourages them.
0: ఈ అసూయ పరులకు దుర్మార్గుడు తోడునీడవుతారు.
1: For people who are having jealous, bad people will give company.
0: దానిపై కచ్చిలు రేపి ఆ శకుని గాడు.
1: On the top of this, there was Shakuni who is encouraging enmity.
0: వాడు కూడా అసూయ పరుడే.
1: హీ వాజ్ ఆల్సో ఎ పర్సన్ ఫుల్ ఆఫ్
0: గుడ్డివాళ్ళు. గుడ్డివాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు.
1: ఆల్ దీస్ బ్లైండ్ పర్సన్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫెల్ ఇన్ ద.
0: ఈ పాండవులకు కలిగిన నష్టం ఏమిటి?
1: వాట్ లాస్
0: ఎవరి అసూయ వారిని హతమార్చింది?
1: ది జలసీ ఆఫ్ దోస్ పర్సన్స్
0: ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలు క్షీణింపజేసింది?
1: The wickedness and bad qualities of the person will destroy them.
0: కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడా మనం పెంచుకోండి.
1: If we really want to understand Bhagavad Gita, in the very first place we'll have to develop good virtues.
0: సద్గుణములను మనం పెంచుకున్నప్పుడే భగవద్గీత సలక్షణంగా మనకు అర్థమవుతుంది.
1: If we want, only when we develop good qualities and virtues, we would be able to understand.
0: లేకపోతే ఒక్క శ్లోకమైనా కూడా మనం అర్థం చేసుకోలేము.
1: Correct understanding of Bhagavad Gita is possible only.
0: ఇది అనంతమైన అర్థాలతో కూర్చున్నటువంటిది ఈ భగవద్గీత.
1: భగవద్గీత ఇస్ ఫుల్.
0: ఇది కల్పవృక్షంతో సమానమైనటువంటిది భగవద్గీత.
1: భగవద్గీత ఇస్ ఎ విష్ఫుల్ ఫిల్.
0: ఎవరు కోరిన అర్థాన్ని వారికి అందిస్తూ వస్తుంది.
1: ఇట్ గివ్స్ ద మీనింగ్ అకార్డింగ్ టు దర్ డిజైర్.
0: కానీ ఈనాడు మనం అనర్థాలు తీసుకుని యథార్థాన్ని కప్పివేస్తున్నాము.
1: But today we are only taking wrong meanings, but we are not
0: only anarthani okati iskunna paravaledu anarthaniki nanarthalu penchutunnamu.
1: For the wrong meaning we are giving a number of other meanings also.
0: Kanukani Bhagavad Gita vyartham aipothundali.
1: Therefore Bhagavad Gita is becoming a waste.
0: Kanuka artham cheskovalante sadgunanni penchukovali.
1: If you want to really understand, you must develop virtues.

ಜನರ ಜೀವನ ಜನ ಏಕ ರಾಮನ.

ఆ బాలుని జలకాలాడించి కస్తూరి తిలకం నుదుటన ఉంచి కనులకు కాటుకరేఖలు దిద్ది ఊయలలూపి మురిపెముగా ముచ్చటగా పాడిరి లాలి.

నిత్యం ఉరవకొండయను గ్రామములో అన్నగారి వద్ద ఉండి చదువుకొంటున్న సమయములో ఒక జట్కా సాహెబు కంగారుగా బాబా వద్దకు వచ్చి,

అని తండ్రి బెదిరింపగా సత్యం పకపకా నవ్వి తండ్రి వంక చూసి విస్మయాంభుదునిమునగా ఇట్లని వచించెను.

وَلِيٌّ